ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. 103.5 మెగాహెర్ట్జ్పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 14వ రోజు, అనగా క్రీస్తు శకం 2026 సంవత్సరం జూలై నెల 5వ తేదీ ఆదివారం. నిలయంలో సమయం 5:58 దాటి 50 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 6:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: దిస్ ఇస్ ఆకాశవాణి. ది న్యూస్ రెడ్ బై మెహవష్ ఫాతిమా. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఇనాగ్రేటెడ్ సీజీ సెమీ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ అవుట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ప్లాంట్ ఇన్ సానాథ్, గుజరాత్ yesterday. The event was attended by Union Minister Ashwini Vaishnav.

మీరింతవరకు ఆదిత్య హృదయం సూర్యభగవానుని భక్తిగీతాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు క్రైస్తవ భక్తిగీతాలు వింటారు.

మీరు ఇంతవరకు క్రైస్తవ భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు ఒక దేశభక్తి గీతం వింటారు.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:45 వస్తుంది. మరి కొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. జలధార జలహారతి కార్యక్రమం కింద మంజూరైన పనులను 100

రోజుల్లోపు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సింగరేణి సంస్థ భవిష్యత్తులో తన సేవలను మరింత విస్తృతం చేయాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. బీబీజీ రామ్జీ పథకంతో ప్రతి పంచాయతీకి 2 కోట్ల రూపాయల నిధులతో రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన జలధార జలహారతి కార్యక్రమం కింద మంజూరైన పనులను నిర్దేశిత 100 రోజుల్లోపు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లతో జలధార జలహారతి కార్యక్రమంపై దృశ్య మాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో మంజూరైన అన్ని పనులు గడువులోగా పూర్తి చేసేందుకు కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలన్నారు. రాష్ట్రంలో దీర్ఘకాలిక నీటి భద్రత సాధించేందుకు వివిధ నీటి వనరుల బేసిన్లను అనుసంధానించే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మిగులు ప్రాంతాల నుంచి లోటు ప్రాంతాలకు నీటిని

0: కార్యక్రమంపై దృశ్య మాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో మంజూరైన అన్ని పనులు గడువులోగా పూర్తి చేసేందుకు కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలన్నారు. రాష్ట్రంలో దీర్ఘకాలిక నీటి భద్రత సాధించేందుకు వివిధ నీటి వనరుల బేసిన్లను అనుసంధానించే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మిగులు ప్రాంతాల నుంచి లోటు ప్రాంతాలకు నీటిని తరలించడంతో స్థానిక నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచి నీటి అవసరాలను సమర్థవంతంగా తీర్చాలని సూచించారు. సింగరేణి సంస్థ భవిష్యత్తులో తన సేవలను మరింత విస్తృతం చేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లోని సింగరేణి భవన్లో సంస్థ పనితీరు, భవిష్యత్ కార్యాచరణపై ఆయన నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేశంలో విద్యుత్ అవసరాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో రానున్న 15 ఏళ్లకు అవసరమైన సంస్థ సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేయాలన్నారు. దేశ ఇంధన రంగంలో సుదీర్ఘకాలం బొగ్గు కీలక పాత్ర పోషించనుందని వెల్లడించారు. ఉత్పత్తిని గణనీయంగా పెంచడంపై సంస్థ దృష్టి సారించాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. రిపబ్లిక్ ఆఫ్ కొరియా అధికారిక ఆహ్వానం మేరకు ఈ పర్యటన జరుగుతోందని అధికారులు వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంగా సియోల్లో భారతీయ ప్రవాసులతో సమావేశంతో పాటు దక్షిణ కొరియా ప్రభుత్వ ప్రతినిధులు, టెక్ స్టార్టప్లు, పారిశ్రామిక సంస్థల అధినేతలతో సమావేశాలు, పెట్టుబడి చర్చలు నిర్వహిస్తారు. ఎల్జీ, హ్యోసంగ్, సియోల్ సెమీకండక్టర్స్ తదితర ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతారు. సిఐఐ భాగస్వామ్య సదస్సు 2026లో పాల్గొనాలని కొరియా కంపెనీలను ఆహ్వానిస్తూ రోడ్ షోలను పాల్గొనున్నారు. రాష్ట వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న భూ వివాదాల పరిష్కారానికి మరో 7 సమయం పట్టే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని కమ్గుందిలో నిన్న నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి 460 ఎకరాల భూమికి సంబంధించిన పట్టాలను లబ్దిదారులకు అందజేశారు. పట్టాల పంపిణీకి సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: ఈ రోజు రాజముద్రతో పట్టాలు ఇస్తున్నా, మొత్తం సర్వే చేస్తున్నాం, సర్వే కూడా పగడ్బందీగా చేస్తున్నాం. మీకందరికి ముందే ఇన్ఫార్మ్ చేస్తున్నాం, మళ్ళా ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ రాసి ఇది నీ భూమి అవునా కాదా అని అడుగుతున్నాం. మీరు అవునని సంతకం పెడితే మళ్ళా మెడ్రాస్ పంపించి అది కూడా సెక్యూరిటీ ప్రెస్ లో మన కరెన్సీ నోట్లు ఎట్టయితే ప్రింట్ చేస్తారో అలాంటివి ఇచ్చేసి ఆ రికార్డు అంతా కూడా పగడ్బందీగా పెట్టి చేసి ఆ పుస్తకాలు తెచ్చి మీకు ఇస్తున్నా.
0: రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలలో వేగం పెంచాలని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో ఇళ్లు, సబ్ రిజిస్టార్ కార్యాలయాలకు శాశ్వత భవనాల నిర్మాణంపై హైదరాబాద్లోని సచివాలయంలో అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా పేదల సొంతింటి కలను నెరవేర్చాలన్న సంకల్పంతో గ్రామీణ ప్రాంతాలలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం విజయవంతమైందని తెలిపారు. ఇది దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వీబీజీ రామ్జీ పథకంతో ప్రతి పంచాయతీకి 2 కోట్ల రూపాయలతో రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం వానవోలు గ్రామంలో శ్రీ రంగనాథస్వామి దేవాలయానికి మంత్రి నిన్న భూమి పూజ చేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పెనుకొండ నియోజకవర్గంలో 6 కోట్ల 45 లక్షల రూపాయలతో దేవాలయాల మరమ్మతులు, కొత్త దేవాలయాల నిర్మాణాలు చేపడుతున్నామని, 8 కోట్ల రూపాయలతో కళ్యాణ మండపం, భజన మండళ్లు, దేవాలయాలకు అవసరమైన సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాను అభివృద్ది చేయడానికి అధికారులు మరింత దృష్టి సారించాలని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి పిలుపునిచ్చారు. ఒంగోలులోని కలెక్టరేట్లో ఆయన అధ్యక్షతన దిశా కమిటీ సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ,
2: సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కూడా లైక్ నేషనల్ హైవేస్ ఉన్నాయి, రైల్వేస్ ఉన్నాయి, పిఎస్ఎన్ ఉన్నాయి, అటువంటి అన్ని కూడా మనం ఈ రెవెన్యూ కూడా తీసుకురావాలనేది కూడా ముఖ్య ఉద్దేశం. అది మాకు ఆర్ఎండ్బితో నేషనల్ హైవేస్ అనేది కూడా చాలా ప్రాబ్లమ్స్ అక్కడక్కడ చూస్తూ వస్తున్నాం కాబట్టి దాన్ని కూడా మనం చర్చ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. బట్ బిఎస్ఎన్ఎల్

0: వాళ్ళకి కావాల్సిన అన్ని రిక్వైర్మెంట్స్ రావాలి అనుకోలేదు. మెయిన్ గా సెలెక్ట్ అవుట్ చేసేటువంటి పాయింట్స్ అనేది స్పెసిఫిక్ గా వాళ్ళు కూడా చెప్తారు.
1: ఆంధ్రప్రదేశ్లో క్షీణించిన శాంతి భద్రతల పై ప్రజల దృష్టిని మరల్చేందుకే ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నాయకులు అంబటి రాంబాబు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతపై అర్థం లేని విమర్శలను చేస్తున్నట్లు చెప్పారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య నిన్న జరిగిన రెండవ టీ20 మ్యాచ్లో భారత్ ఓటమి పాలైంది. ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో భారత్పై నెగ్గింది. మొదట భారత్ జట్టు బ్యాటింగ్ చేసి 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 19 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 సాధించింది. రొయ్యలలో వైట్ గట్ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమై ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రభావిత చెరువుల నుంచి నీరు, రొయ్యలు, మేత, మల నమూనాలను సేకరించి ప్రయోగశాలలకు పంపినట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యశాఖ అధికారులతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఆక్వా ప్రాంతాలపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేపట్టినట్లు తెలిపారు. నాణ్యత లేని రొయ్యి పిల్లలు, మేత విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు ధృవీకరించిన హేచరీల నుంచే నాణ్యమైన రొయ్యి పిల్లలను కొనుగోలు చేయాలని, బయోసెక్యూరిటీ నిబంధనలు పాటించాలని సూచించారు. రాష్ట్రంలోని సెకండరీ ఆసుపత్రులను బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో 72 కోట్ల 81 లక్షల రూపాయలతో ఆధునిక వైద్య పరికరాలు, సదుపాయాలు కల్పిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దీంతో రోగ నిర్ధారణ నుంచి శస్త్రచికిత్సల వరకు స్థానికంగానే మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. నైరుతి రుతుపవన ద్రోణి రాజస్థాన్ నుండి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా మీదుగా వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలలో గుర్తించబడిన అల్పపీడన ప్రాంతం యొక్క కేంద్రం వరకు కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని కేంద్రం అధికారి ఎం వెంకట్రావు వెల్లడించారు. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొంటూ
2: ఈ రోజు కోస్తాంధ్రప్రదేశ్ యానంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తాంధ్రప్రదేశ్ యానంలో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జలధార జలహారతి కార్యక్రమం కింద మంజూరైన పనులను 100 రోజుల్లోపు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సింగరేణి సంస్థ భవిష్యత్తులో తన సేవలను మరింత విస్తృతం చేయాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. వీబీజీ రామ్జీ పథకంతో ప్రతి పంచాయతీకి 2 కోట్ల రూపాయల నిధులతో రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. ఈ ప్రసారంలో 7:05 తెలుగులో వార్తలు, హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో అర్థం కథానిక వింటారు, రచన శ్రీ అనిల్ ప్రసాద్. తర్వాత కల్పన కథానిక వింటారు, రచన శ్రీ ఏ జయశంకర్. ఇంకా చిత్రగీతాలు ప్రసారం అవుతాయి. 8:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమం, 8:15 మార్నింగ్ న్యూస్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 8:30 హలో మనోరంజని శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 వివిధ

భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే, 1:20 నుంచి వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు, 3:00 నాటిక ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే, 4:00 వివిధ భారతి కార్యక్రమాలు, 5:00 చిత్రసీమ సినిమా పాటలు ప్రసారమవుతాయి, 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంల వార్తలు హైదరాబాద్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:25 సమాచార దర్శిని, 6:30 యువవాణి యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది, 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ వార్తలు, 7:05 తెలుగులో వార్తలు, 7:15 జానపద సంగీత కార్యక్రమం, 7:30 బాల్ బై బాల్ ఐసీసీ ఉమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 కామెంటరీ ప్రసారమవుతుంది, 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 నుంచి ఐసీసీ వరల్డ్ కప్ T20 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ క్రికెట్ కామెంటరీ ప్రసారమవుతుంది, 10:40 మధుర గీతాలు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7 గంటలు కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో జిల్లా సమాచార లేఖ వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి సమయం 7 గంటలు. సంగారెడ్డి జిల్లా సమగ్ర నివేదికను అందిస్తున్నవారు సిహెచ్ నరహరి గారు.
1: మానవుని జీవనాధారంలో చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉందని టీజీఐఏసీ చైర్మన్ తూర్పు నిర్మలా జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్లోని త్రివేణి ఎకో పార్క్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్ విధానంలో ప్రారంభించగా క్షేత్రస్థాయిలో సంగారెడ్డి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ వాతావరణ సమతుల్యతకు మొక్కల పెంపకం తప్పనిసరి అని చెప్పారు. కాంగ్రెస్ ప్రజాపాలన ఎంతో ప్రాధాన్యంతో వన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తుందని తెలియజేశారు. సంగారెడ్డి జిల్లా సమగ్ర అభివృద్దికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేయాలని రాష్ట కార్మిక ఉపాధి శాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. ఇండస్ట్రియల్ హబ్ గా వేగంగా అభివృద్ది చెందుతున్న జిల్లా మరింత పురోగతి సాధించేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న సేవలు ప్రత్యక్షంగా చేరడం ముఖ్యమని తెలియజేశారు. తాగునీటి సమస్యలు ఉన్న ప్రాంతాల్లో అవసరమైన బోర్వెల్స్ కోసం వెంటనే ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా

0: వానాకాలం 2026 తొలి విడత నిధులు సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లిలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంగారెడ్డి టీజీఐఎస్సీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లాలో 2 ఎకరాల వరకు వ్యవసాయ భూమి కలిగిన 2,42,753 మంది అర్హులైన చిన్న సన్నకారు రైతులకు 125.83 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిధులు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడమే కాకుండా వారిని ఆర్టీసీ బస్సుల యజమానులుగా తీర్చిదిద్దిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ అన్నారు. తమ ప్రజా ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వావలంబనకు, సమిష్టి శక్తికి ప్రతీకగా నిలిచిందని చెప్పారు. సంగారెడ్డి జిల్లాలో ప్రాధాన్యత రంగాలకు రుణాల మంజూరును పెంచేందుకు బ్యాంకులు ప్రత్యేక దృష్టి సారించి లక్ష్య సాధనకు కృషి చేయాలని అదనపు కలెక్టర్ పాండు సూచించారు. మార్చి 2026 త్రైమాసికానికి సంబంధించిన సంగారెడ్డి జిల్లా సంప్రదింపుల కమిటీ డీసీసీ, జిల్లా స్థాయి సమీక్షా కమిటీ డీఎల్ఆర్సీ సమావేశం నిర్వహించారు. జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ సుధీర్ కుమార్, సంగారెడ్డి జిల్లాలో పంట రుణాల లక్ష్యం 3,499 కోట్ల రూపాయలకు గాను 90.66% మొత్తం వ్యవసాయ రుణాల లక్ష్యం 6,816 కోట్ల రూపాయలకు గాను 87.16% మొత్తం అడ్వాన్సుల లక్ష్యం 23,438 కోట్ల రూపాయలకు గాను 92.81% సాధించినట్లు వివరించారు. ఇక ఆర్బీఐ ఏజీఎం శ్రీనివాస్ మాట్లాడుతూ, బ్యాంకులకు కేటాయించిన గ్రామాల్లో ప్రధానమంత్రి జనసురక్ష పథకాలైన ప్రధానమంత్రి జన్ధన్ యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన పథకాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మరింత మంది లబ్ధిదారులను చేర్చాలని సూచించారు. నాబార్డ్ ఎంజీఎం కృష్ణతేజ మాట్లాడుతూ, వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి, కిసాన్ క్రెడిట్ కార్డు, పశుసంవర్ధక మత్స్యరంగ రుణాల కింద అర్హులైన రైతులు లబ్ధిదారులకు మరింతగా రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లకు సూచించారు. సంగారెడ్డి జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా బీఎల్ఓలు పంపిణీ చేస్తున్న ఎన్యూమరేషన్ ఫారాలను ప్రతి ఓటరు పూర్తిగా నింపి తిరిగి సమర్పిస్తేనే వారి పేరు ముసాయిదా ఓటరు జాబితాలో నమోదవుతుందని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. ఎస్ఐఆర్ పురోగతి, ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ తదితర అంశాలపై సమీక్షించారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పూర్తి పారదర్శకంగా, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బీఎల్ఓలే స్వయంగా ప్రతి ఇంటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయాలని, సూపర్వైజర్లు తమ పరిధిలోని గ్రామాల్లో, పట్టణాల్లో నిరంతరం పర్యటిస్తూ బీఎల్ఓల పనితీరును పర్యవేక్షించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి చిన్నారికి పోలియో చుక్కులు అందించడం అందరి బాధ్యత అని టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు. జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం సంగారెడ్డి పట్టణంలోని ఇందిరానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆమె 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు. సంగారెడ్డి ప్రజలకు ప్రయోజనం చేకూర్చే అభివృద్ది పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి జిల్లాను అభివృద్ది పదంలో ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్ సూచించారు. సంగారెడ్డిలో ఎంపీ అధ్యక్షతన జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశం నిర్వహించారు. మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావుతో కలిసి కేంద్ర ప్రభుత్వ నిధులతో జిల్లాలో అమలవుతున్న వివిధ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల పనుల పురోగతిని సమీక్షించారు. ఎంపీ సురేష్ షెట్కర్ మాట్లాడుతూ, ఎంపీ లాస్ నిధులతో చేపడుతున్న పనుల్లో జాప్యాన్ని నివారించి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ, అర్హులైన లబ్ధిదారులకు పథకాల ప్రయోజనాలు అందేలా చూడాలని అధికారులను కోరారు. ముత్తంగి నుంచి సంగారెడ్డి చౌరస్తా వరకు జాతీయ రహదారి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జాతీయ రహదారుల సంస్థ అధికారులను ఆదేశించారు.
1: మీరు ఇంతవరకు సంగారెడ్డి జిల్లా సమగ్ర నివేదిక విన్నారు. నివేదికను అందించిన వారు సిహెచ్ నర్హరి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. సకాల నిర్ణయాలు, వనరుల సమర్థ నిర్వహణ, దౌత్య సంబంధాల ద్వారా భారత్ పశ్చిమాసియా సంక్షోభాన్ని దాటగలిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఈ నెల 10వ తేదీ వరకు 6 దేశాల్లో పర్యటన జరుపుతారు. ఉల్లిపాయల కొనుగోలు ధరను ప్రభుత్వం 13% మేరకు పెంచింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్, మొరాకో క్వార్టర్ ఫైనల్స్కి చేరుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్లో 105,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు నిన్న శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇవి రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, ఇంధనం, రవాణా, ఉపాధి కల్పనకు పెద్ద ఊపునిస్తాయి. తన ఒకరోజు పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి జోధ్పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని కూడా ప్రారంభించారు. ఆ తర్వాత బలోత్ర జిల్లాలోని పాచ్పద్రా వద్ద దేశంలోనే అత్యంత ఆధునికమైన గ్రీన్ఫీల్డ్

0: రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ను ఆయన జాతికి అంకితం చేశారు. రిఫైనరీ అత్యాధునిక కంట్రోల్ రూమ్ను కూడా ప్రధానమంత్రి పరిశీలించారు.
1: आज का ये कार्यक्रम इस बात का प्रमाण है कि भारत जो ठान लेता है वो करके दिखाता है. 5 साल पहले भारत ने संकल्प लिया था कि देश को सेमी कंडक्टर हब बनाएंगे. हम डिजाइन इन इंडिया, मेक इन इंडिया के मंत्र को लेकर आगे बढ़े और आज देश के तीसरे सेमीकंडक्टर प्लांट में भी चीप पैकेजिंग का कमर्शियल प्रोडक्शन शुरू हो रहा है.
0: గుజరాత్లోని సనంద్లో సీజీ సెమీ అవుట్సోర్స్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ కేంద్రాన్ని నిన్న ప్రధానమంత్రి ప్రారంభించారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్కు దీనివల్ల భారీగా ఉత్తరం లభించింది. ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద 7,500 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో అభివృద్ధి చేసిన ఈ కేంద్రం దేశ సాంకేతిక తయారీ ప్రయాణంలో ఒక ప్రధానమైన మైలురాయిగా నిలుస్తుంది. సనంద్ చేరుకున్న వెంటనే ప్రధానమంత్రి ఈ హైటెక్ ప్లాంట్ను సందర్శించి ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. కేంద్రం పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకున్న తర్వాత ఏటా గరిష్టంగా 500 కోట్ల సెమీకండక్టర్ చిప్లు ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది మెమరీ స్టోరేజ్ సొల్యూషన్స్ కోసం అంతర్జాతీయంగా పెరుగుతున్న డిమాండ్ను తీర్చేందుకు కూడా సహాయపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 8వ తేదీ వరకు ఇండోనేషియాలో పర్యటిస్తారు. ఇండోనేషియా రిపబ్లిక్ అధ్యక్షుడు ప్రభువో సుబియాన్తో ఆహ్వానం మేరకు ఈ పర్యటన జరుగుతోంది. ప్రధానమంత్రి మోదీ ఇండోనేషియాలో పర్యటించడం ఇది 4వ సారి కాగా 2018 మేలో భారత ఇండోనేషియా సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెరిగిన తర్వాత ఆయన జరుపుతున్న మొదటి ద్వైపాక్షిక పర్యటన ఇది. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి అధ్యక్షుడు ప్రభువో సుబియాన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వ్యూహాత్మక భాగస్వామ్యం కింద కీలక సహకార రంగాల్లో సాధించిన పురోగతిని వారు సమీక్షిస్తారు. జకార్తాలో ప్రధానమంత్రి భారతీయ సంతతికి చెందిన వారిని ఉద్దేశించి కూడా ప్రసంగిస్తారు. 2 దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక చారిత్రక సంబంధాలకు ప్రతీకగా ఈ సభ నిర్వహిస్తారు. ఇండోనేషియాలోని భారతీయ సమాజం ప్రధానమంత్రి పర్యటన కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. జకార్తాలో ఇండియా క్లబ్ ప్రెసిడెంట్ సిద్ధార్థ పడి ఆకాశవాణితో మాట్లాడుతూ భారత ఇండోనేషియా మధ్య ఉన్న బలమైన స్నేహాన్ని ప్రశంసించారు. ఉన్నత స్థాయి పర్యటన ఇరు దేశాలు ఒకదానికొకటిస్తున్న ప్రాధాన్యతను ప్రతిఫలిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇండోనేషియా భారత్ కలిసి ఒక శక్తివంతమైన మార్కెట్ను సృష్టిస్తాయని, మౌలిక సదుపాయాలు, వాణిజ్యం, రక్షణ, వ్యవసాయం, సహజ వనరులు ఇతర రంగాల్లో 2 దేశాలు తమ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఇవాళ నుంచి 4వ తేదీ వరకు ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమాన్ దేశాల్లో అధికారిక పర్యటన చేపడుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ ఆయా దేశాల విదేశాంగ మంత్రుల అగ్రనాయకత్వంతో సమావేశం అవుతారు. ఈ దేశాలతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపైన ఈ పర్యటన ప్రధానంగా దృష్టి సారిస్తుందని, అలాగే ప్రాంతీయ పరిణామాలు, పరస్పర ప్రయోజనకరమైన అంశాలపై అభిప్రాయాలు పంచుకోవడానికి ఇదొక మంచి అవకాశం ఇస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఒమాన్ పర్యటన ముగిసిన తర్వాత 2028-29 కాలానికి యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలి తాత్కాలిక సభ్యత్వం కోసం భారత్ అధికారిక ప్రచారాన్ని ప్రారంభించేందుకు డాక్టర్ జయశంకర్ 13వ తేదీన న్యూయార్క్ సందర్శిస్తారు. ఆ తర్వాత ఆయన 14-15 తేదీల్లో బ్రసల్స్లో జరిగే 3వ ఇండియా యూరోపియన్ యూనియన్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ సమావేశానికి హాజరవుతారు. అలాగే యూరోపియన్ యూనియన్, బెల్జియం దేశాల విదేశాంగ మంత్రులతో కూడా సమావేశం అవుతారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్సాండల్ అట్ ఏఐఆర్ న్యూస్ _HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధరల స్థిరీకరణ బఫర్ కింద ప్రభుత్వం ఉల్లిపాయల కొనుగోలు ధరను క్వింటల్కు 1875 రూపాయల నుంచి 2125 రూపాయలకు పెంచింది. ఇది 13% పెంపుదల. ఈ సవరించిన సేకరణ ధర వల్ల ఉల్లి రైతులకు మెరుగైన ఆదాయం లభించడంతో పాటు బఫర్ స్టాక్ సేకరణ ప్రయత్నాలకు మద్దతు లభిస్తుందని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రభుత్వం ధరల స్థిరీకరణ బఫర్ కోసం నేషనల్ అగ్రికల్చరల్

0: కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నాఫెడ్ ఎన్సీసీఎఫ్ల ద్వారా ఉల్లిపాయల సేకరణ ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ 2025-26 ద్వితీయ ముందస్తు అంచనాల ప్రకారం ఉల్లి ఉత్పత్తి 307 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో ప్రస్తుతం తగినంత మొత్తంలో ఉల్లిపాయ నిల్వలు ఉన్నాయని, నిల్వ చేసిన ఉల్లిపాయల కొరత ఉన్నట్లు ప్రస్తుతం ఎలాంటి సంకేతాలు లేవని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉల్లిపాయ సగటు రిటైల్ ధర కిలోకు 31 రూపాయలుగా ఉంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమవుతాయి. 13వ తేదీ వరకు కొనసాగుతాయి. 20వ తేదీ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలియజేశారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నిన్న సోషల్ మీడియాలో తెలియజేశారు. ఇథనాల్ అనేది కొత్త ఆలోచన కాదని, శతాబ్దానికి పైగా ఇది వాడకంలో ఉందని కేంద్ర పెట్రోలియం ఖనిజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి చెప్పారు. రాజస్థాన్లో జరిగిన ఒక సభలో ప్రసంగిస్తూ ప్రభుత్వం బయోఫ్యూయల్ బ్లెండింగ్ కార్యక్రమంపై వచ్చే నిర్మాణాత్మకమైన విమర్శలను స్వాగతిస్తుందని, అందులోని మంచి సూచనలను తమ పనిలో చేర్చుకుని అవసరమైన సవరణలు చేయడానికి సిద్ధంగా ఉందని పూరి హామీ ఇచ్చారు.
1: एथेनॉल का काम ना हमने इन्वेंट किया, 100 साल से इस पे काम हो रहा है. भारत में अगर आ जाए तो इस पे पहली योजना बनाई थी कांग्रेस की सरकार ने, मैं बात कर रहा हूँ 2006 से लेकर 2008, और हमारा एक टारगेट था कि 5% हमें बायोफ्यूल ब्लेंडिंग करनी है 10 स्टेट्स और यूनियन टेरिटरी में, कर नहीं पाए. वो दूसरी बात है, 1.4% पे हमारी गाड़ी रुक गई.
0: ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్లో ఫిలడెల్ఫియాలో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో పారాగ్వాపై 1-0 తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ క్వార్టర్ ఫైనల్స్కి చేరుకుంది. క్వార్టర్ ఫైనల్స్లో ఫ్రాన్స్ ఇప్పుడు మొరాకోతో తలపడనుంది. టెక్సాస్లోని హ్యూస్టన్లో జరిగిన మ్యాచ్లో కెనడాపై 3-0 తేడాతో ఘన విజయం సాధించి మొరాకో కూడా క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశపరిచింది. నిన్న కాన్సాస్ సిటీ స్టేడియంలో జరిగిన చివరి రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్లో కొలంబియా 1-0 తేడాతో ఘనా నుంచి రౌండ్ ఆఫ్ 16లో చోటు దక్కించుకుంది. క్వార్టర్ ఫైనల్స్లో స్థానం కోసం కొలంబియా ఇప్పుడు స్విట్జర్లాండ్ను ఎదుర్కొనుంది. వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ పోటీలో నిన్న జరిగిన మహిళల సింగిల్స్ 3వ రౌండ్లో బెల్జియంకు చెందిన ఏలిస్ మర్టిన్స్ సంచలన విజయం సాధించారు. కజాక్స్థాన్కు చెందిన సెకండ్ సీడ్ ఎలీనా రెబెకినాను 7-6, 6-1 తేడాతో ఓడించి రౌండ్ ఆఫ్ 16లోకి ప్రవేశించారు. ఈరోజు జరిగే పురుషుల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 16 పోటీలో సెర్బియాకు చెందిన నోవాక్ జోకోవిచ్ రోమన్ సఫియాలోనితో తలపడనున్నారు. సకాల నిర్ణయాలు, వనరుల సమర్థ నిర్వహణ, దౌత్య సంబంధాల ద్వారా పశ్చిమాసియా సంక్షోభాన్ని మన దేశం ఎదుర్కొందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఈ నెల 10వ తేదీ వరకు 6 దేశాల పర్యటన జరుపుతారు. ఉల్లిపాయల కొనుగోలు ధరను ప్రభుత్వం 13% మేరకు పెంచింది. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్, మొరాకో దేశాలు క్వార్టర్ ఫైనల్స్కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమంలో శ్రీ అనిల్ ప్రసాద్ గారి అర్థం కథానిక, శ్రీ ఏ జయశంకర్ గారి కల్పన కథానికలు వింటారు. ముందుగా అర్థం కథానిక వింటారు. రచన శ్రీ అనిల్ ప్రసాద్.
1: సెల్ రింగ్ అవుతోంది. చేతిలో న్యూస్ పేపర్ పక్కన పెట్టి ఫోన్ చేతిలోకి తీసుకున్నా. మూర్తి. దాదాపుగా 2 వారాల తర్వాత మూర్తి నుంచి కాల్. హలో మూర్తి, ఏంటి విశేషాలు? చాలా గ్యాప్ తర్వాత అన్నాను.

అవును, దాదాపు 15 రోజులైంది మనం మాట్లాడి. మధ్యలో ఒకసారి నీకోసం ట్రై చేశాను, కానీ నో రిప్లై వచ్చింది అన్నాడు మూర్తి. మూర్తి గొంతు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అదే విషయం అడిగాను. రేపు ఎల్లుండి సెలవులు కదా, ప్రోగ్రాం ఏంటి అడిగాడు మూర్తి. ప్రత్యేకంగా ప్రోగ్రాం అంటూ ఏదీ లేదు మూర్తి, చెప్పు అన్నాను. ప్రసాద్, ఫ్రీగా ఉంటే హైదరాబాద్ రాకూడదు? రావాలి మూర్తి, మన సుందరాన్ని చూడటానికి రావాలని 2-3 వారాల నుంచి అనుకుంటున్నా. సుందరానికి అసలేమీ బాగుండట్లేదని ఆ ఓల్డేజ్ హోమ్ మేనేజర్ ఫోన్ చేస్తున్నాడు. ఏంటో, క్షణం తీరిక లేదు, దమిడి ఆదాయం లేదు. అవును ప్రసాద్, ఆ విషయం చెబుదామనే నేను ఫోన్ చేశాను. ఇవాళ రేపు అన్నట్టుంది సుందరం పరిస్థితి. అది పోను, మన శంకరాన్ని కూడా హాస్పిటల్లో అడ్మిట్ చేశారట. నిన్న శాస్త్రి ఫోన్ చేసి చెప్పాడు, ఐసీయూలో ఉన్నట్ట. అవునా? రేపు పుష్పుల్లో బయలుదేరి వచ్చేస్తా మూర్తి, 9:30 కల్లా మీ ఇంటికి వచ్చేస్తా. ఏమైందిట అసలు? స్ట్రోక్ వచ్చిందిట ప్రసాద్, డాక్టర్స్ క్రిటికల్ అన్నారట, శాస్త్రి చెప్పాడు. రేపు ఉదయాన్నే బయలుదేరతా మూర్తి అని చెబుతుంటే మూర్తే మళ్ళీ కల్పించుకుని, 2 రోజులు ఉండేటట్టుగా ప్రిపేర్ అయ్యిరా ప్రసాద్ అన్నాడు. మూర్తి ఉద్దేశం అర్థమైంది. ఓకే ఓకే అని ఫోన్ కట్ చేశా. అన్నీ సదురుకుని తెల్లవారుజామునే పుష్పులెక్కి కిటికీ పక్కనే సీట్ చూసుకుని కూచున్నా. కాజీపేటలో రైలు ముందుకు కదిలింది మొదలు, ఆలోచనలు వెనక్కి పరుగులు తీసినాయి. ఉస్మానియా యూనివర్సిటీ నోటీస్ బోర్డులో ఆత్రంగా ఎంట్రన్స్ రిజల్ట్స్ వెతుక్కుంటుంటే వీపు మీద చేయిపడింది. కంగ్రాట్స్ ప్రసాద్, నీకు సీట్ వచ్చిందని నిన్ననే సుందర్ చెప్పాడు అన్న మాటలు వినిపించి వెనక్కి తిరిగి చూశా. మా పెద్దన్న క్లాస్మేట్ శంకర్. మా పెద్దన్న శంకర్, సుందర్ ముగ్గురు క్లాస్మేట్స్. శంకర్ ఎకనామిక్స్లో, సుందర్ ఇంగ్లీష్ లిటరేచర్లో పిహెచ్డి చేస్తున్నారని, అవసరం ఉంటే వాళ్ళని కలవమని చెప్పే పంపించాడు పెద్దన్న. రా హాస్టల్కి వెళ్దాం, లంచ్ టైం అయింది, సుందర్ కూడా మెస్కే వస్తాడు అని నన్ను తీసుకెళ్లాడు. శంకర్ వెంటే నడిచాను. శంకర్ అన్నట్టుగానే మెస్కి సుందర్ కూడా వచ్చాడు. శంకర్ మేనేజ్ చేసి నాకు అక్కడే లంచ్ పెట్టించాడు. అదో ప్రపంచంలా అనిపించింది. తింటున్నంతసేపు సుందర్ హైదరాబాద్ గురించి, అక్కడ లైఫ్ ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చు అన్న విషయం గురించి చెబుతుంటే, శంకర్ మాత్రం నా అడ్మిషన్ గురించి, ఫీజులు ఎలా కట్టాలి, హాస్టల్కి ఎలా అప్లై చేసుకోవాలి అని వివరంగా చెబుతూ, ఏ అవసరం ఉన్నా కలవమని, డబ్బులకు ఇబ్బంది అయితే దగ్గరలో ఎక్కడైనా ట్యూషన్స్ చెప్పుకోవచ్చని, హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీలో జీవించటానికి అవసరమైన భరోసానిచ్చాడు. ఆ తర్వాత 4 రోజులకల్లా హాస్టల్లో చేరటం, చేరిన 4 రోజులకల్లా అలవాటు పడటంతో సుందర్ శంకర్ లాంటి సీనియర్లతో బెరుకు భయంతో కూడిన గౌరవం తగ్గి స్నేహంతో కూడిన సాన్నిహిత్యం పెరిగింది. మా ఊరి మూర్తి కూడా మాకు జత కలిశాడు. ఎవరికి వాళ్ళకి ఫ్రెండ్ సర్కిల్ వేరుగా ఉన్నా వారానికి ఒక్కసారన్నా మేము 4 కలిసేవాళ్ళం. కలిసినప్పుడు విద్యానగర్ దాకా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ కేఫ్లో కూర్చుని టీ తాగుతూ ఉస్మానియా బిస్కెట్లు తింటూ ఏదో వాదులాడుకోవటం, ఓ గంటసేపు గడవటం అలవాటుగా మారింది. అవును, అట్లా తింటున్నప్పుడే నా చేతిలో ఉస్మానియా బిస్కెట్ జారి కింద పడింది. నేను వంగి ఆ బిస్కెట్ తీసుకుని ఊది నోట్లో వేసుకున్నా. పైసా పారేస్తే 25 బిస్కెట్లు వస్తాయి ప్రసాదు, పడే, కాస్త చిరాగ్గా అన్నాడు సుందర్. ఏం, కింద పడ్డ బిస్కెట్ తింటే ఏంటి తప్పు? ఆ మాత్రం తిండి దొరక్క అలమటిస్తున్న వాళ్ళు కోట్ల మంది ఈ ప్రపంచంలో, శంకర్ కల్పించుకుని అన్నాడు. కింద పడ్డవి తింటే ఇన్ఫెక్షన్లు వస్తాయనేమో సుందరం ఉద్దేశం, మూర్తి ఏదో సర్ది చెప్పబోయాడు. అదే చెబుతున్నా మూర్తి, ఆ మాత్రం తిండి దొరకని వాళ్ళు ఈ ప్రపంచంలో కోట్ల మంది ఉన్నారు. ఒక్కసారి ఎదురుగ్గా ఆ డ్రైనేజీ పక్కన గుడిసే, అందులో పిల్లలు, వాళ్ళు తినే తిండి, వాళ్ళ జీవనం, ఇవన్నీ చూడు. కేవలం కింద పడ్డ బిస్కెట్ తింటేనే ఇన్ఫెక్షన్లు వస్తాయనుకుంటే రోజంతా ఆ డ్రైనేజ్ పక్కనే బతుకుతున్న ఆ పిల్లల ఆరోగ్యం గురించి ఆలోచించు. కింద పడ్డ బిస్కెట్ తినడాన్నే అసహించుకుంటే డ్రైనేజీ పక్క ఆ పిల్లల్ని అసహించుకోవాల్సిందేనా? చర్చ పొడిగించాడు శంకర్. బాబు, అంత బుర్రపాడు చేసుకోవటం నా నుంచి కాదు, నాదొక్కటే సిద్ధాంతం, లైఫ్ ఈజ్ టు లివ్, ఎంజాయ్ ఇట్. ఎంజాయ్ చేయడానికి డబ్బు కావాలి,

పైసా పారేయాలి, ఎంజాయ్ చేయాలి, అదే నా పాలసీ. చాలా ఈజీగా, చాలా ఈజీగా రిప్లై ఇచ్చాడు సుందర్. అదిగో అదే నీ దగ్గర నాకు నచ్చని విషయం, అన్నీ డబ్బుతో కొనలేము సుందర్. సుందర్ ఎంత ఈజీగా రిప్లై ఇస్తాడో శంకర్ అంత సీరియస్గా మాట్లాడతాడు. అంతే స్పిరిట్తో అతని బిహేవియర్ కూడా ఉంటుంది. నువ్వు ఎన్నన్నా చెప్పు శంకర్, మానవ సంబంధాలు అన్నీ ఆర్థిక సంబంధాలే. మీ ఎకనామిక్స్ చెప్పేది అదే, నేను విశ్వసించేది అదే, పాటించేది అదే. సిగరెట్ పొగ వదులుతూ అన్నాడు సుందర్. డబ్బు పారేసి వస్తువులని మనుషులని కొనచ్చేమో, మా ఎకనామిక్స్లో కొన్ని సిద్ధాంతాలు అట్లా చెప్తూ ఉండొచ్చేమో, కానీ అది 50%. మనసుల్ని మమతల్ని మాత్రం డబ్బుతో కొనలేం సుందర్. సుందర్ని ఖండించాడు శంకర్. పైసా పారేస్తే 25 మంది, ప్రేమలు దోమలు అన్నీ పైసలతోటే శంకర్. జేబులో రూపాయి ఉంటేనే ఏదైనా. వాళ్ళిద్దరిని చూస్తుంటే చాలా చిత్రంగా అనిపిస్తుంది. ఇద్దరూ మంచి క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళ అభిప్రాయాలు మాత్రం ఉత్తర దక్షిణాలు. సుందర్ లిటరేచర్ స్టూడెంట్, అయినా మెటీరియలిస్ట్. శంకర్ ఎకనామిక్స్ విద్యార్థి, అయినా భావుకుడు. ఆ రోజు నుంచి నాకు వాళ్ళిద్దరి మీద క్యూరియాసిటీ పెరిగింది. సెలవులకు వరంగల్ వెళ్ళినప్పుడు పెద్దన్నని అడిగా. సుందర్కి చిన్నప్పుడే తల్లి చనిపోయిందిట, ఒక్కడే కొడుకు. తల్లి లేని లోటు తెలియకుండా వాళ్ళ నాన్న సుందర్ని చాలా గారాబంగా పెంచాట. శంకర్కి 5th క్లాస్లో ఉండగానే వాళ్ళ నాన్న చనిపోయాట. నానా కష్టాలు పడి వాళ్ళమ్మే 5 పిల్లల్ని పెంచిందని పెద్దనే చెప్పాడు. కాలేజీ రీఓపెనింగ్ రోజు పొద్దున్నే బయలుదేరి హైదరాబాద్ చేరి హాస్టల్లోకి వెళ్తుంటే సుందర్ ఎదురొచ్చాడు. షోలే సినిమాకి వస్తావా ప్రసాద్ అడిగాడు. కాలేజ్ లేదు అడిగాను నేను. ఇవాళ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో అటెండర్ మల్లయ్య చనిపోయాడని హాలిడే డిక్లేర్ చేశారు ప్రసాద్ చెప్పాడు సుందరం. మరి శంకర్, నాలో క్యూరియాసిటీ వల్ల ఏంటో అప్రయత్నంగా అడిగేశా. మల్లయ్య చనిపోయాడుగా, అక్కడన్నీ పూర్తయితే కానీ మనవాడు రాడు అన్నాడు సుందర్. నేను సినిమాకి రానులే సుందర్, సాయంత్రం కలుద్దాం అన్నాను. సుందర్ సినిమాకి వెళ్ళిపోయాడు. లైఫ్ ఈజ్ టు లివ్, ఎంజాయ్ ఇట్, అదే నా పాలసీ. సుందర్ మాటలు గుర్తొచ్చి చిత్రమైన మనిషి అనుకున్నా. సుందర్ అన్నట్టుగానే సాయంత్రానికి కానీ శంకర్ హాస్టల్కి రాలేదు. మల్లయ్యకేమైంది శంకర్ అడిగాను. మల్లయ్య గురించి నీకు తెలియందే ఉంది అని ఆగిపోయాడు శంకర్. అంతకు మించి చెడుగా మాట్లాడటం ఇష్టం లేనట్టు. నేను అడగలా, అర్థం చేసుకున్నాను. శంకర్ నేను కలిసి సుందర్ రూమ్కి వెళ్ళాం. అప్పటికే మూర్తి అక్కడున్నాడు. నలుగురం కలిసి నడుచుకుంటూ కేఫ్ దాకా వెళ్ళాం. మూర్తి ఎందుకో ఎప్పటిలా యాక్టివ్గా లేడు. అదే విషయం అడిగాను. ఏం లేదు ప్రసాద్, బాగానే ఉన్నాను, దాటేసే ప్రయత్నం చేశాడు మూర్తి. కానీ మూర్తి ఏదో దాస్తున్నాడని అర్థమవుతోంది. గ్రూప్ 1కి అప్లై చేశానన్నావు, రేపు లాస్ట్ డేట్ కదా, అప్లై చేసావా మూర్తి అడిగాడు శంకర్. లేదు సమాధానం చెప్పాడు మూర్తి. ఏం అడిగాడు శంకర్. మూర్తి మాట్లాడలేదు. జేబులో నుంచి 200 తీసి మూర్తి జేబులో పెట్టాడు శంకర్. మూర్తి కళ్ళల్లో తడిని, సుందర్ కళ్ళల్లో రేఖామాత్రపు గిల్టీనెస్ని మూర్తి గ్రూప్ 1లో సెలెక్ట్ అయ్యాక చాలా కాలానికి కానీ నేను మర్చిపోలేకపోయాను. ఉద్యోగాలు, హోదాలు, అభిప్రాయాలు, వ్యక్తిత్వాలు 35 ఏళ్ల మా పరిచయాన్ని బలపరిచాయే తప్ప ఆ పరిచయానికి అడ్డుగా నిలవలేదు. మొబైల్ రింగ్ అవటంతో జ్ఞాపకాల నిహారిక చెదిరింది. మూర్తి నుంచే కాల్. ప్రసాద్ ఎక్కడిదాకా వచ్చావు? మూర్తి మాటల్లో రాత్రి కంటే మరింత తేడా. ట్రైన్ ఇప్పుడే మౌలాలి దాటుతోంది మూర్తి. ఏం అడిగాను. ఒక్క క్షణం నిశ్శబ్దం, తర్వాత చెప్పాడు మూర్తి. మనం వెళ్ళేదాకా శంకరం ఆగలేదు ప్రసాద్, వెళ్ళిపోయాడు. మూర్తి గొంతులో జీర. నాకు మాట పెగల్లేదు. నేను తేరుకునేటప్పటికీ రైలు సికింద్రాబాద్ ప్లాట్ఫామ్ మీద ఆగింది. మూర్తే స్టేషన్కి వచ్చాడు ఆలస్యం అవుతుందని. ఇద్దరం కలిసి గాంధీ హాస్పిటల్కి వెళ్ళేటప్పటికీ శంకర్కి దగ్గర స్నేహితులు, బంధువులు 100 పైగా హాస్పిటల్ దగ్గరున్నారు. శాస్త్రి మాకు ఎదురొచ్చాడు. ఉదయం 7 ప్రాణం పోయిందిట. శంకర్ కోరిక మేరకు శరీరంలో పనికొచ్చే అవయవాలని అవసరం ఉన్నవాళ్ళకి శరీరాన్ని మెడికల్ కాలేజీకి డొనేట్ చేశాడట

0: శంకరం కొడుకు. కానీ అక్కడికొచ్చిన అందరి కోరికతో శంకర్ పార్థివ శరీరాన్ని ఆ హాస్పిటల్ చుట్టూ ఊరేగింపుగా తిప్పి తీసుకొచ్చాం. శంకరం శరీరాన్ని గులాబీలు కప్పేశాయి. అక్కడి గాలిని ఆ పూల వాసన చుట్టేసింది. శంకరం వ్యక్తిత్వంలాగే. అక్కడ కార్యక్రమం అయిందనిపించి సుందరాన్ని చూడటానికి వెళ్ళాం. అచేతనంగా పడుంది సుందరం శరీరం. ఉచ్ఛ్వాస నిశ్వాసలకి సంకేతంగా కదులుతున్న పొట్ట, వినిపిస్తున్న గురక, ఇవి మినహా సుందరం శరీరంలో జీవపు జాడలేని లేవు. తెరుచుకుని అట్లాగే ఉండిపోయిన కను గుడ్లలో కూడా కదలిక లేదు. నిర్జీవంగా అలా చూస్తూనే ఉన్నాయి. ఎందుకో నా కళ్ళల్లో నుంచి ఓ నీటి చుక్క జారిపోయింది. మేము వచ్చామని తెలిసి ఓల్డేజ్ హోమ్ మేనేజర్ వచ్చాడు. తను ఫోన్ చేస్తే సుందరం కూతురులిద్దరూ స్టేట్స్ నుంచి వచ్చి నెల రోజులుండి వెళ్లారని, చుట్టాలెవరూ రాలేదని చెప్పాడు. క్రితంసారి మేము వచ్చినప్పుడు సుందరంతో మా సాన్నిహిత్యం చూసి 10 రోజులుగా ఫోన్ చేస్తున్నానని చెప్పాడు. దాదాపు గంటసేపు అక్కడే గడిపి మూర్తి వాళ్ళింటికెళ్ళాం. మూర్తి వాళ్ల ఆవిడ బలవంతం చేసి వడ్డించింది. ఇద్దరికీ తినాలనిపించలేదు. కాస్త మజ్జిగన్నం తిని పడుకున్నాం. తెల్లారుతుంటే ఓల్డేజ్ హోమ్ మేనేజర్ ఫోన్ చేశాడు. సుందరం తుదిశ్వాస విడిచాడని. పాపం, మీ ఇద్దరి కోసమే ఆయనలో జీవం కొట్టుకుందేమోనండి అంది మూర్తి వాళ్ల ఆవిడ. సుందరం పిల్లలిద్దరికీ ఫోన్లో విషయం తెలియచేశాడు మూర్తి. మొన్ననే వచ్చి 4 రోజులుండి వెళ్ళాం అంకుల్. ఇక్కడ పరిస్థితులు బాగాలేవు, మీకు తెలిసిందే కదా. ఎవరికైనా డబ్బిచ్చి కర్మకాండ పూర్తి చేయండి అంకుల్. అమ్మ పోయినప్పుడు నాన్న మాతో ఆ మాటే చెప్పారు అన్నారు సుందరం కూతుళ్ళిద్దరూ. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే, పైసా పారేస్తే 25 మంది తమ్ముడు. సుందరం మాటలు గుర్తుకొచ్చినాయి. మా ఇద్దరికీ మనస్కరించలేదు, కానీ ఇద్దరిది ఏం చేయలేని స్థితి. మూర్తి కొడుకు పెళ్లి చేసి 2 నెలలైనా కాలేదు. తండ్రి బతికుండగా నేనట్లాంటివి చేయకూడదు అని మూర్తి వాళ్ల ఆవిడ అంది. ఎవరెవరికో ఫోన్లు చేసి మూర్తి ఏర్పాట్లన్నీ చేశాడు. కాసేపటికి నేను మూర్తి ఓల్డేజ్ హోమ్ చేరుకున్నాం. మూర్తి ఫోన్ చేసినైనా మేం వెళ్ళేటప్పటికీ అక్కడికి వచ్చున్నాడు. ఆయనే తంతు జరిపిస్తాట. వెంబడి ఇంకో ఆయనున్నాడు. ఆయన కర్తగా దహన సంస్కారాలు నిర్వహిస్తాట. వాళ్లే అంబులెన్స్ని రప్పించారు. ఇక్కడున్న ఒకళ్ళు ఇలా అవుతే మిగిలిన వాళ్ళు మానసికంగా కుంగిపోతారండి అని ఓల్డేజ్ హోమ్ మేనేజర్ తొందరపెడుతుంటే మూర్తి, నేను, అంబులెన్స్ డ్రైవర్, దహన సంస్కారాలు చేయటానికి వచ్చినాయన సుందరం బాడీని బయటకు మోసుకొచ్చాం. ఉదయం నుంచి నేను పెద్దగా ఏం మాట్లాడలేదు, కానీ నా మనస్సు, మెదడు మాట్లాడుకుంటూనే ఉన్నాయి. నిన్న శంకరం వీడుకోలికి, ఈరోజు సుందరం అంతిమయాత్రకి అర్థాలు వెతికే ప్రయత్నం చేస్తున్నాయి. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే, పైసా పారేస్తే 25 మంది తమ్ముడు. సుందరం మాటలు పదే పదే గుర్తుకొస్తూనే ఉన్నాయి. పైసా పారేస్తే వస్తువులని మనుషులని కొనచ్చేమో సుందర్, కానీ అది 50%. మనసుల్ని మమతల్ని డబ్బుతో కొనలేము సుందర్. ఎందుకో శంకరం మాటలు జ్ఞాపకం వచ్చినాయి. అంబులెన్స్ డ్రైవర్, అంతిమ సంస్కారం చేయటానికి వచ్చినాయన పైసా పారిస్తే వచ్చినవాళ్లే. మరి నేను మూర్తి కళ్ళు తెరిచే తనువు చాలించిన సుందరం కళ్లలో అర్థం వెతికే ప్రయత్నం చేశా. ఎన్నెన్నో అర్థాలు కనిపించినాయి.
1: మీరు ఇంతవరకు అర్థం కథానిక విన్నారు. రచన శ్రీ అనిల్ ప్రసాద్.
2: మన్నికకి మారుపేరు, దర్జాకి దర్పానికి మరోపేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
3: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి.

0: ఆన్లైన్లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కార్యక్రమంలో తర్వాత కల్పన శ్రీ ఏ జయశంకర్ గారి కథానిక వింటారు.
2: మా 5 ఏళ్ల స్వప్నను బల్లో దింపడానికని బయలుదేరాను. పాఠశాల ఆవరణంతా తమ తమ పిల్లల్ని దింపడానికి వచ్చిన వాళ్ళ వాళ్ళ కార్లు, స్కూటర్లు, మోటార్ సైకిళ్లతో, స్కూల్ వ్యాన్లతో గజిబిజిగా సందడిగా ఉంది. ప్రార్థన గంట అప్పుడే మోగుతుంది. గుడి గంటను మించిన బడిగంట. బడిగంట అంటే నాకెంత ఇష్టమో. 1 నుండి 5 తరగతుల వరకు ఏ ఒక్కరోజు కూడా నేను ప్రార్థన గంట సమయానికి పాఠశాల ఆవరణలో లేకుండాలేను. ఇంట్లో నానా అల్లరి చేసి అనేక సందర్భాల్లో అన్నం తినకపోయినా ప్రార్థన సమయానికి తప్పక ఉండేవాణ్ణి. సామూహిక ప్రార్థన అనంతరం మా తెలుగు మాస్టారు చెప్పే మంచి మాట నేనెప్పుడూ మిస్ కాలేదు. నిజానికి నేను పాఠశాల జీవితంలోనూ ఆ పైన చదివిన చదువు పుస్తకాల కంటే మా మాస్టారు చెప్పే మంచి మాటలే నాపై ఎక్కువ ప్రభావం చూపాయి. ఒకసారైతే ఎరువుల సొమ్ము బరువుల చేటు, తీయా పెట్ట తీపుల చేటు, అందులో ఒకటి పోతే అప్పుల చేటు అని ఎంత బాగా చెప్పారో. అప్పటి నుంచి జీవితంలో ఏది ఎరువు తెచ్చుకుని ఎరగం. స్వప్న మా గారాల పంట. నేను మా కల్పన పెళ్లిళ్ళ పేరే అవసరం కానీ మ్యారేజ్ బ్యూరోల సందర్శనం కానీ లేకుండా అనుకోకుండా పక్క పక్క ఇళ్లవాళ్ళమై ఒకరినొకరు ఇష్టపడి ఇద్దరి వైపు పెద్దల్ని ఒప్పించి ఒకింటి వాళ్ళమయ్యాం. పెళ్లికి ముందు ఒకరినొకరు కోరుకున్నాం కానీ పెళ్ళైనాకే ప్రేమించుకున్నామని మా కల్పన బుగ్గ మీద చిరికేసి చెప్పగలను. పెళ్ళై సంవత్సరం తిరక్కముందే ఏ నోములు నోయకుండానే, ఏ పూజలు చేయకుండానే, మేము ఆహ్వానించకుండానే, అనుమతైనా లేకుండానే మా ఇంటి మొలకై, మొక్కై, పూవై, పనిబలమై, మకరందమై వెలసి మా జీవితమే అయింది మా స్వప్న. కుటుంబమంతటా సుగంధం నింపింది. చూస్తుండగానే 5 ఏళ్ళు గడిచి ఆనందంగా బడికెళ్తోంది. నడుస్తున్న గులాబీలా, కదులుతున్న కలువలా, కదలాడే ముత్యాల బిందువులా, మా కల్పన నుదుటి మీది ఆటలాడుకునే ముచ్చటైన ముంగురుల్లా అలా అలా నడుస్తూ నర్తిస్తూ వెళ్తుంటుంది మా స్వప్న. ఆఫీసుకు వెళ్ళటానికి ముందు మా స్వప్నను స్కూల్లో దింపడం నా వంతు. మధ్యాహ్నం టిఫిన్ ఇవ్వటం, తినిపించడం, సాయంత్రం ఇంటికి తీసుకురావటం కల్పన డ్యూటీ. పేరున్న ఆఫీసులో సూపరింటెండెంటుగా మంచి పవర్ సెంటర్ నేను. జీతం కోసం ఎదురు చూడకుండా హాయిగా కాలం వెళ్ళి తీసుకురాగలిగే అవకాశం ఉండే షట్చక్ర స్థానం. సాయంత్రం ఎన్నడూ సమయానికి ఇంటికి రాను, రాలేను కూడా. అంత బిజీ, అంతా లోకోపకారమే. కనకదారావ్రతం వల్ల కాసులు కురుస్తాయో లేదో గాని నా కుర్చీలో కూర్చుంటే సాయంత్రానికి జేబు బరువెక్కడం ఖాయం. అదే ఇప్పుడు న్యాయం కూడా అయింది. మోటార్ సైకిల్ చెట్టు కింద పార్క్ చేసి స్వప్నం దింపి స్కూల్ బ్యాగ్ చేతికిచ్చి ఆపై భుజానికి తగిలించి చెట్టు కిందే నిలబడ్డాను. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ సూచనల మేరకు పిల్లలంతా వరుసల్లో నిలబడ్డారు. స్వప్న తన తరగతి పిల్లలతో చేరిపోయింది. ఇప్పుడు స్వప్నను గుర్తుపట్టడం కూడా కష్టమైంది. అందమైన ఆకుపచ్చ చిలకల మందలో, ఎర్రముక్కుల గుంపులో తాను ఓ చిన్న చిలక, అందాల భారతి పూదోడలోని అనేక మొక్కల్లో తాను ఓ మొలక, తెల్లటి మల్లె మొగ్గల్లాంటి పిల్లల్లో ఎక్కడో ఇమిడిపోయింది ఈ చిన్ని మొగ్గ. ప్రార్థన చదివారు, జై హింద్ అంటూ సెల్యూట్ చేశారు. ఆ తర్వాత ప్రతిజ్ఞ అంటూ ఓ అమ్మాయి చెబుతూ ఉంటే పిల్లలంతా బిగ్గరగా అంటున్నారు, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. ఇలా సాగింది. ఇది దాదాపుగా అప్పుడప్పుడు నేను చూసే దృశ్యమే అయినా ప్రతిసారి కొత్తగా నిత్యనూతనంగా అనిపిస్తుంది. ఈ దేశం పట్ల, ఈ పిల్లల భవిష్యత్తు పట్ల ఏవేవో బంగారు కలలు నా మనసు, మెదడు, గుండె కళ్ళ నిండా నింపుతుంది. అప్పటి వరకు ఉన్న నిరాశ తొలగిపోతుంది. నా అవినీతిపై నాకే ఏవగింపు కలుగుతుంది. అలాగే తన్మయత్వంతో చూస్తూ నిలబడ్డాను. వాళ్ల ప్రతిజ్ఞలోని మాటలన్నీ నిజమై ఆ పిల్లలంతా భవిష్యత్ భాగ్య విధాతలై ప్రపంచ దేశాల్లో మన దేశ ప్రత్యేకతను, పటిష్టతను, పవిత్రతను చాటి చెబుతున్నట్టు అనిపిస్తుంటుంది నా మనసుకు. టూటౌన్ పోలీస్ స్టేషన్ ముందు నుండే మా దారి. యథాలాపంగా తలతిప్పి చూశాను. పోలీసులంతా పిల్లల లైన్లో నిలబడ్డారు. ఎత్తైన గద్దె మీద వాళ్ళ పై ఆఫీసర్ గారు కాబోలు నిలబడి ఏదో ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. దగ్గరికి పోయి చూద్దును కదా, అచ్చం బడిపిల్లల్లాగే రక్షక బటలమైన మేము, అధికారాలు హోదాలు అనే తేడా లేకుండా ప్రజలే మా దేవుళ్ళుగా భావించి మా విద్యుక్త ధర్మాన్ని ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా, ఏ ప్రలోభాలకు లోను కాకుండా, ఆశ్రిత బంధుజన పక్షపాతం లేకుండా మా విధులు నిర్వహిస్తామని, ప్రభుత్వం నుండి అందే

చేతనం తప్ప అన్యమేది ఆశించమని నీతికి రీతికి మారుపేరుగా రుజువు చేసుకొని ప్రభుత్వ ప్రతిష్టను ఇనువడింపజేస్తామని ప్రమాణం చేస్తున్నాము. అరే, ఇదేమిటి ఇంత పెద్ద విప్లవమా? ఇదెప్పటి నుంచి? అర్థం కాలేదు. కాసేపు ఆగి, తెలిసిన కానిస్టేబుల్ ఒకరు కనబడితే కదిలించాను. ఇటీవలే ప్రభుత్వ సర్క్యులర్ ఒకటి వచ్చిందని, ఇలా ప్రతిదినం ప్రతిజ్ఞ చేయాలని, అంతకుముందే అవినీతికి ఆరోపణలకు తావు లేకుండా డ్యూటీ చేయదలసిన మేము ఆ సర్క్యులర్ ప్రకారం నిజాయితీగా డ్యూటీ చేస్తున్నామని, ఇప్పుడది తమకెంతో హాయిని సంతృప్తిని ఇస్తున్నదని ఆనందంగా వివరించారు. అలా అలా మా ఆఫీస్ వరకు వెళ్ళానో లేదో, మా వాళ్ళంతా ఆఫీస్ ముందు లైన్లో నిలబడి ప్రమాణం చేస్తున్నారు. ఇంకా ఆఫీస్ పని ప్రారంభించడానికి 5 నిమిషాల టైం ఉంది. ఈ కార్యాలయపు ఉద్యోగులమైన మేము మాకు సంబంధించి ఇవ్వబడిన ఏ బాధ్యతనైనా సమర్థవంతంగా నిరపేక్షతో ఎట్టి ఆశలకు ప్రలోభాలకు లోను కాకుండా ఫైళ్లకు ఏ అనవసర కొర్రీలు పెట్టమని, దరఖాస్తుదారులను కార్యాలయాల చుట్టూ నిష్కారణంగా తిప్పమని, ప్రభుత్వ వేతనమే భగవత్ ప్రసాదంగా భావించి పనిచేస్తామని ప్రమాణం చేస్తున్నాము. ఇదేమిటి, నా దేశంలో నా ఊళ్ళో నా ఆఫీసులో నాకే తెలియకుండా ఇంత మార్పు? ఈ మార్పు ఆశ్చర్యం కలిగించినా ఆనందదాయకమే. మరి నా సీటు మాటేంటి? గుట్టు చప్పుడు కాకుండా వచ్చే పై ఆదాయం మాటేమిటి? నా వరకు వచ్చే, నా ఆదాయానికి గండి తెచ్చే ఏ సంస్కరణను భరించే ఆమోదించే విశాల హృదయం నాకు లేదు. విచారంగా మనసు బాగోలేక ఆరోగ్యం బాగాలేదని సెలవు చీటీ పంపించి ఇంటికి బయలుదేరాను. మేముండేదో 10-12 కుటుంబాలుంటున్న చిన్నపాటి గృహ సముదాయం. ఎప్పుడో వాళ్ళ అధికారం బాగా సాగిన రోజుల్లో సిటీలో ఇల్లు కట్టుకుని అనేక ఉద్యమాల కారణంగా ఊళ్ళు వదిలి వచ్చిన భూస్వాములు, వాళ్ళ పిల్లలు అద్దెల మీద బతుకుతున్న ఓ పెద్ద లోగిలి. ఇంటికొద్దును గదా పక్కింటి మంజు భార్గవి, ఎదురింటి శారద, ఆమె పక్కింటి సుగుణ ఎదురుగా వస్తున్నారు. వాళ్ళ ముఖాల్లో ఎన్నడూ లేని, ఎప్పుడూ చూడని నైర్మల్యం, వెలుగుతున్న చిరునవ్వు, ఇది చాలా అరుదైన దృశ్యం. పేరుకు అందరం ఒకే చోట నివాసముంటున్నా అందరం కలుసుకోవటం మాట్లాడుకోవటం అరుదు, ఎప్పుడో చిన్న చితకా ఫంక్షన్లకు తప్ప. ఒకరినొకరు పట్టించుకోవటం, కష్టసుఖాలు పంచుకోవడం లాంటివి కనిపించవు. అలాంటి బంధాలు అనుబంధాలు మావి. ఈమె మా పక్కింటి మంజు భార్గవి. అచ్చం మంజు భార్గవిలా నడుస్తుంది గల్లు గల్లుమంటూ. ఆఫీస్ కారులో తప్ప కూరగాయలకు కూడా తమ సొంత వాహనంలో కానీ ఆటోలో కానీ వెళ్ళదు. అదేదో గొప్పైనట్టు తన మిత్ర బృందాన్ని షాపింగ్లకు, పేరెంటాలకు అదే కారులో తీసుకువెళ్తుంది. కారులో ఫ్రీగా తిరగదలుచుకున్న మహిళలంతా ఆమె గ్రూపే. నౌకర్లను గదమాయించటం, అందినన్ని ఆఫీసు సౌకర్యాలు ఉపయోగించుకోవటం, పైసా ఖర్చు లేకుండా ఇల్లు నడపటం ఆమె ప్రత్యేకత. మంజు భార్గవి పక్కనే నిలబడి మెల్లో గొలుసు, రత్నాల నెక్లెస్ సవరించుకుంటుందే ఆమె శారద. వాళ్ళ నాయనగారు తెలుగు పండితులు. చదువుల తల్లి సరస్వతే తన ఇంట జన్మించిందని భావించి ఆమె పుట్టగానే శారద అని పేరు పెట్టుకున్నారు. గారాభం ఎక్కువై ఇంటర్లోనే పరీక్ష తప్పి ఆ వీధిలోకెల్లా సంపన్నుడు సూపర్ మార్కెట్ యజమాని అయిన సుబ్బన్న కొడుకుతో ప్రేమాయణం నడిపి పెళ్లి కూడా అయ్యేదాకా పట్టుబట్టి ముక్కు పిండి మరీ 3 ముళ్ళు వేయించుకుంది. ఇద్దరు బిడ్డల తెల్లయింది కూడా. ఒంటి నిండా అమ్మూరిల ఆభరణాలు, రాళ్ల వజ్రాల నెక్లెస్లు లేకుండా ఏ చిన్న ఫంక్షన్కు వెళ్ళదు. ఆమెకు జీవితం అంటే డబ్బు, ఆభరణాలు, బంగళాలు, కార్లు, నౌకర్లు. చెప్పిన దానికల్లా తలాడించే డూడు బసవండ లాంటి మొగుడు సుబ్బన్న కొడుకు బసవన్న అనబడే బసవేశ్వరరావు. శారదకు శ్రీదేవనో లక్ష్మి అనో పేరు పెడితే సరిగ్గా సరిపోయేది, సార్థకమయ్యేది కూడా. ఇదిగో ఈ ఇద్దరి మధ్య నిలబడిందే ఈమె సుగుణమని. ఈమె గారి భర్త పేరు మోసిన పెట్రోల్ వ్యాపారి. ఈమె గారి భర్త పిల్లలు బయటికి వెళ్ళారంటే ఈ సుగుణాల రాశి కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఏ సినిమా స్టార్కు ఎప్పుడు పెళ్ళయిందో, ఎప్పుడు విడిపోయిందో, ఎందుకు విడిపోయిందో తేదీలతో సహా చెప్పగలదు. అనేక సందర్భాల్లో రెండో పెళ్లి విచ్ఛిన్నమైతే ముచ్చటగా మూడో భర్త ఎవరవుతారో కూడా గురి చూసి కొట్టినట్టు చెప్పగలుగుతుంది. అంతెందుకు, మా వీధిలోని కుమారస్వామి కొడుకు, వెనుకింటి కామేశ్వరమ్మ కోడలు మొన్న తనకు వన విజ్ఞాన్లో కనిపించారని, భార్యాభర్తల అన్నంత అన్యోన్యంగా అగుపించారని, హత్తుకు తిరుగుతున్నారని, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని కనిపించిన ప్రతివారికి చెప్పింది. అది మహమ్మారిలా వ్యాపించి 2 కుటుంబాల్లో చిచ్చురేపి విడాకుల వరకు దారితీసింది. ఈ సుగుణమని సుగుణాలకిదో మచ్చు తునక. ఇంకా ఎన్ని అధ్యాయాలో కదిలిస్తే చాలు, కథలకు అంతే ఉండదు. అలాంటి ఈ ముగ్గురు నాకెదురై, నమస్తే అంకుల్, ఈరోజు మన ఇళ్ల ఆవరణలో పని మనుషుల పిల్లల కోసం స్వచ్ఛంద

0: విధంగా పాఠశాల ప్రారంభిస్తున్నాం, మీరు తప్పక రావాలని ఆహ్వానం అన్నారు ముక్తకంఠంతో. ఇదో పెద్ద షాక్లా తగిలింది. ఈ వీధిలో చుట్టూ ఉన్న ఇళ్లల్లో పనిచేసే పని మనుషులు, చాలామంది పిల్లల తల్లులు, మరీ పసిపిల్లల తల్లులు ఉన్నది. వారంతా భార్యాభర్తలు పనిచేస్తే తప్ప పూటగడవంది నిజం. అయితే వాళ్ళ పిల్లల కోసం ఓ క్రేష్, ఓ ప్రాథమిక పాఠశాల ప్రారంభించడం, అందుకు నన్ను సహకరించమనటం, అదీ వీరు ముగ్గురూ కోరడం ఆశ్చర్యం. ప్రభుత్వ పాఠశాలలు మూతబడుతున్నాయని, ప్రైవేటు స్కూళ్లలో చదివించే స్తోమత వారికి లేదని, ఆలస్యంగానైనా గ్రహించామని, అన్నీ ఉచితంగా అందింపదలచామని చెప్పుకుపోతోంది మంజు భార్గవి. ఈ స్వచ్ఛంద పాఠశాలకు మధ్యాహ్న భోజన వసతి లక్ష్మీదేవి లాంటి శారద బాధ్యత. పుస్తకాలు, నోట్బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు సుగుణమని మరో ఇద్దరు గృహిణులు, ఇద్దరు ఇటీవలే రిటైర్ అయిన పెద్దవాళ్లు తాము సహకరిస్తామన్నారని, ముందుకు వచ్చారని ఆనందంగా చెబుతోంది మంజు భార్గవి. ఆత్మీయ ప్రాథమిక పాఠశాలగా నామకరణం కూడా చేశారు. ప్రచారం అక్కర్లేకుండా, పై అధికారులు ఎవరిని పిలవకుండా నా చేతే ప్రారంభించదలచామని, అన్నీ కలిసొస్తే అనుకున్నట్టు జరిగితే వచ్చే సంవత్సరం వైభవంగా పాఠశాల వార్షికోత్సవం జరుపుదామని చెబుతుంటే అబ్బురపడిపోయాను. పొద్దట్నుంచి జరుగుతున్న పరిణామాలు పిచ్చెక్కిస్తున్నాయి. ఎందుకింత మార్పు వస్తున్నది మనుషుల్లో? నీరు పల్లానికే ప్రవహించినట్టు సమాజం మంచివైపు, మార్పు వైపు తప్పక పయనించి మెరుగైన జీవితాలకు దారితీస్తోంది కాబోలనే సంతోషము, ఆనందము కలిగాయి. నా కళ్ళ ముందు మన దేశ చిత్రపటం మారిపోతున్నది. నీతివంతమైన యువత, బాధ్యతాయుత ప్రభుత్వోద్యోగులు, ఉదారగుణ సంపన్నులైన పౌరులు కలిసి ఒక మెరుపై వెలుగై నా దేశం ప్రకాశిస్తుందని, ఈ కాంతి విశ్వమంతటా వ్యాపించి మానవ కళ్యాణానికి పూలబాట వేస్తున్నదని ఎలాంటి అనుమానం లేకుండా ఆనందపడిపోయాను. పైగా ఇలాంటి గొప్ప సమాజాన్ని చూడగలుగుతున్నందుకు, సమకాలికునిగా జీవించి ఉన్నందుకు పరవశించి గర్వంగా తలెత్తి అలానే చూస్తుండిపోయాను స్థానువులా. ఎవరో భుజం తట్టి చెబుతున్నారు, సార్ ప్రార్థన అయిపోయింది, పిల్లలంతా వాళ్ళ వాళ్ళ తరగతుల్లోకి వెళ్ళిపోయారు, పెద్దలు వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళిపోయారు, మీరొక్కరే మోటార్ సైకిల్ నానుకొని కంటి మీద రెప్పవేయకుండా ఎటో చూస్తుంటే అనుమానం వచ్చి కదిలించాను సార్, ఏమి అనుకోకండి అంటూ దూరంగా జరిగి వినయంగా నిలబడ్డాడు ఆ పాఠశాల వాచ్మెన్. అయ్యో, ఇదంతా కళ, భ్రమ, నిజం కాదా? పోనీలే, ఈ స్వప్నాన్ని నేను ఇప్పుడే కల్పనతోనైనా పంచుకోవాలని అనుకుంటూ మోటార్ సైకిల్పై బయలుదేరాను.
1: మీరు ఇంతవరకు కల్పన కథానిక విన్నారు. రచన శ్రీ ఏ జయశంకర్.
2: రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు వింటారు. ముందుగా స్వర్ణకమలం చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట, గీత రచన సిరివెన్నెల, సంగీతం ఇళయరాజా.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
7: కార్యక్రమంలో తర్వాత సిరివెన్నెల చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన సీతారామశాస్త్రి, సంగీతం KV మహాదేవన్.

కార్యక్రమంలో తర్వాత సితార చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

0: Work from home. High salary. Just ఒక క్లిక్ లో. అరే వా.
1: చిక్కుకుంది.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. RBI అంటోంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం శాస్త్రీయ సంగీతం ఈనాటి కార్యక్రమంలో బొంబే ఎస్ జయశ్రీ గారి గాత్ర సంగీతం వింటారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మీరింత వరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో బొంబే ఎస్ జయశ్రీ గారి గాత్ర సంగీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 8:15. మరికొద్ది క్షణాల్లో మార్నింగ్ న్యూస్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం చిరులే.
1: ఆకాశవాణి ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్. Good morning, I am Saira Mujtaba. The headlines. Prime Minister Narendra Modi launches next phase of regional air connectivity scheme Viksit Udan to give fillip to air travel in Tier 2 and Tier 3 cities. Government hikes onion procurement price for price stabilization buffer by 13% to 2,125 rupees per quintal to boost farmer income. IMD says monsoon rains will continue to lash large parts of the country over the next few days. Australian Prime Minister Anthony Albanese hails India as key economic partner ahead of Prime Minister Modi's visit. And in football, France and Morocco enter quarterfinals of FIFA World Cup. And now the news in detail. Prime Minister Narendra Modi launched the next phase of regional air connectivity scheme Viksit Udan in Jodhpur, Rajasthan yesterday to give fillip to air travel in Tier 2 and Tier 3 cities and remote regions. Addressing a massive gathering, the Prime Minister said that under the new phase of Udan scheme, smaller cities and remote regions will be connected through air connectivity.
2: उड़ान योजना के नए चरण की भी शुरुआत हुई है. इसके तहत छोटे छोटे शहरों और दूर दराज के क्षेत्रों को एयर कनेक्टिविटी से जोड़ा जाए.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం, హలో మనోరంజని. శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకునే సినిమా పాటల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా సంఘర్షణ చిత్రంలో మంచి పాట వినిపించమంటూ మేడ్చల్ జిల్లా కేసర్ మండలం గోధుమగుంట గ్రామం నుంచి బండి కృష్ణగౌడ్, మల్లేష్, విజయలక్ష్మి, కళ్యాణి, భవానీ, సుప్రియ, కృష్ణకాంత్, సాయి చరణ్, బృంద, చిన్నముంతల వారి మిత్రులు కోరుతున్నారు.

కార్యక్రమంలో తర్వాత కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మొరిపొల నుంచి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని వారి కుటుంబ సభ్యులు కోరుతున్న పాట దొంగమొగుడు చిత్రంలో ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

0: కార్యక్రమంలో తర్వాత వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్ రాజు, సరిత, శివశరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్ వీరందరి కోరిక మీద శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రంలో కేకే చిరంజీవి పాడిన పాట, గీతరచన సంగీతం దేవిశ్రీ ప్రసాద్.
1: కరెక్టే, ప్రేమ గురించి నాకేం తెలుసు, లైలా మజ్నులకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా?

0: తర్వాత ఏమైంది?
1: తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది.

చూడు తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్లో చిన్న పార్టే కానీ ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్?

0: Work from home. High salary. Just ఒక క్లిక్ లో. అరే వా.
1: చిక్కుకుంది.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. RBI అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ముఖాన మొటిమల.
5: సై బాల్.
4: గజ్జా బబ్బల.
5: సై బాల్.
4: నడుగులో తామర.
5: సై బాల్.
4: బుర్రద పుల్ల.
5: సై బాల్.
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యాన్ని

0: ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: హలో, మనోరంజన కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వరంగల్ లేబర్ కాలనీ నుంచి నారాయణగిరి ప్రకాష్, రాజేష్, రాములు, రాజేశ్వరి వీరంతా వాన చిత్రంలో ఆకాశగంగా అనే పాటను కోరుతున్నారు. వారి కోసం ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత లాయర్ సుహాసిని చిత్రంలో ఎస్పి శైలజ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీతరచన సిరివేనెల, సంగీతం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఈ పాట వినిపించమంటూ సుజాత, సోని, ప్రవళిక, పూజ, సాత్విక్, రాము వీరంతా హన్మకొండ నుంచి కోరుతున్నారు.

కార్యక్రమంలో తర్వాత సౌందర్య, చంద్రమోహన్, రామ్మోహన్, కృష్ణమోహన్, సుచరిత, వాణి, పుట్ట, ముత్తయ్య, సుభద్రాదేవి వీరంతా వరంగల్ కరీమాబాద్ నుంచి కోరుతున్నారు. వీరు కోరుతున్న పాట శంకరాభరణం చిత్రంలో ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీతరచన వేటూరి, సంగీతం కెవి మహాదేవన్.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
4: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
5: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO కు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
7: హలో, మనోరంజన కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత కరీంనగర్ హుజూరాబాద్ నుంచి బరిగెగట్టన్న, బుచ్చన్న, ఎర్రన్న, మధురక్క, ఓదెక్క, మాధవ, కోమల, వంశీ, గంగోత్రి, మాధురి, మయూరి, మానస, యువరాజారెడ్డి, భాస్కర్, శిరీష, ప్రజ్ఞ, వజ్జే, ఐలయ్య, రాజవ్వ, రవీందర్, రజిత, రూపక్, సదయ్య, స్వప్న, వరుణ్ కుమార్, రుషికేష్, ఇంకా కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్ స్టాఫ్ వీరంతా కోరుతున్న పాట 20వ శతాబ్దంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. గీతరచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం JV రాఘవులు.

కార్యక్రమంలో తర్వాత రఘునాథపురం గ్రామం నుంచి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్, వెంకన్న వీరందరూ కోరుతున్న పాట ప్రేమసాగరం చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ పాడిన పాట. గీత రచన రాజశ్రీ, సంగీతం టి రాజేందర్.

కార్యక్రమంలో తర్వాత వరంగల్ నుంచి, వరంగల్ గోపికానగర్ నుంచి శివకృష్ణ గౌడ్, ప్రణీత్ గౌడ్ వీరు కోరుతున్న పాట. కన్యాకుమారి చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. గీతరచన వేటూరి, సంగీతం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

0: ప్లీజ్ త్వరగా.
1: ఇంకో మ్యాచ్ ఏదైనా ఉందా?
2: అలాంటిదే అనుకో గురు, బ్యాంక్ వెళ్ళాలి తాతగారిని తీసుకుని.
1: అవును కదా, వయసు అయిపోయినప్పుడు రన్నర్ కావాలి మరి.
3: కానీ బ్యాంకింగ్ కాదు.
4: అయినా గానీ ఆర్బీఐ అంటుంది సీనియర్ సిటిజన్స్ అందరికంటే ముందని. మీరు 70 ఏళ్లు నిండిన వారైనా, డిఫరెంట్లీ ఏబుల్డ్ అయినా, మీరు బ్యాంకుకు వెళ్లలేకపోయినా, బ్యాంకు మీ దగ్గరికి వస్తుంది అవసరమైన సేవలతో, అది యోగ్యమైన ధరలకి.
3: సీనియర్ అందరికన్నా ముందు ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
6: హలో, మనోరంజన కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత మహబూబ్ నగర్ నుంచి పులిపాటి వెంకటేష్, పులిపాటి సత్యావతి, లక్ష్మీకాంత్, రవళి, రామకృష్ణ, విహాన్స్, విద్వాన్ వీరందరూ కోరుతున్న పాట కొత్త అల్లుడు చిత్రంలో ఒక మంచి పాటను కోరుతున్నారు. వారి కోసం ఈ పాట.

0: అది కది కది కది కదిగు నవ్వి.
1: కార్యక్రమంలో తర్వాత భూదాన్ పోచంపల్లి నుంచి మాధవి ఆంజనేయులు వీరు కోరుతున్న పాట, ఖైదీ కాళిదాస్ చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పడిన పాట.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం చిన్నారి లోకం. ఈనాటి చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో స్వరసుధ కర్ణాటక సంగీత శిక్షణాలయం హన్మకొండ విద్యార్థులు సమర్పించు సంగీత కదంబ కార్యక్రమం వింటారు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో స్వరసుధ స్కూల్ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్ హనుమకొండ విద్యార్థులు అందించే సంగీత కదంబ కార్యక్రమం వింటారు. నా పేరు ఆద్విక. ఇందులో చిన్నారులు ప్రశంస, విశిష్ట, ఆర్నవ్, ఆద్విక, తపన్, భరద్వాజ్, ధ్రువ భరద్వాజ్, ఉజ్వల భవాని, ఆకాంక్ష ఆద్య పాల్గునీలు పాల్గొంటున్నారు. ముందుగా శ్రీ గణనాథ గీతాన్ని చిన్నారుల గాత్రంలో విందాం. కర్ణాటక సంగీతంలో ఈ గీతం నేపథ్యం గురించి తపన్ భరద్వాజ్ వివరిస్తాడు.
2: నమస్తే, నా పేరు తపన్ భరద్వాజ్. నేను 4వ తరగతిలో చదువుకుంటున్నాను. ఈరోజు నేను శ్రీ పురంధరదాసు గురించి చెప్పబోతున్నాను. శ్రీ పురంధరదాసు కర్ణాటక సంగీతమునకు ఆదిగురువుగా పిలువబడినాడు. శ్రీ పురంధరదాసు 15వ మరియు 16వ శతాబ్దములకు చెందినవారు. కర్ణాటక సంగీతమును ఒక పాఠ్యక్రమంలో ఏర్పరిచి సంగీత ప్రపంచమునకు భిక్ష పెట్టిన సంగీత పితామహుడు. ఈయన అసలు పేరు సీనప్ప. కర్ణాటక రాష్ట్రం బళ్ళారి జిల్లాలో ఈయన జన్మించారు. శ్రీ పురంధరదాసు శ్రీ పాండురంగస్వామి వారి మహాభక్తుడు. కర్ణాటక సంగీత పాఠ్యక్రమంలో పిళ్ళారి గీతాలు వీరు స్వరపరిచినవే. ఇవి కర్ణాటక సంగీత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు సులభ రీతిలో పాడటానికి అనుకూలంగా ఉంటాయి. వీటిలో శ్రీగణనాథ మొదటగా నేర్చుకునే గీతం. ఈ గీతం మలహరి రాగం రూపక తాళంలో కూర్చబడింది. ఇప్పుడు ఈ గీతాన్ని ఆలపిస్తున్న వారు తపన్ భరద్వాజ్, ధ్రువ భరద్వాజ్, ఆర్నవ్, ఆద్విక, ప్రశంస, ఆకాంక్ష, విశిష్ట శ్రీయాన, ఆద్య.

0: గణనాథ గీతాన్ని విన్నారు కదా. ఈ గీతం నేపథ్యం, అలాగే గీతాన్ని రచించిన కర్ణాటక సంగీత పితామహుడు శ్రీ పురంధరదాసు గురించి. ఇప్పుడు ఆర్నవ్కి ఒక ప్రశ్న. నువ్వు కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకుంటున్నావు కదా?
1: అవును.
0: కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో సంగీత త్రిమూర్తులు అని ఏ వాద్యకారులని పిలుస్తారు తెలుసా?
1: తెలుసు. శ్రీ త్యాగరాజస్వామి, శ్రీ ముత్తుస్వామి దీక్షిత, శ్రీ శ్యామశాస్త్రి, ఈ ముగ్గురు వాగేయకారులను సంగీత త్రిమూర్తులు అని అంటారు.
0: బాగా చెప్పావు ఆర్నవ్. వీరిలో శ్రీ త్యాగరాజస్వామి ప్రథములు. శ్రీ త్యాగరాజస్వామి త్యాగయ్య, త్యాగబ్రహ్మ అనే పేర్లతో కూడా ప్రసిద్ధుడు. నాదోపాసన ద్వారా భగవంతుణ్ణి తెలుసుకోవచ్చని నిరూపించిన గొప్ప వాగ్గేయకారుడు. శ్రీ త్యాగరాజస్వామి ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా కాకర్లానే గ్రామంలో 1767లో జన్మించాడు. ఈయన గురువు గారు షొంటి వెంకటరమణయ్య గారి ఇంట్లో చేసిన కచేరీలో ఎందరో మహానుభావులు అనే కీర్తనను స్వరపరిచి పాడాడు. ఇది పంచరత్న కృతులలో 5వది. ఈ పాటకు వెంకటరమణయ్య గారు చాలా సంతోషించి త్యాగరాజులోని బాల మేధావి గురించి తంజాబూరు రాజుకి చెప్పగా, రాజు సంతోషించి అనేక ధనకనక వస్తు వాహనాది రాజలాంఛనాలతో త్యాగరాజును సభకు ఆహ్వానించాడు. కానీ త్యాగరాజు తనకు నిధి కన్నా రామ సన్నిధి మాత్రమే సుఖమని ఆ కానుకలను నిర్ద్వందంగా తిరస్కరించాడు. ఈ సందర్భంగా స్వరపరిచి పాడినదే నిధి చాలా సుఖమా అనే కీర్తన సంగీతాన్ని భగవంతుని ప్రేమను పొందే మార్గముగా త్యాగరాజు భావించాడు. ఇలా త్యాగయ్య వారు 24,000 రచనల వరకు రచించాడు. దివ్యనామ సంకీర్తనలు, ఉత్సవ సాంప్రదాయ కీర్తనలు రచించాడు. శ్రీ త్యాగరాజస్వామి వారి గురించి మరికొన్ని విశేషాలను ఒక దివ్యనామ సంకీర్తన తరువాత విందాం. ఈ కీర్తనను ఆలపించడానికి మీ ముందుకి వస్తున్నారు నాతో పాటు ఆర్నవ్, ప్రశంస, ఆద్యా పాల్గొనే ఉజ్వల భవాని.

విన్నారు కదా త్యాగరాజస్వామి కీర్తన. అసంఖ్యాకమైన కీర్తనలు రచించి కర్ణాటక సంగీతంలోని అన్ని నియమాలను సోదాహరణంగా నిరూపించి శాశ్వతమైన కీర్తి సంపాదించిన త్యాగరాజును కర్ణాటక సంగీతానికి మూలస్తంభంగా చెబుతారు. ఈయన జన్మదినం రోజున ఈ సంగీత నిధికి నివాళిగా ప్రతి సంవత్సరం పుష్య బహుళ పంచమి నాడు తిరువయూరులో ఆయన సమాధి చెందిన త్యాగరాజ మహోత్సవ సభనందు త్యాగరాజ ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు. ఆయన భక్తులు మరియు సంగీత కళాకారులు మొదట ఊంచారుత్తి భజన, తర్వాత ఆయన నివాస స్థలమైన తిరుమంజన వీధి నుంచి బయలుదేరి ఆయన సమాధి వరకు కీర్తనలు గానం చేస్తూ ఊరేగింపుగా వస్తారు. వందల కొద్ది కర్ణాటక సంగీత కళాకారులు ఆయన రచించిన పంచరత్న కృతులను కావేరి నది ఒడ్డున గల ఆయన సమాధి వద్ద బృందగానం చేస్తారు. సంగీతాభిమానులకు ఈ గానం శ్రవణానందాన్ని కలిగించడమే కాకుండా భక్తిభావాన్ని కూడా రేకెత్తిస్తుంది. ఈ ఉత్సవాన్ని ప్రపంచంలో చాలా చోట్ల నిర్వహిస్తారు, కానీ తిరువయూరులో నిర్వహించే ఆరాధన చాలా ప్రసిద్ధిగాంచింది. రామేతి మధురం వాచం అన్నట్లు 96 కోట్ల సార్లు రామనామాన్ని జపించి స్వీయానుభవ భావనాలే కృతి రూపంలో మలచి గాంధర్వగాన మధురానుభూతిగా లోకానికి అందించారు. త్యాగరాజస్వామి కీర్తనలలో గణరాగ పంచరత్న కీర్తనలు ముఖ్యమైనవి. శ్రీ త్యాగరాజస్వామి రామభక్తామృతాన్ని సేవించి కర్ణాటక సంగీత సాంప్రదాయంలో అనేక కృతులను మధుర కీర్తనలుగా మలిచి సంగీత సాహిత్య రసజ్ఞుల హృదయంలో చిరంజీవిగా నిలిచారు.

0: త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో విశేషంగా పంచరత్న కీర్తనలు ఆలపించడం సాంప్రదాయం. త్యాగయ్య దాదాపు 800 కీర్తనలను రచించాడు. వీటిలో చాలా వరకు ఆయన మాతృభాష అయినటువంటి తెలుగులో రచించినవే, కొన్ని సంస్కృతంలో రచించబడినవి. కానీ ఈ కీర్తనలు ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ, అటు తమిళనాడు, కర్ణాటక, ఇంకా ఇతర దక్షిణ భారతదేశ సంగీతంలో బాగా ప్రాచుర్యం పొందాయి.
1: శ్రీ త్యాగరాజ స్వామి గురించి మంచి మంచి విషయాలు చెప్పవద్దుక.
0: ధన్యవాదాలు. ఇప్పుడు ఒక సంస్కృత శ్లోకం పాడడానికి మీ ముందుకి వస్తుంది ఆద్యా పాల్గుని.

0: క్షణం.
1: బాగా పాడావు ఆద్య పాల్గుని.
2: ఈ శ్లోకం భావాన్ని వివరించడానికి మీ ముందుకి వస్తుంది ఆకాంక్ష.
3: నమస్కారం అందరికీ, నా పేరు ఆకాంక్ష. నేను 5వ తరగతి చదువుతున్నాను. చంద్రుని కాంతి వలె ఉజ్వలముగా ప్రకాశించునటువంటి ముత్యాల హారములు, చంద్రహారములు, సూర్యహారములు వంటి హారములు పురుషునికి అలంకరణలు కావు. పన్నీటి జలకాలు సుగంధ ద్రవ్యాల సువాసనలతో కూడిన శరీర లేపనములు, మైపూతలు పురుషుని అలంకరింపవు. పూల ధారణలు, వివిధ రకాల కేశాలంకరణలు పురుషునికి నిజమైన అలంకరణలు కాజాలవు. వ్యాకరణాది శాస్త్రముల చేత సంస్కరింపబడినటువంటి ఏ వాక్కు అయితే పురుషునిచే ధరింపబడుచున్నదో ఆ ఒక్క వాక్కు మాత్రమే పురుషునికి సరి అయిన అలంకార ప్రాయమగు భూషణము. తక్కిన సువర్ణమయది భూషణములన్నీయును క్రమేణ క్షీణించును. ఎల్లప్పుడూ ధరింపబడియున్నట్టి వాగ్భూషణమే నశించనటువంటి నిజమైన భూషణము. ధన్యవాదాలు.
1: బాగా చెప్పావు ఆకాంక్ష. మన తెలుగు వాగ్గేయకారుల్లో మరొకరు శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారు. వీరి గురించి కొన్ని వివరాలను అందిస్తుంది ప్రశంస.
4: అందరికీ నమస్కారం. నా పేరు ప్రశంస కుమారి. నేను 5వ తరగతిలో చదువుతున్నాను. నేను శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారు గురించి కొన్ని వివరాలు అందిస్తున్నాను. శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారు తొలి తెలుగు వాగ్గేయకారులుగా ప్రసిద్ధి పొందారు. ఈయన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పరమభక్తుడు. తాళపాక అన్నమాచార్యుల వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తూ 32,000కు పైగా సంకీర్తనలు రచించారు. భక్తి, ఆధ్యాత్మికత, సమానత్వం, సామాజిక వ్యక్తిత్వ వికాసం ఇంకా మరెన్నో అంశాలపై ఈయన రచనలు సాగాయి. వీరి రచనల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ముద్ర కనిపిస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామిపై ఎన్నో కీర్తనలు రచించారు. అందులో ముఖ్యముగా శ్రీ వెంకటేశ్వర స్వామి దశావతారాల కీర్తనలు కూడా ఉన్నాయి. అన్నమయ్య విరచిత దశావతార కీర్తనల్లో ఇప్పుడు ఒక కీర్తన విందాం. ఈ కీర్తనలో ఒక పల్లె యువతి తన చిన్నక్కకు జానపద భాషలో స్వామి అవతారాలను వర్ణిస్తుంది. ఈ కీర్తన తోడి రాగం ఆది తాళంలో కూర్చబడింది.

0: ఇప్పుడు ఉజ్వల భవాని ఈ అన్నమయ్య కీర్తనల్లో భావాన్ని వివరిస్తుంది.
1: నమస్కారం, నా పేరు ఉజ్వల. నేను 5వ తరగతిలో చదువుకుంటున్నాను. చిరుత లాంటి ఈ చిన్నవాడు ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. భయం అంటే ఎరగడు. పొలుసుల వంటి చర్మం కలిగిన మత్స్యవతారంలో కనిపిస్తాడు. బోర వీపు వాడు అంటే పెద్ద వీపు కలిగిన కూర్మవతారంలో మందర పర్వతాన్ని మొయ్యగలిగిన వాడు. వరాహ అవతారంలో పొడవైన మూతిపై భూమండలాన్ని నిలిపిన వాడు. కోర దంతాలతో ఉగ్ర నరసింహస్వామి అవతారం. అతి పొట్టివాడైన వామన అవతారంలో మెడమీద గొడ్డలితో పరశురాముని అవతారంలో నాగలి ఆయుధంగా కల బలరాముని అవతారంలో సీతను కోలిపోయి లంకలో రాక్షసులను వేటాడి సంహరించే శ్రీరాముని అవతారం. పిల్లన గ్రోవితో మధుర మురళి గానాన్ని వినిపించే శ్రీకృష్ణుని అవతారంలో. దయగల చూపుతో బుద్ధుని అవతారంలో. వెన్కంచ వేయని కల్కి అవతారంలో ఉంటాడు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి అంటూ ఆ పల్లె యువతి సిన్నెక్కతో అంటుంది ఈ కీర్తనలో. ధన్యవాదాలు.
0: బాగా చెప్పావు ఉజ్వల భవాని. ఇప్పుడు శివభక్తి గీతాన్ని పాడి వినిపిస్తారు ఆర్నవ్, తపన్ భరద్వాజ్ మరియు ధృవా భరద్వాజ్. ఈ పాట పున్నాగ వరాలి రాగం మిశ్రచాపు తాళంలో కూర్చబడింది. రచన శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి.

0: తపన్ ధ్రువ.
1: ఇప్పుడు మరొక తెలుగు వాగ్గేయకారులు శ్రీ రామదాసు గురించి ధ్రువ భరద్వాజ్ కొన్ని వివరాలను అందిస్తాడు.
2: అందరికీ నమస్కారం. నా పేరు ధ్రువ భరద్వాజ్. నేను 8వ తరగతిలో చదువుతున్నాను. ఇప్పుడు నేను రామదాసు గురించి చెప్పబోతున్నాను.
3: భద్రాచల రామదాసు శ్రీరామదాసు అనే పేరుతో ప్రసిద్ధి పొందిన వీరి అసలు పేరు కంచెర్ల గోపన్న. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేలకొండపల్లిలో లింగన్నమూర్తి కామాంబ దంపతులకు జన్మించినారు. ఈయన శ్రీరాముని కొలిచి కీర్తించి భక్త రామదాసుగా సుప్రసిద్ధుడైనాడు. దాశరథి శతకము శ్రీరాముని ప్రస్తుతిస్తూ కంచెర్ల గోపన్న 15వ శతాబ్దంలో రచించిన భక్తి శతకము. ఈ శతకానికి దాశరథ కరుణాపయోనిధి అనే మకుటం అన్ని పద్యాలలో చివరగా వస్తుంది. దాశరథి అనగా దశరథుని పుత్రుడైన శ్రీరాముడు. శ్రీరామదాసు శ్రీరామునిపై అనేక కీర్తనలను రచించాడు. పవిత్ర గోదావరి నది ఉత్తర ఒడ్డున అడవి మధ్యలో ఉన్న ఒక చిన్న గ్రామమైన భద్రాచలం ఆలయంలో ఉన్న వైకుంఠరాముడి పట్ల ఆయనకున్న భక్తి కారణంగా భద్రాచల రామదాసు అనే పేరు వచ్చింది. ఇప్పుడు భద్రాచల శ్రీరామదాసు కీర్తన విందాం. ఈ కీర్తన శంకరాభరణం రాగం ఆది తాళంలో కూర్చబడింది.
1: ఈ కీర్తనను పాడటానికి నాతో పాటు ఆద్య పాల్గొని ప్రశంస, తపన్ భరద్వాజ్, ఆర్ణవ్, ధ్రువ భరద్వాజ్, ఉజ్వల భవాని, ఆకాంక్ష, విశిష్ట ముందుకు వస్తున్నారు.

బాగా పాడారు. మీరు ఇంతవరకు చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో స్వరసుధ స్కూల్ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్ హనుమకొండ విద్యార్థులు అందించిన సంగీత కదంబ కార్యక్రమం విన్నారు. ఇందులో పాల్గొన్న వారు ఆద్విక, ప్రశంస, ఆర్ణవ్, తపన్ భరద్వాజ్, ధృవ భరద్వాజ్, ఉజ్వల భవాని, ఆకాంక్ష, విశిష్ట ఆద్య పాల్గొని. వ్యాఖ్యానం ఆద్విక. ధన్యవాదాలు.

మీరింత వరకు స్వరశుద్ధ కర్ణాటక సంగీత శిక్షణాలయం హన్మకొండ విద్యార్థులు సమర్పించిన సంగీత కదంబ కార్యక్రమాన్ని ఈనాటి చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో విన్నారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 10 గంటలకు వస్తుంది. మరొక దీక్షణాల్లో వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా పర్యటనకు రానున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రధానమంత్రి యాంటనీ అల్బనీస్ భారతదేశాన్ని ఒక కీలక ఆర్థిక భాగస్వామిగా వర్ణించారు. ప్రపంచంలో 4వ అతిపెద్ద, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆస్ట్రేలియాకు ఒక కీలకమైన ఆర్థిక భాగస్వామి అని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. రాష్ట్రంలో వ్యవసాయం, ప్రజారోగ్యం, తాగునీరు, విద్యా రంగాలపై జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఆరోగ్యం, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల సమన్వయంతో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని స్పష్టం చేశారు. ధరల స్థిరీకరణ బఫర్ కోసం ప్రభుత్వం ఉల్లిపాయల సేకరణ ధరను క్వింటల్కు 1875 రూపాయల నుంచి 13% పెంచి 2120 రూపాయలకు చేర్చింది. ఈ సవరించిన సేకరణ ధర వల్ల ఉల్లి రైతులకు మెరుగైన ఆదాయం లభించడంతో పాటు బఫర్ స్టాక్ సేకరణ ప్రయత్నాలకు మద్దతు లభిస్తుందని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఇథనాల్ అనేది కొత్త ఆలోచనేది కాదని, శతాబ్దానికి పైగా ఇది వాడుకలో ఉందని కేంద్ర పెట్రోలియం, ఖనిజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి చెప్పారు. ప్రభుత్వ బయోఫ్యూయల్ బ్లెండింగ్ కార్యక్రమంపై వచ్చే నిర్మాణాత్మక విమర్శలను ప్రభుత్వం స్వాగతిస్తుందని, అవసరమైన సవరణలు చేయడానికి సిద్ధంగా ఉందని ఆయన హామీ ఇచ్చారు. రాబోయే కొద్ది రోజుల్లో దేశంలోని చాలా ప్రాంతాల్లో భారీ ఋతుపవన వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలియజేసింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన స్పష్టమైన అల్పపీడన ప్రాంతం కారణంగా రాబోయే 4 నుంచి 5 రోజుల పాటు మధ్య భారతదేశం అంతటా ఋతుపవనాలు చురుగ్గా ఉంటాయని అంచనా వేసింది. వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ పోటీలో నిన్న జరిగిన మహిళల సింగిల్స్ 3 రౌండ్లో బెల్జియంకు చెందిన ఎలిన్ మర్టిన్స్ సంచలన విజయం సాధించారు. ఆమె కజాక్స్థాన్కు చెందిన సెకండ్ సీడ్ ఎలెనా రెబకినాను 7-6, 6-1 తేడాతో ఓడించి రౌండ్ ఆఫ్ 16లోకి ప్రవేశించారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం స్టూడియో క్లాక్లో టైం 10:03 దాటి 20 సెకండ్లైంది.

పాట, మధురమైన పాట, ఎప్పుడు వినాలనే పాట, ఎవర్ గ్రీన్ హిట్ పాట. మరి వివిధ భారతిలో 10 గంటల నుండి 11 గంటల వరకు ఎవర్ గ్రీన్ హిట్స్ వచ్చే టైం కాబట్టి 2000 సంవత్సరం నుండి 2026 వరకు మంచి ఎవర్ గ్రీన్ హిట్ ఏదైనా వినాలి అనిపిస్తే కనుక నాకు మెసేజ్ చేసేయండి. నేనైతే ఇప్పుడు మంచి పాటను ప్లే చేస్తున్నాను, వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. స్టే విత్ అస్. బావన్ నచ్చాడు చిత్రం కోసం హరిహరన్ సుజాత ఆలపించిన గీతం, చంద్రబోస్ రచన, ఎంఎం కీరవాణి సంగీతం.

0: ఈ పాటను రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు మూర్తి సంతోష్ స్పందన కృష్ణ శివసాయి రాములు రాములమ్మ అలాగే నిజామాబాద్ నెహ్రూ పార్క్ శ్రోతలు అజీజ్బాయ్ మతీన్బాయ్ షేక్ చాంద్ ఫరూక్ సయ్యద్ ఖలీల్ ముబీన్ బాయ్ యాసీన్ మోసా కరీం షేక్ చాంద్ ఫరూక్ అందరికోసం అలాగే సునంద గారి కోసం ఊరి పేరు జానకంపేట నుంచి మెసేజ్ చేశారు. ఇంకా ఎం వెంకటేష్ నందిపేట శ్రోత కోసం ఈ పాటను వినిపించాం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిద్ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
0: 10:11 దాటి 6 సెకండ్లు అయింది. ఎవర్ గ్రీన్ హిట్స్ వినేస్తున్నాం. పూలాంగ్ నిజామాబాద్ శ్రోతలు వహీద్ రుమాని, మహమ్మద్ జమీర్, ఫసీజ్ జునేద్, జుబేర్ ముక్రామ్, నొమాన్ ఫరూక్, జకీర్ ఫకీల్, ఇంకా నిర్మల్ డిస్టిక్ శ్రోతలు ప్రవీణ్ కుమార్, శ్రీలత, శ్రీలేఖ, ఇంకా ఎం నరేష్, మెస్సి, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, మహబూబ్ నగర్ డిస్టిక్ శ్రోతలు, అలాగే ఇల్లంతకుంట మండలం గంగు మహేందర్, నాగలక్ష్మి, గన్విత్, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, సాన్విక, చాణిక్య, అలాగే సహస్ర, వర్షశ్రీ, అంకిత్, హర్షిత్, ఎద్దుమైలారం శ్రోతల కోసం, అలాగే కరీంనగర్ జిల్లా అమ్మనుగుర్తి నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్ వీళ్ళందరి కోసం వచ్చేస్తుంది. ప్రేమించో చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన గీతం, సిరివెన్నెల రచన, ఎంఎం కీరవాణి సంగీతం, క్షమించండి, ఎంఎం శ్రీలేఖ సంగీత సారథ్యంలో.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం. బిజినెస్ ముచ్చట్లు
2: హైదరాబాద్ నల్లకుంట శ్రోతలు, మీనా అనిల్ గౌడ్, నితిన్ గౌడ్, స్కందా గౌడ్, సాయి కిరణ్ గౌడ్, ఇంకా హేమలత, విశ్వనాథ్ చోటుప్పల్ నుండి, అలాగే రంగారెడ్డి జిల్లా బండి రావిరాల గ్రామం శ్రోతలు లక్ష్మి, వరలక్ష్మి, జయలక్ష్మి, మహాలక్ష్మి, విజయలక్ష్మి, బంగారు లక్ష్మి, అలాగే రాములు గౌడ్, రాములమ్మ కోసం, అలాగే సాగర్, వ్యాన్షి, శ్రేయాన్షి, హారిక, జలజ, బ్రాహ్మణపల్లి నుండి, అలాగే మాకోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో కంపెనీ పాట వినిపించగలరు అంటూ పాపిరెడ్డి కాలనీ హైదరాబాద్ నుంచి హనుమంతరావు గారు, అలాగే శ్రీ హెచ్ విజయ్ కుమార్ గారు చందానగర్ హైదరాబాద్ నుంచి, ఇంకా ఆర్మూర్ చేనేత కాలనీ శ్రోతలు జింతం నరహరి, లక్ష్మీ, జింతం భానుతేజ, మృదుల, ఉదయ్ కిరణ్, ఉదయ్ రేఖ, భాను, రియాన్స్,

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: 6674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: పది గంటల 23 నిమిషాలు దాటి 56 సెకండ్లు అయింది వీబీ క్లాక్లో. నిజామాబాద్ శ్రోతలు శ్రీరామ్ హనుమాన్లు, ఇంకా సౌదీ నుంచి మహేష్ గారి కోసం, ఇంకా తోటుప్పల్ నుండి కొస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీ నారాయణ, అలాగే మోహన్, శోభన్ బాబు, ఇంకా రాణి, అరుణ్ కుమార్, శ్రీజ, శివాన్ష్ కుమార్, నిఖిల్ కుమార్, రుతిక, పెద్ద లిస్ట్ పంపించేశారండి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోసం. ఇంకా హర్షిణి ఆదిలాబాద్ నుంచి, ఇంకా ఎవర్ గ్రీన్ హిట్స్లో మంచి ఎవర్ గ్రీన్ హిట్ వినాలనుకుంటున్నాము అంటూ సంగారెడ్డి జిల్లా దుర్గేష్, లావణ్య, లక్ష్మణ్, లోకేష్, మీనా, విక్రాంత్, ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులందరి కోసం వచ్చేస్తుంది తండే మూవీ నుండి వండర్ఫుల్ సాంగ్, జావేద్ అలీ పాడిన పాట, శ్రీమణి రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674

కోరుట్ల రామ్నగర్ నుండి బింగి గణేష్, రజనీ, జయ, కీర్తన, విష్ణువర్ధన్, హర్షవర్ధన్, బింగి సత్యనారాయణ, రమ్య, ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి, యశోద, జానకీరాజు, ఇంకా జాన్కప్పేట నుండి ఎం శ్యామ్లాల్, జగన్మోహన్, రాజేష్, ఆరాధ్య, సాయి, సోను, ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం, ఆదిపట్ల అకరాది, గోపికిషన్, ఉమావతి వాళ్ళ కోసం, అలాగే పుట్టపాక నుండి భవాని వెంకట్, మాస్టర్ మిథున్, మహాదేవ్ కోసం వచ్చేస్తుంది.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: పది గంటల 35 నిమిషాలు దాటి 4 సెకండ్లైంది బీబీ క్లాక్లో. ఎవర్ గ్రీన్ హిట్స్లో మాకోసం పాట కావాలి అంటూ రంగర్ హౌస్ నుంచి సంగీత, శ్రవణ్ కుమార్ యాదవ్, అలాగే ఆర్ఆర్ చౌరస్తా నుండి మమతామూర్తి, ఇంకా జీడిమట్ట నుండి కరీముల్లా, నస్రీన్ రుహీనా, పార్సిగుట్ట సికింద్రాబాద్ నుంచి స్వర్ణలత శ్రీనివాస్, అలాగే పార్సిగుట్ట సికింద్రాబాద్ నుండి నోముల భాగ్యమ్మ వెంకటేష్, ఇంకా అనంతపురం జర కొడిమి గ్రామం అఖిల్, అరుణ, సద్దానప్ప, లింగరాజు, యశ్వంత్, సుధీర్, ఇంకా వినాయక్ నగర్ కాలనీ కామారెడ్డి నుండి చంద్రకళ, కిషన్, సాయి, రాము, సిద్ధు, ఇంకా వాళ్ళ స్నేహ బృందం కోసం, అలాగే రాయగిరి దాసరి రవి గారి కోసం వచ్చేస్తుంది. పెళ్లి చేసుకుందాం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం, సాయి శ్రీహర్ష గేయ రచన, కోటి సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం 3 PM to 4 PM మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
2: యాదాద్రి మలుగొండ మండలం గొన్నేపల్లి గ్రామం శ్రోతలు, ఇది నిర్లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, పూర్ణ, తేజశ్రీ, తనుజశ్రీ, హరిదీక్షిత్ కోసం, అలాగే పుట్టపాక నుండి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్ కోసం, అలాగే ఎద్దుమలరం శ్రోతలు బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ, అలాగే రఘునాథపురం గ్రామం శ్రోతలు హేమంత్ కుమార్, రిషి తేజ్, అశ్విత్, సాక్షత్, అవంతిక, ప్రియాంశి, గీతిక, ప్రణీత్, వెంకన్న, వీళ్ళందరి కోసం వచ్చేస్తుంది కలుసుకోవాలనే చిత్రం కోసం. దేవిశ్రీ ప్రసాద్ కల్పన పాడిన ఈ పాట కురుశేఖర్ గేయ రచన, డిఎస్పి కంపోజిషన్లో.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధురగా నాడ మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్
2: 2324085.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 MHz పై.

సండే డే అలా అలా మూవ్ అయ్యేసరికి మార్నింగ్ ఫస్ట్ ఒక మంచి మెలడీ విందామనిపిస్తుంది. మరి కాసేపు అయ్యాక కొంచెం ఫాస్ట్ బీట్ పాట వినాలనిపిస్తుంది. మరి కాసేపు అయ్యాక కొంచెం స్లో డౌన్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. ఇట్స్ అగైన్ బేస్డ్ ఆన్ ఆర్ మూడ్ అనుకోండి, బట్ స్టిల్. కానీ సండే రోజు మాత్రం 11 నుంచి 12 గంటల వరకు చక్కటి మధురమైన పాటలు వస్తాయి. అసలు మీరు వేరే ఛానల్కి ట్యూన్ చేసుకోవాలని అనుకోరు. ఎందుకు అనంటే 1970s నుంచి 2000 వరకు ఉన్న ఆ పీరియడ్లో ఉన్న పాటలు చూసారా? ఎప్పుడు విన్నా, అలా నిద్ర వస్తున్నప్పుడు విన్నా, అలా టక్కుమని నిద్ర లేసినప్పుడు విన్నా, లేదు అలా మూడ్ ఆఫ్ అయిపోయినా, అసలు ఒక ఇన్స్టెన్స్ అనేది లేకుండా వినాలి.

అంటే ఖచ్చితంగా 1970 నుంచి 2000 వరకు ఉన్న పాటలు వినాలి. మరి అటువంటి పాటలు ఎప్పుడు వస్తాయి? ఇవాళ 11 గంటలకి గుర్తుకొస్తున్నాలే వస్తాయి. సో ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం స్టూడియో క్లాక్లో. టైం 10:49 దాటి 2 సెకండ్లు మాత్రమే అయింది. ఇంకో 10 నిమిషాలు మాత్రమే ఎవర్ గ్రీన్ హిట్లు మంచి పాటలు వస్తాయి. సో వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి

వస్తాయి. సో వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి మెసేజ్ చేశారు విష్ణు యాదవ్. సునీల్ రాజ్ రంగస్థల మూవీ నుండి పాటను వినాలనుకుంటున్నామంటూ, అలాగే అంకుశాపురం నుండి దొర్నాల సుదర్శన్, ఆవిష్ విద్బాబు, రాఘ్వి బాస్, విభు, కుక్కట్పల్లి నుంచి సాహితీ, సంగీత, హేమంత్ మెసేజ్ చేశారు. అందరి కోసం వచ్చేస్తుంది రంగస్థల మూవీ నుండి ఎంఎం మాన్సీ పాడిన పాట, చంద్రబోస్ రచన, దేవిశ్రీప్రసాద్ సంగీతం.

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

0: 10:55 దాటి 38 సెకండ్లు. మరి నెక్స్ట్ ఆర్జీ వచ్చేసారు, ఏంటి సంగతులు మరి?
1: హలో
0: హలో
1: శ్రోతలందరికీ, హలో హలో,
0: హ్యాపీ సండే సనేస్తావా మరి?
1: మరి అంతే కదా.
0: సరే మరి 11 నుంచి 12 గంటల వరకు ఎటువంటి పాటలు ఉంటున్నాయి మరి? సండే కదా,
1: అసలు ఛానళ్ళు తిప్పకుండా శ్రోతలందరూ వింటూనే ఉండేలా మంచి పాటలతో వచ్చాను.
0: సండే స్పెషల్ మ్యూజిక్ ఘుమఘుమల.
1: అంతే
0: అంతేనా? సరే మరి ఇంకొక 4 నిమిషాలు అయితే నేను మైక్ తీసేసుకుంటా, దాని తర్వాత 3 గంటల వరకు నీకోసమే మైక్ ఇచ్చేస్తాను. కాబట్టి మా శ్రోతలు అశేష అభిమాన శ్రోతలందరి కోసం వచ్చేస్తుంది ప్రేమికుడు చిత్రం నుండి ఈ కమ్మని పాట. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. బియ్యం ఎగుమతుల్లో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. బియ్యం ఎగుమతి చేసే మిల్లులకు ప్రభుత్వం త్వరలోనే ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తుందని వెల్లడించారు. తెలంగాణ రైస్ బ్రాండ్ పేరిట మన బియ్యానికి అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకురావాలన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న అధునాతన పునరాభివృద్ధి పనులను రైల్వే బోర్డు చైర్మన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సతీష్ కుమార్ తనిఖీ చేశారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవతో కలిసి కొత్తగా ఏర్పాటు చేసిన భూగర్భ పార్కింగ్ సదుపాయాన్ని, వివిధ అంతస్తుల్లో పూర్తయిన నిర్మాణాలను తనిఖీ చేశారు. జోర్డన్లో జరగనున్న ఏషియన్ క్యాడెట్ జూడో ఛాంపియన్షిప్కు ఆదిలాబాద్ స్పోర్ట్స్ స్కూల్ పూర్వ విద్యార్థి హర్షవర్ధన్ భారత జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. జూడో క్రీడలో తెలంగాణ నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎంపికైన మొట్టమొదటి క్రీడాకారుడిగా ఆయన ఘనత సాధించారు. ఈ అరుదైన మైలురాయిని సాధించిన హర్షవర్ధన్ను క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ క్రీడల సలహాదారు జితేందర్ రెడ్డి అభినందించారు. ఈ నెల 13వ తేదీ నిర్వహించనున్న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని రంగారెడ్డి జిల్లాలో విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ స్వర్ణకుమారి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే ప్రయాణికుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉచిత ఫీడర్ సేవల పేరిట సరికొత్త సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. శంషాబాద్ నుంచి టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు తమ ప్రయాణ తేదీన రిజర్వేషన్ టికెట్ చూపించి ఏసీ, ఏజే లేదా ఏకే పుష్పక్ ఎయిర్పోర్ట్ లైనర్ బస్సుల ద్వారా శంషాబాద్ వరకు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఫామ్ హౌస్లు, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్లు నేరాల నివారణ నిశ్చయంగా పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రతి ఫామ్ హౌస్లో నాణ్యమైన సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి 30 రోజుల ఫుటేజ్ను భద్రపరచాలని ఆదేశించారు. అతిథుల వివరాల నమోదును సులభతరం చేసేందుకు సేఫ్ అతిథి యాప్ను ఆయన ఈ సందర్భంగా ప్రారంభించారు. టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్ వేదికగా జరుగుతున్న డిజిటల్ పైరసీని అరికట్టేందుకు ప్లాట్ఫామ్ స్థాయిలో పకడ్బందీ చర్యలు చేపట్టాలని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్లాట్ఫామ్ స్థాయి పైరసీ నిరోధక చర్యలన్నింటినీ రాబోయే 15 రోజుల్లో పూర్తి చేయాలని కూడా ప్రభుత్వం గడువు విధించింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్, మొరక్కో క్వార్టర్ ఫైనల్స్కి చేరుకున్నాయి. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 11:03 దాటి 40 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు మీ రేడియో నేస్తం పద్మినితో. శ్రోతలందరికీ శుభోదయం. ఎలా సాగుతోంది మీ ఆదివారం? వారాంతం అంటేనే కాస్త ఆటవిడుపు, కొంచెం లీజర్గా పనులు చేసుకోవడం. మరి మీ ఆదివారాన్ని మరింత ఆనందంగా, మరింత ఆహ్లాదంగా ఉంచడానికి నేను వచ్చేసాను ఈరోజు 11 గంటల నుంచి 3 గంటల వరకు. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: మరి ఈరోజు ఆదివారం ప్రత్యేకం గుర్తుకొస్తున్నాయిలో 80వ 90వ దశకంలో వచ్చిన కొన్ని అత్యద్భుతమైన పాటలు, మరుపురాని గీతాలు విందాం. ఒక రాగం పేరుతో సాగే పల్లవి కీరవాణి అనే పాట. కీరవాణి అంటే చిలకల మధురమైన గొంతు కలదానవి అనే అర్థం అన్నమాట. అసలు ఈ పాటలో వేటూరి సుందరరామూర్తి గారి వర్ణన, పూలలో అందంలా, గాలిలో గంధపు సువాసనలా, నా జీవితంలోకి రావా అని ఆహ్వానిస్తూ సాగే ఆ పాట, అబ్బా ఎంత బాగుంటుందో కదా. సరళమైన తెలుగు పదాల్లో గ్రాంధిక పదాలను చక్కగా ఇమడ్చి అక్షర రూపంలో అందించిన వేటూరు గారి సాహిత్యం అజరామరమని చెప్పాలి. ఇళయరాజా గారి స్వరకల్పన చేసిన ఆ పాటని మన బాలసుబ్రహ్మణ్యం గారు జానకమ్మ స్వరంలో వింటే ఇంకా సుమధురం. మరి ఆ పాట వినేద్దామా?

చిలకల కొలికిరు పాడవేమే వలపులే తెలుపగా విరబూసిన ఆశలు విరితేనెలు చల్లగా అలరులు కురిసిన ఋతువుల తడిసిన మధుర సవాణి కీరవాణి చిలకల

అద్భుతమైన స్టార్ట్ అంటూ శ్రోతలు అప్పుడే సందేశాలు పంపిస్తున్నారు. అన్వేషణ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకమ్మ ఆలపించిన ఆ పాట విన్నారు. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు, నేను మీ రేడియో నేస్తం పద్మిని. స్టూడియో క్లాక్ల సమయం 11:10 దాటి 35 సెకండ్లు. అసలు ప్రేమ అంటేనే ఎంతో అందమైన అనుభూతి కదా. తన మనసునే మందిరంగా చేసి తను ఆరాధించే ప్రేయసిని దేవతలా ఆరాధిస్తున్నాడు ఆ ప్రేమికుడు. ఆయన పాడుకునే ఒక అద్భుతమైన ప్రేమగీతం. నీరాజనం చిత్రంలో ప్రేమ వెలసింది అంటూ సాగే ఈ పాట ప్రేమగీతాల్లో ఒక ఎవర్గ్రీన్ పాటనే చెప్పుకోవాలి. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించిన ఈ పాటకి సంగీతం ఓపీ నయ్యర్, ఆలపించిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, జానకమ్మ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు. స్టూడియోల సమయం 11:16. అసలు ప్రేమ పాటలు వింటుంటే ఎంత బాగున్నాయంటున్నారు శ్రోతలందరూ. మరి మనసులో ప్రేమ ఉన్నా దానిని బయట పెట్టలేని తడబాటును ఎంతో సున్నితంగా రాశారు వేటూరి సుందరామూర్తి గారు. హిమమే కురిసే చందమామ కౌగిట, సుమమే విరిసే వెన్నెలమ్మ వాకిట అంటూ సాగే పాటలో ప్రకృతిని, సున్నితమైన ప్రేమికుల భావాలను లలితంగా కవిత్వంలో వర్ణించారు వేటూరి గారు. అద్భుతమైన సంగీతం, సాహిత్యం, కమల్ హాసన్, జయప్రదల అభినయం ఈ పాటను ఎప్పటికీ మరుపురాని గీతంగా నిలబెట్టింది. మనం ఇప్పుడు ఆ పాట వినబోతున్నాం.

0: వరపురాణి పాటలు వినిపిస్తున్నారంటూ చాలామంది శ్రోతలు సందేశాలు పంపిస్తున్నారు. మీ ఆత్మీయ అభిమానాలకి ఎన్నో కృతజ్ఞతలు. గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు సాగర సంగమం చిత్రం నుండి ఆ పాట విన్నారు. స్టూడియోలో సమయం 11:21 దాటి 17 సెకండ్లు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO కు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు స్టూడియోలో సమయం 11:22. అయితే ప్రేమ మధురమైంది, ప్రేమకు సంబంధించిన ఎన్నో మంచి మనసు పాటలు వింటున్నాం కదా. ఈ నేపథ్యంలో పాటలు చాలా బాగున్నాయంటూ గోపాలరావు గారు సందేశం పంపించారు. మంచి పాటలు వినిపిస్తున్నారంటూ నాగనాథ్ గుప్తా గారు, అలాగే మహమ్మద్ జైనుద్దీన్ గారు కూడా మనకు సందేశం పంపించారు. నీ స్నేహం అనే ఒక వాన చినుకు బీడువారిపోయినా నా మనసులో ఒక ఆశని చిగురింపజేసింది అంటున్నాడు ఆ ప్రేమికుడు. కానీ అవి మాటల్లో ఎలా చెప్పాలో తెలియని ఆ ప్రేమికుడితో మనసుంటే చాలు, మాటలు అవే వస్తాయి, మాటలు పాటలుగా మారుతాయంటోంది ఆ ప్రేయసి. ఒక్క లైన్తో సినిమాలో ఉన్న అర్థాన్నన్నింటినీ చెప్పేశారు మనసుక వ్యాత్రేయ గారు. నువ్వు మారిస్తే మనిషిలా మారిపోతాను అనే అర్థాన్ని చెప్పే ఈ పాట ఆరాధన చిత్రంలోంచి.

0: ఆరాధన చిత్రం నుండి ఆ పాట విన్నారు. భారతీ రాజాగారి వైవిధ్యమైన చిత్రీకరణలో ఇళయరాజా సంగీతం అందించిన ఒక ఆణిముత్యం లాంటి పాట అది. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. స్టూడియోల సమయం 11:27 దాటి 33 సెకండ్లు. నేను మీ రేడియో నేస్తం పద్మిని.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: గుడ్ మార్నింగ్ మేడం గారు. కార్యక్రమంలో పాటలు బాగున్నాయి, పొలంలో పనిచేసుకుంటూ పాటలు వింటుంటే మాకు అసలు శ్రమే తెలియటం లేదు అంటూ మనకి ఒక సందేశం పంపించారు రాజ్ గోపాల్ గారు. చాలా సంతోషం అండి. మరి అసలు అలాంటి మంచి మంచి మరపురాని పాటలు వింటుంటే 80వ 90వ దశకంలో వచ్చిన పాటలు మనసుకి ఎంత హాయిగా ఉంటుంది కదా. అందులోనూ సండే ఇలాంటి రోజున. మరి ఇంకొక పాట గురించి మనం చెప్పుకోవాలంటే భాగవతాన్ని ఏంటి సడన్గా ప్రేమ నుంచి భాగవతం వైపు వెళ్ళింది పద్మిని అనుకుంటున్నారా? లేదు, అక్కడ కూడా బోలెడంత ప్రేమ ఉంది. అయితే భాగవతాన్ని క్లుప్తంగా ఒక్క పాటలో

వర్ణించారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. అవును, ఆపద్భాందుడు చిత్రంలో ఈ పాటలోని సాహిత్యాన్ని మనం గమనిస్తే, రాయిలాంటి కండలున్న వెన్నెలాంటి మనసుతో గీతా పాఠాలు చెప్పిన అల్లరి గోపాలుడి గురించి గోపికలు ఎంతో ప్రేమగా పాడుకునే పాట ఈ పాట.

ఆపద్ బాంధవుడు చిత్రం నుండి ఆ పాట విన్నారు. సంగీతం ఎంఎం కీరవాణి. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 11:35 దాటి 10 సెకండ్లు. దర్శకులు వంశీ చిత్రాలంటే తెలుగుతనాన్ని అందంగా చూపెడతాయి. అందున గోదావరి నదిపై గూటి పడవలో పండు వెన్నెల్లో చిత్రీకరించిన ఈ యుగళగీతం, దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఎప్పుడు విన్నా ప్రత్యేకంగా ఉంటుంది ఈ పాట. భార్యాభర్తల అనుబంధాన్ని తేలికైన పదాల్లో గంభీరంగా చెప్పారు సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు. ఆహా, అసలు ఇవన్నీ చెప్పుకునే కన్నా ఒకసారి ఆ పాట వింటే ఇంకా బాగుంటుంది కదా. మరి మనందరి కోసం ఆ పాట.

0: పూల జల్లు లాంటి పాటలు వినిపిస్తున్నారు అంటూ మనకు సందేశం పంపించారు మహమ్మద్ ఇనాయతుల్లా గారు, భవానీపేట్ కామారెడ్డి జిల్లా నుండి. చాలా ధన్యవాదాలండి మీ సందేశానికి. మీరు విన్న ఆ పాట శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ చిత్రం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు జానకం ఆలపించారు. సంగీతం ఇళయరాజా.
1: గుర్తుకొస్తున్నాయి రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: ప్రేమ అంటే ఇద్దరు ప్రేయసీ ప్రియుల మధ్య ఉండేదే కాదు, భార్యాభర్తల మధ్య ఉండే వీటన్నిటికన్నా ఎంతో అత్యుత్తమమైనది అమ్మ ప్రేమ. అవునా, అమ్మ మాట అమ్మ పాట ఎప్పటికీ మధురమే, వెలకట్టలేంది. అసలు మనం భూమి మీదకి వచ్చాక మొట్టమొదటిసారిగా వినే గొంతే అమ్మది. అమ్మ జోలపాట లాలిపాట వింటూ పెరిగిన వాళ్ళమే మనందరం దాదాపు. జోలపాటల్లో ఒక ఆణిముత్యం లాంటి పాట ఇప్పుడు మనం విందాం. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసిన ఈ పాట, అసలు ఈ పాటలో ఎంత అద్భుతంగా వర్ణించారు వారు. కళ్యాణరామునికి కౌసల్యలాలి, యదువంశ విభునికి యశోదలాలి, స్వాతిముత్యం చిత్రం నుండి సుశీలమ్మ ఆలపించిన ఆ పాట.

0: ముందుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: మా ఆదివారం ఆనందంగా సాగుతోంది అంటూ భువనగిరి అర్బల్ కాలనీ నుండి కొండ యాదగిరి గారు మనకు సందేశం పంపించారు. మంచి మంచి పాటలు వినిపిస్తున్నారు, హాయిగా ఉంది అంటున్నారు. మరి గుర్తుకొస్తున్నాయిలో తర్వాత మనం వినబోయే పాట గురించి చెప్పాలంటే, మనసులో ఎన్నో పదాలు చెప్పాలని ఉంది కానీ చెప్పడానికి సమయం లేదు. ఉన్న అన్ని పదాలు సంగీత స్వరాలై పాటల్లా మారాయి. ఎంతో సాధిద్దాం అనుకున్న నాకు కొన్ని క్షణాల్లో ఈ జీవితం అని తెలిసినా ఎంతో హాయిగా ఈ పాట పాడుకుంటున్నానంటున్నారు ఆ హీరో. మరి ఆ పాట ఏంటో, ఆ విశేషాలు ఏంటో ఈ పాట తర్వాత మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

గీతాంజలి చిత్రం నుండి ఇళయరాజా గారి సంగీత సారథ్యంలో వచ్చిన పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించారు. అసలు ఈ పాట వింటుంటే ఒక మ్యూజిక్ థెరపీలా ఉంటుంది కదా. ఎలాంటి మనసులో ఉన్న ఒక చిన్న అలజడైనా సరే ఇలాంటి పాటలు వింటుంటే హాయిగా అలా సాగిపోతూ ఉంటుంది. మళ్ళీ రిజ్యూవినేట్ అయిపోతాం వెంట వెంటనే, ఎలాంటివైనా పక్కన పెట్టేసి సిద్ధమైపోతాం మనం సిద్ధం చేసుకుంటాం. హృదయానందం పంచడమే పరమావధిగా వినిపిస్తున్నారు, పాటలు చాలా బాగున్నాయంటూ వేముల నరసింహరావు గారు నిజామాబాద్ నుండి మనకి సందేశం పంపించారు. మరి ఇప్పుడు విన్న అన్ని పాటలకి కాస్త భిన్నంగా ఉండబోతోంది నేను వినిపించబోయే పాట, ఎందుకంటే ఈ పాట ఖచ్చితంగా విభిన్నమే. సంగీత దర్శకులు మాధవపేది సురేష్ గారు చేసినవి తక్కువ చిత్రాలైన ఆణిముత్యాలు లాంటి పాటలు అందించారు. అద్భుతమైన ఆర్కెస్ట్రేషన్తో సాగే ఈ పాట ఎంత బాగుంటుందో. చందమామ విజయ కంబైన్స్ పతాకంపై 1996 వచ్చిన సినిమా శ్రీకృష్ణార్జున విజయం. చాలామంది ఈ సినిమాని ఎక్కువ చూసి ఉండరేమో అనిపిస్తుంది, కానీ దీంట్లో పాటలన్నీ చాలా బాగుంటాయి. మరి ఆ సినిమాలోంచి ఒక మంచి పాట మనందరి కోసం. ఇంకొక విషయం చెప్పాలంటే ఈ సినిమాలో పాటలు ఎంత బాగుంటాయంటే ఈ సినిమాకి మాధవపేది సురేష్ గారికి నంది పురస్కారం కూడా వచ్చింది ఉత్తమ సంగీత దర్శకులుగా. మరి ఆ పాట ఇప్పుడు

0: ఎంత బాగుంది కదా పాట. ఈ పాట వీడియోలో మీరు గమనిస్తే కృష్ణుడు అర్జునుడు పక్కపక్కన జుగల్బందీగా సాగుతూ ఉంటుంది, మధ్యలో నాట్యం చేస్తూ అద్భుతంగా ఉంటుంది ఈ పాట. మరి అందుకనే వారికి నంది పురస్కారం వచ్చింది మాధవపతి సురేష్ గారికి. మరి ఇది ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో వినిపించాలనున్న సమయమేమో 11:59 అవుతుంది. ఇది ఈనాటి గుర్తుకొస్తున్నాయి, మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ మీ రేడియోని ఇస్తాం పద్మిని.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 12:05 దాటి 33 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో చైతన్య స్ఫూర్తి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం. నేను మీ పద్మిని. కత్తి కంటే కలం గొప్పది అనే సిద్ధాంతాన్ని నమ్మి తన రచనల ద్వారా సామాజిక చైతన్యానికి దారిచూపిన మహనీయులు వారు. జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారాన్ని అందుకున్న సాహితీ లబ్ధ ప్రతిష్ఠులు డాక్టర్ రావూరి భరద్వాజ్ గారి జయంతి. వారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు వారిని గుర్తు చేసుకుంటూ స్మరించుకుందాం మన చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో.

ఆనందం చిత్రం నుండి చిత్ర ఆలపించిన పాట విన్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. డాక్టర్ రావూరి భరద్వాజ్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం ఈరోజు, వారి జయంతిని పురస్కరించుకొని. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో 1927 జన్మించారు భరద్వాజ్ గారు. నిరుపేద కుటుంబంలో పుట్టారు. తల్లిదండ్రులపై తొలి పద్యాన్ని చెప్పారట 7 సంవత్సరాల వయసులోనే. ఆర్థిక పరిస్థితుల వల్ల 7వ తరగతిలోనే చదువు ఆగిపోయింది వారికి. కానీ విశ్వవిద్యాలయాల నుండి డాక్టరేట్లు అందుకున్నారు. 3 విశ్వవిద్యాలయాల నుండి గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు భరద్వాజ్ గారు. అందుకనే వారు అపర సరస్వతీ పుత్రులు కూడా. ఆకలి బాధను మర్చిపోవడానికి అక్షరానికి దగ్గరయ్యారు. సమాజంలో మార్పు చైతన్యం కోసం 17వ ఏటనే కలం పట్టి రచన చేయడం ప్రారంభించారు. పాపం తినడానికి సరిగ్గా తిండి కూడా ఉండేది కాదుట భరద్వాజ్ గారికి. పండో నీళ్ళో ఏవో ఒకటి తాగి ఆకలి తీర్చుకొని మరోవైపు దొరికిన పుస్తకమల్లా చదివేశారట. ఇంట్లోని కనీసం కరెంటు కూడా లేకపోతే పగలంతా దొరికిన పనిచేస్తూ రాత్రి అయ్యేసరికి దగ్గరున్న గుడిలోకి వెళ్ళి కూర్చొని దీపం

0: వెలుతుర్లో లైబ్రరీ నుండి తెచ్చుకున్న పుస్తకాలన్నీ చదివేవారట. వారిని గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు మనం మాట్లాడుకుందాం ఈనాటి మన చైతన్య స్ఫూర్తిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: పాట విన్నారు. సంగీతం కేఎం రాధాకృష్ణన్, రచన వేటూరి సుందరామూర్తి గారు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:15.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: డాక్టర్ రావూరి భరద్వాజ గారి గురించి మాట్లాడుకుంటున్నాం ఈనాటి మన కార్యక్రమంలో. అయితే పుస్తకాలంటే ఎంతో ఇష్టం, మరి గుడి దగ్గర ఉన్న దీపం వెలుతురులో లైబ్రరీ నుంచి అడిగి పుస్తకాలు తెచ్చుకొని చదివేసేవారని అనుకున్నాం కదా. ప్రపంచంలో ఉన్న అన్ని రకాల సాహిత్యాన్ని పఠనం చేసిన ఆయనకి ఆకలి నా రచనలకు ప్రేరణ అనేవారు రావూరి భరద్వాజ గారు. 130కి పైగా గ్రంథాలు రాశారు. కథనాలు, నవలలు, నాటకాలు, వ్యాసాలు, విజ్ఞాన శాస్త్రం, బాల సాహిత్యం, కథా సంపుటాలు, 5 రేడియో కథానికలు కూడా రాశారు. ఇదంతా ఎలా సాధ్యమైంది మిమ్మల్ని అంటే కేవలం ఒక చిరునవ్వే సమాధానంగా చెప్పేసేవారట. ఎందుకంటే మనం చెప్పుకున్నాం, వారు చదువుకున్నది కేవలం 7 నుండి 8 తరగతి వరకు, మధ్యలోనే వారు చదువు ఆపేశారు. కానీ ఇంత సాహిత్య ప్రస్థానం ఎలా సాగింది అంటే ఒక్క నవ్వు. ఎంతో సాధారణంగా జీవితాన్ని గడిపారు రావూరి భరద్వాజ గారు. కొన్ని పత్రికల్లో పనిచేసి ఆ తర్వాత మన ఆకాశవాణితో ఎంతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. మరి ఆ విషయాలన్నీ మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

0: షాక్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించిన పాట విన్నారు. సంగీతం అజయ్ అతుల్, రచన వేటూరి సుందరామూర్తి గారు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. డాక్టర్ రావూరి భరద్వాజ గారి జయంతిని పురస్కరించుకొని వారి గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే భరద్వాజ గారికి మన ఆల్ ఇండియా రేడియోతో ఆత్మీయ అనుబంధం ఉంది, మాట్లాడుకుందాం అన్నాను కదా. డాక్టర్ భరద్వాజ్ గారు 1959 నుండి 1987 సంవత్సరం వరకు, అంటే పదవీ విరమణ చేసే వరకు ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ కేంద్రంతో ఆత్మీయ అనుబంధాన్ని పంచుకున్నారు. అవును, వారు కూడా ఇక్కడే పనిచేశారు. ఆయన ఏప్రిల్ 1959 ఆకాశవాణి హైదరాబాద్లో జూనియర్ స్క్రిప్ట్ రైటర్గా చేరారు. ఎన్నో వినూత్న కార్యక్రమాలు, ఫీచర్లు, చిన్న కథలు, రేడియో నాటకాలు, రైతుల కార్యక్రమాల ద్వారా ఎంతో గుర్తింపు పొందారు భరద్వాజ్ గారు. అయితే ఆకాశవాణిలో ఉద్యోగిగా మాత్రమే కాదు, నిర్మాతగా, కొన్ని ప్రోగ్రామ్స్ని ప్రొడ్యూసర్గా కూడా వ్యవహరించారు భరద్వాజ్ గారు. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, రవ్వ శ్రీహరి గారు లాంటి ఎందరో గొప్ప సాహితీవేత్తలను ప్రోత్సహించి మార్గదర్శిగా నిలిచారు భరద్వాజ్ గారు. దిగ్గజ నటులైన అక్కినేని నాగేశ్వరరావు గారి వంటి సినీ ప్రముఖుల ఇంటర్వ్యూస్ను నిర్వహించారు. ఈ రోజుకి కూడా ఆ ఇంటర్వ్యూలు ఏఆర్ హైదరాబాద్ ఆర్కైవ్స్లో భద్రంగా ఆ నిధిలో పొందుపరచబడి ఉన్నాయి. మీకు వీలుంటే మీరు కూడా వినొచ్చు. అవి సామాజిక మాధ్యమంలో కూడా వీలుగా ఉన్నాయి. భరద్వాజ గారిది మరియు అక్కినేని నాగేశ్వరరావు గారి ఇంటర్వ్యూ ఎంత బాగుంటుందో మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
4: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.

0: రాజా చిత్రం నుండి చిత్రమాలపించిన పాట విన్నారు. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్, సాహిత్యం అందించింది సామవేదం షణ్ముఖ శర్మ గారు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. డాక్టర్ రావూరి భరద్వాజ్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. తెలుగు సినీ ప్రపంచంలో వ్యక్తుల అంతరంగాలను ప్రతిభావంతంగా చిత్రీకరించిన తొలి తెలుగు నవలగా పాకుడురాళ్లు ప్రశంసలు, ఎన్నో పురస్కారాలని అందుకుంది. మానవ భావోద్వేగాలే ప్రధాన అంశాలుగా కథలుగా రాసే భరద్వాజ గారి శైలి చాలా సరళమైంది. వీరి రచనల మీద 4 విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు కూడా జరిగాయంటే ఎంత అద్భుతం వారి సాహిత్యం. మరణించడానికి వారం రోజుల ముందే ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆయన స్వయంగా వెళ్ళి, అంటే ఒక చేతిలో సెలైన్ బాటిల్ పట్టుకొని వీల్చైర్ మీద వెళ్ళి తన జ్ఞానపీఠ పురస్కారాన్ని అందుకున్నారు భరద్వాజ్ గారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: చదువు లేకపోయినా సమాజమే విశ్వవిద్యాలయంగా మలుచుకొని నాటి సామాజిక స్థితిగతులను, వాస్తవ పరిస్థితులను తన రచనల ద్వారా ప్రపంచానికి ప్రత్యక్షంగా చూపించిన మహోన్నత వ్యక్తి భరద్వాజ్ గారు. తెలుగు సాహితీ ప్రపంచంలో ఒక కాంతిపుంజం డాక్టర్ రావూరి భరద్వాజ్ గారు. మరొకసారి వారిని ఆత్మీయంగా స్మరించుకుంటోంది ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఇండోనేషియాలో పర్యటిస్తారు. బీబీజీ రామ్జీ చట్టం కింద రానున్న 5 ఏళ్లలో 2,86,000 పంచాయతీల్లో 7.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెడతారని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. వార్షిక అమర్నాథ్ యాత్రలో మొదటి 2 రోజుల్లో 32,000 మందికి పైగా భక్తులు మన్సులింగం దర్శనం చేసుకున్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్, మొరాకో క్వార్టర్ ఫైనల్స్కి చేరుకున్నాయి. ఇండోనేషియా రిపబ్లిక్ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు నుంచి ఈ నెల 8వ తేదీ వరకు ఇండోనేషియాలో పర్యటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియాలో పర్యటించడం ఇది 4వ సారి కాగా 2018 మేలో భారత ఇండోనేషియా సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెరిగిన తర్వాత మోదీ జరుపుతున్న మొదటి ద్వైపాక్షిక పర్యటన. ఈ పర్యటన భాగంగా మోదీ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతోతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వ్యూహాత్మక భాగస్వామ్యం కింద కీలక సహకార రంగాల్లో సాధించిన పురోగతిని వారు సమీక్షిస్తారు. జకార్తాలో ప్రధానమంత్రి భారతీయ సంతతికి చెందిన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇది ఇరు దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక చారిత్రక సంబంధాలను ప్రతిఫలిస్తోంది. ఇండోనేషియాలోని భారతీయ సమాజం ఈ పర్యటన కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. జకార్తాలోని ఇండియా క్లబ్ ప్రెసిడెంట్ సిద్ధార్థ్ తపాడియా ఆకాశవాణితో మాట్లాడుతూ భారత్ ఇండోనేషియా మధ్య ఉన్న బలమైన స్నేహాన్ని ప్రశంసించారు. ప్రధానమంత్రి మోదీ ఉన్నత స్థాయి పర్యటన ఇరు దేశాలు ఒకదానికొకటి ఇస్తున్న ప్రాధాన్యతను ప్రతిఫలిస్తుందని ఆయన పేర్కొన్నారు.
1: పూరే ఇండోనేషియా మే నా కేవల్ జకార్తా మే ఏక్ ఉత్సాహ కీ లహర్ దౌడ్ రహీ హై. హమారే ప్యారే ప్రధానమంత్రి ఆ రహే హై ఇండోనేషియా. తయారీ పూరే జోర్ షోర్ సే చల్ రహీ హై. 200 వాలంటీర్ హమారే ఇస్ కార్యక్రమ మే సహయోగ్ కర్ రహే హై, జో బిన్ కమ్యూనిటీ సే ఆ రహే హై అప్నా కల్చర్ డైవర్సిటీ దిఖానే కే లియే. ఇస్కే అలావా జకార్తా సే బాహర్ సే బహుత్ సారే సేకడో లోగ్ ఆ రహే హై, చాహే వో మేడాన్ హో, బాలీ హో, సురాబాయా హో యా సమారాంగ్ హో.
0: భారత్ ఇండోనేషియా కలిసి ఒక శక్తివంతమైన ప్రపంచ మార్కెట్ను సృష్టిస్తాయని తపాడియా చెప్పారు. మౌలిక సదుపాయాలు, వాణిజ్యం, రక్షణ, వ్యవసాయం, సహజ వనరులు, ఇతర రంగాల్లో ఇరు దేశాలు తమ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ బీబీజీ రామ్జీ చట్టం 2025 ఈ నెల 1వ తేదీ నుంచి విజయవంతంగా అమల్లోకి రావడం పట్ల కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మిషన్ కింద రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని మంత్రి ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంజూరు చేసి విడుదల చేశారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి బీపీజీ రామ్జీ చట్టంలోకి విజయవంతమైన మార్పు జరిగిందని ఈ సందర్భంగా చౌహాన్ చెప్పారు. నరేగా అమలుకు 3 సంవత్సరాలకు పైగా సమయం పట్టగా బీబీజీ రామ్జీ చట్టాన్ని మాత్రం కేవలం 1 రోజులోనే దేశవ్యాప్తంగా అమలు చేశామని ఆయన చెప్పారు. వికసిత్ భారత్ సంకల్పాన్ని వేగవంతం చేయడానికి ఈ కొత్త చట్టం కింద రాబోయే 5 ఏళ్లలో 2,86,000 పంచాయతీల్లో 7.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టనున్నట్లు శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈవేళ నుంచి నెల 10వ తేదీ వరకు ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమాన్ దేశాల్లో అధికారిక పర్యటన నిర్వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ ఆయా దేశాల విదేశాంగ మంత్రులతోనూ అగ్రనాయకత్వంతోనూ సమావేశమవుతారు. ఆ దేశాల్లో భారతదేశ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపైన ఈ పర్యటన ప్రధానంగా దృష్టి సారిస్తుందని, ప్రాంతీయ పరిణామాలు, ఇతర అంశాలపై కూడా అభిప్రాయాలు పంచుకునేందుకు ఇది ఒక మంచి అవకాశమని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఒమన్ పర్యటన ముగిసిన తర్వాత 2028-29 కాలానికి యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలి తాత్కాలిక సభ్యత్వం కోసం భారత్ అధికారిక ప్రచారాన్ని ప్రారంభించేందుకు డాక్టర్ జయశంకర్ ఈ నెల 13వ తేదీన న్యూయార్క్ సందర్శిస్తారు. జూలై 14-15 తేదీల్లో బ్రసల్స్లో జరిగే 3వ ఇండియా యూరోపియన్ యూనియన్

యునైటెడ్ నేషన్స్ ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహిస్తున్న గ్లోబల్ డైలాగ్ ఆన్ ఏఐ గవర్నెన్స్లో పాల్గొనేందుకు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ నేతృత్వంలో భారత ప్రతినిధి బృందం రేపటి నుంచి స్విట్జర్లాండ్లోని జెనీవాలో పర్యటిస్తుంది. 2024 సెప్టెంబర్లో జరిగిన ప్యాక్ట్ ఆఫ్ ద ఫ్యూచర్లో భాగంగా ఆమోదించిన గ్లోబల్ డిజిటల్ కాంపాక్ట్ ఆధారంగా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ తీర్మానం 79/325 కింద ఈ గ్లోబల్ డైలాగ్ ఆన్ ఏఐ గవర్నెన్స్ ఫోరం ఏర్పాటు చేసినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ధరల స్థిరీకరణ బఫర్ కోసం ప్రభుత్వం ఉల్లిపాయల కొనుగోలు ధరను క్వింటల్కు 1875 రూపాయల నుంచి 13% పెంచి 2120 రూపాయలకు చేర్చింది. ఈ సవరించిన కొనుగోలు ధర వల్ల ఉల్లి రైతులకు మెరుగైన ఆదాయం లభించడంతో పాటు బఫర్ స్టాక్ సేకరణ ప్రయత్నాలకు మద్దతు లభిస్తుందని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. నాఫెడ్ ఎన్సీసీఎఫ్ల ద్వారా ఉల్లిపాయల సేకరణ ప్రస్తుతం కొనసాగుతోంది. వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ 2025-26 ద్వితీయ ముందు అంచనాల ప్రకారం ఉల్లి ఉత్పత్తి 307 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమవుతాయి. ఈ 3 ఆగస్టు వరకు కొనసాగుతాయి. జూలై 20వ తేదీ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలియజేశారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలియజేశారు. వార్షిక శ్రీ అమర్నాథ్జీ యాత్ర ఈ ఏడాది ఎంతో ఉత్తేజంతో ప్రారంభమైంది. యాత్ర ప్రారంభమైన మొదటి 2 రోజుల్లోనే 32,313 మంది భక్తులు పవిత్ర గుహాలయంలోని మంచు శివలింగాన్ని దర్శించుకుని పూజలు చేశారు. యాత్ర 2 రోజున 20,145 మంది యాత్రికులు పవిత్ర గుహాలయంలో దర్శనం చేసుకున్నారు. గత ఏడాది ఇదే 2 రోజున దర్శనం చేసుకున్న 14,515 మంది భక్తులతో పోలిస్తే ఈసారి ఈ సంఖ్య ఎక్కువగా నమోదైంది. 2 రోజు దర్శనం చేసుకున్న యాత్రికుల్లో 14,611 మంది పురుషులు, 4,480 మంది మహిళలు, 379 మంది పిల్లలు, 142 మంది సాధువులు, 35 మంది సాధ్వీలు, 17 మంది ట్రాన్స్జెండర్ భక్తులు, 481 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. మొత్తం భక్తుల సంఖ్య 32,113కి చేరుకుంది. మరోవైపు వార్షిక యాత్రలో భాగంగా 4వ విడత యాత్రికుల బృందం గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ తెల్లవారుజామున జమ్మూలోని భగవతీ నగర్ యాత్రి నివాసం నుంచి బయలుదేరింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో తాజా ఇబోలా వ్యాప్తి కొనసాగుతున్నందువల్ల ఇంతవరకు 492 మరణాలు సంభవించాయని, మొత్తం 1528 ధృవీకరించిన ఇబోలా కేసులు నమోదయ్యాయని అధికారులు చెప్పారు. ప్రజారోగ్య అధికారులు విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం 239 మంది రోగులు కోలుకోగా 628 మందిని ఐసోలేషన్లో ఉంచారు లేదా చికిత్స అందిస్తున్నారు. మరో 185 అనుమానిత కేసులను కూడా గుర్తించారు. ఇబోలా వ్యాధిని అరికట్టడంలో ఎదురవుతున్న పలు సవాళ్ల గురించి అధికారులు నివేదికలో పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని ఇప్పటికే తీవ్రమైన మహమ్మారి వ్యాధిగా ప్రకటించింది. ఛత్తీస్గఢ్కు చెందిన ప్రముఖ పాండువాణి గాయని పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత తీజన్ బాయ్ కన్నుమూశారు. తన శక్తివంతమైన స్వరం, అద్భుతమైన రంగస్థల ప్రదర్శన, విలక్షణమైన కథన శైలితో తీజన్ బాయ్ పాండువాణి కళకు భారత్లోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా కొత్త గుర్తింపు తీసుకొచ్చారు. మహాభారత కథలను వేదికపై సజీవంగా ప్రదర్శించడంలో ఆమెకున్న అసాధారణ ప్రతిభ ఆమెను భారతీయ జానపద సంస్కృతిలో అత్యంత ప్రసిద్ధ కళాకారిణిగా నిలబెట్టింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీజన్ బాయ్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఫీఫా ప్రపంచకప్లో ఫిలడెల్ఫియాలో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో పారాగ్వేపై 1-0 తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ క్వార్టర్ ఫైనల్స్కి చేరుకుంది. టెక్సస్లోని హ్యూస్టన్లో జరిగిన మరొక మ్యాచ్లో మొరకో కెనడాపై 3-0 తేడాతో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్కి చేరుకుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఇండోనేషియాలో పర్యటిస్తారు. పీబీజీ రామ్జీ చట్టం కింద రానున్న 5 ఏళ్లలో 7.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా

0: పెట్టుబడి పెడతారని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. వార్షిక అమర్నాథ్ యాత్రలో మొదటి రెండు రోజుల్లో 32,000 మందికి పైగా భక్తులు మన్సులింగం దర్శనం చేసుకున్నారు. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్ మొరాకో క్వార్టర్ ఫైనల్స్కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:40 దాటి 25 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో ఈట్ ఫిట్
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగుడు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. బీబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఈట్ ఫిట్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ రేడియో నేస్తం పద్మిని. ఇక ఎండలు తగ్గిపోయినట్టే, వర్షాలు వచ్చేసినట్టే అనే చెప్పుకోవాలి. చాలా చోట్ల విరివిగా వర్షం పడుతుంది. మరి వర్షాలు పడుతున్నప్పుడు ఆరోగ్యంలో కూడా ఎన్నో మార్పులు వస్తాయి ఈ వాతావరణ మార్పుల వల్ల. కాస్త శ్రద్ధ వహిస్తే ఎలాంటి అనారోగ్యాలు కూడా రాకుండా ఉంటాం, అనారోగ్యాల పాలవకుండా ఉంటాం. మరి ఈరోజు వర్షాకాలంలో వాడాల్సిన ఒక సూపర్ ఫుడ్, ఒక ఆహారం గురించి మాట్లాడుకుందాం మన ఈనాటి ఫిట్లో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

సుప్రీం చిత్రం నుండి రేవంత్ చిత్ర ఆలపించిన పాట విన్నారు. సంగీతం సాయి కార్తీక్, రచన వేటూరి సుందరామూర్తి గారు. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. మరి వర్షాకాలంలో వాడవలసిన ఒక సూపర్ ఫుడ్ గురించి మాట్లాడుకుందాం అన్నాను కదా, మరి మీరే ఊహించాలి ఎప్పట్లాగానే. ఈ సూపర్ ఫుడ్ గురించి కొన్ని క్లూస్ ఇస్తాను మీకు, ఊహించే ప్రయత్నం చేయండి. ఇది భూమిలో పండుతుంది. అసలు మనం రోజు దీన్ని వాడకుండా ఉండనే ఉండం. మనం రోజు తాగే అందరికీ ఇష్టమైన ఒక లిక్విడ్ ద్రవ పదార్థంలో తప్పకుండా వేసుకుంటాం, మరింత రుచినిస్తుంది. అలాగే మన తెలుగువారి ఇంటి వంటకాల్లో అన్నిట్లోనూ కూడా ఇది వాడతారు. కానీ దీనివల్ల ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు వైద్యులు, పోషకాహార నిపుణులు. మరి ఇంతకీ ఏంటి ఆ సూపర్ ఫుడ్ మీరు గుర్తుపడితే నాకు 0402324852 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: బాహుబలి చిత్రం నుండి రమ్యా బెహ్రా దీపు ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎంఎం కీరవాణి, రచన రామజోగయ్య శాస్త్రి. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. మరి ఆ సూపర్ ఫుడ్ ఏంటో గుర్తుపట్టండి అంటే శ్రోతలు ఇదిగో మేము గుర్తుపట్టేశామంటూ చాలామంది స్పందించారు. నిజామాబాద్ నుండి జనగామ చంద్రశేఖర్ శర్మ గారు, బల్కంపేట నుండి రాము గారు, కేఎస్ఆర్ ఆంజనేయులు, రాజలక్ష్మి ప్రగతినగర్ నుండి, న్యావనంది నుండి శ్రీరామ్ నరేందర్ గారు, రేణుకా గోపరాజు కడప నుండి, జగదీష్ యూసఫ్గూడ నుండి, గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్, అలాగే పోలిపల్లి శ్రీనివాస్ గారు రాజన్నపేట సిరిసిల్ల జిల్లా నుండి కూడా మనకి గుర్తుపట్టి సందేశం పంపించారు. ఎస్, ఆ సూపర్ ఫుడ్ అల్లం. అల్లం గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు మాట్లాడుకుందాం ఈనాటి మన ఈట్ ఫిట్లో. అసలు అల్లం అంటేనే ముందుగా గుర్తొచ్చేది ఛాయ్, అల్లం ఛాయ్. అదే అదిరక్క ఛాయ్. అబ్బా, వర్షం పడుతూ ఉంటే వేడివేడిగా తాగితే ఎంత బాగుంటుందో కదా. మరి టీలో మాత్రమే కాదు, అల్లం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు పోషకాహార నిపుణులు. అవి ఏంటో చెప్తాను, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 12:53 దాటి 22 సెకండ్లు. మరి అల్లం అందరికీ అందుబాటులో ఉండే వస్తువే. చిన్నప్పటి నుంచి మనం చిన్నతనం నుంచి కూడా వాడుతూనే ఉన్నాం. వీటిలో ఎన్నో ఆయుర్వేదిక లక్షణాలు కూడా ఉన్నాయి. అయితే అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ జలుబు దగ్గు నుండి మంచి ఉపశమనం కలిగిస్తాయి. అదే వేడి నీటిలో అల్లం కషాయం చేసుకొని తాగితే ఇంకా బాగుంటుంది. ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అంటున్నారు వైద్యులు. మరి తప్పకుండా అల్లం వాడకాన్ని ముఖ్యంగా ఈ వానాకాలంలో మనం ఇంక్లూడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మీరేమంటారు?

0: దసరా చిత్రం నుండి రామ్ మిరియాలది ఆలపించిన పాట విన్నారు. రచన కాసర్ల శ్యామ్, సంగీతం సంతోష్ నారాయణ్. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:57 దాటి 30 సెకండ్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాల గని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9:00 నుండి 10:00 వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 MHz.

マヌジェネレンジェネ。ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. మేము రోజు తినే ఆహారంలో తప్పకుండా అల్లం వాడతాం. జీర్ణానికి, జీర్ణం కావడానికి జలుబు దగ్గు దగ్గరికి రాకుండా ఉంటుంది అంటున్నారు. నిజామాబాద్ నుండి చంద్రశేఖర్ శర్మ గారు మనకి సందేశం పంపించారు. అలాగే వరంగల్ కాశీబుగ్గ నుండి దాసి రామచంద్రం సుమతి గారు సందేశం పంపించారు. ఏంటంటున్నారంటే, మేము రోజు అల్లం చాయ తాగుతామండి, మాకు చాలా ఇష్టం. అల్లం ఎంతో ఆరోగ్య ప్రదాత, మరి అందుకనే కదా అల్లం అంటే ఒక సూపర్ ఫుడ్. దాని గురించి మన ఈట్ ఫిట్లో మనం మాట్లాడుకుంటున్నాం. ముఖ్యంగా వర్షాకాలం, శీతాకాలం అంటే తప్పకుండా అందరూ తాగాల్సిందే అల్లం చాయే. చాలామంది శ్రోతలు స్పందిస్తున్నారు, వారు ఏ విధంగా ఈ అల్లాన్ని వాడుతున్నారు, అల్లం చాయ్ ఇష్టపడుతున్నారని చాలా సంతోషం అండి. చాలా థ్యాంక్ యూ మీ సందేశాలన్నిటికీ. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు చిత్రానికి హరిహరన్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం గోపీ సుందర్, రచన సాహితి. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 1:04 దాటి 30 సెకండ్లు. మరి అల్లంలో జింజరాల్ అనే ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. అందుకనే అది ఎలాంటి మనకి కడుపులో ఉబ్బరానైనా అజీర్తినైనా తగ్గిస్తుంది. ప్రయాణంలో ముఖ్యంగా బాగా అలసటగా అనిపించినప్పుడు ఒక అల్లం చాయ్ తాగండి. తాగితే ఎంత బాగుంటుంది కదా, రిలాక్సింగ్గా అనిపిస్తుంది, గుండె జబ్బులను కూడా తగ్గిస్తుంది అంటున్నారు మన వైద్యులు. కనుక తప్పకుండా మనకు అందుబాటులో ఉన్న ఈ సూపర్ ఫుడ్ని మర్చిపోకుండా వాడండి. బరువు తగ్గడంలో కూడా ఉపయోగపడుతుంది అంటున్నారు పోషకాహార నిపుణులు. ఆకలిని నియంత్రిస్తుందిట, కానీ తగిన మోతాదులోనే తీసుకోవాలి. ఎప్పుడైనా ఏం తిన్నా ఒకటే సూత్రం, మితం హితం. ఏదైనా ఆరోగ్యం తగిన పాళ్ళలో తీసుకుంటే అందరికీ ఆరోగ్యం. సో ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 1:10 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. తిరిగి 1:20 మనందరికీ ఇష్టమైన షో టైంలో కలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాంపల్లి నియోజకవర్గంలోని పలు బస్తీల్లో ఈ ఉదయం విస్తృతంగా పర్యటించారు. స్థానికులు తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆషాఢ బోనాల సందర్భంగా జూలై 16 నుంచి హైదరాబాద్లోని హెచ్ఎండిఏ గ్రౌండ్స్లో రాష్ట్రస్థాయి చేతివృత్తి కళాకారుల వస్తు ప్రదర్శన, అమ్మకాల మేళా నిర్వహిస్తున్నట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన ఈరోజు జరిగిన ఉన్నతస్థాయి వీడియో కాన్ఫరెన్స్లో తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను లేవనెత్తారు. రాష్ట్రంలో ఈరోజు 9 జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాంపల్లి నియోజకవర్గంలోని పలు బస్తీల్లో ఈ ఉదయం విస్తృతంగా పర్యటించారు. స్థానికులు తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో భాగంగా కిషన్ రెడ్డి మొదట మెహదీపట్నం డివిజన్లోని అయోధ్యానగర్ బస్తీని సందర్శించారు. అక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ను ప్రారంభించారు. అనంతరం మల్లేపల్లి డివిజన్ పరిధిలోని సీతారాంబాగ్ బస్తీలో పర్యటించి రామ్లీలా గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన మరో ఓపెన్ జిమ్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే ఆసిఫ్ నగర్ డివిజన్లోని ఇందిరానగర్ బస్తీలో పర్యటించి స్థానికులతో మాట్లాడారు. ఆషాఢ బోనాల సందర్భంగా జూలై 16 నుంచి హైదరాబాద్లోని హెచ్ఎండిఏ గ్రౌండ్స్లో రాష్ట్రస్థాయి చేతివృత్తి కళాకారుల వస్తు ప్రదర్శన, అమ్మకాల మేళా నిర్వహిస్తున్నట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగకు అవసరమైన అన్ని రకాల ఉత్పత్తులను ఒకే వేదికపైకి తీసుకురావాలనే లక్ష్యంతో గ్రామీణాభివృద్ది శాఖ సెర్ఫ్ ఆధ్వర్యంలో ఈ మేళాను ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన ఈరోజు జరిగిన ఉన్నతస్థాయి వీడియో కాన్ఫరెన్స్లో తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. కేంద్ర నిధుల మంజూరు, వివిధ అభివృద్ది కార్యక్రమాల అమలు తీరుపై నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో మంత్రి సీతక్క రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను లేవనెత్తారు. ఉపాధి హామీ పథకం కింద తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన పెండింగ్ నిధులను తక్షణమే విడుదల చేయాలని కోరారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముంబైలోని శ్రీ సిద్ధి వినాయక గణపతి దేవాలయాన్ని సందర్శించారు. ఈ ఉదయం తన సతీమణి జానకి శుక్లాతో కలిసి దాదర్లో ఉన్న ఈ ప్రసిద్ధ ఆలయానికి వెళ్లిన గవర్నర్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీలకు అవకాశం కల్పించడంతో పాటు 33% రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు అల్కా లాంబా డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆమె ఈ నెల 25న ఢిల్లీలో భారీ ధర్నా చేపట్టనున్నట్టు, అలాగే జూలై 20 నుండి ఆగస్టు వరకు దేశవ్యాప్తంగా పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మార్గదర్శకాల ప్రకారమే రాష్ట్రంలోని బ్యారేజీల నిర్వహణ కొనసాగుతుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శాస్త్రీయ పరీక్షల అనంతరం అవసరమైన పునరుద్ధరణ చర్యలు తీసుకుంటామన్నారు. నల్గొండ జిల్లా నెల్లికల్లు ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించిన అనంతరం విజయ్ విహార్లో ఆయన మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజీలో నాణ్యతా లోపాల వల్లనే ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందని, అక్కడ నీటిని నిల్వ చేయలేకపోవడం వల్లే కన్నెపల్లి పంపింగ్ సాధ్యం కావడం లేదన్నారు. జోర్ధాన్లో జరగనున్న ఆసియాన్ క్యాడెట్ జూడో ఛాంపియన్షిప్కు ఆదిలాబాద్ స్పోర్ట్స్ స్కూల్ పూర్వ విద్యార్థి హర్షవర్ధన్ భారత జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. జూడో క్రీడల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎంపికైన మొట్టమొదటి క్రీడాకారుడుగా ఆయన రికార్డు సృష్టించారు. ఈ అరుదైన మైలురాయిని సాధించిన హర్షవర్ధన్ను రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ క్రీడల సలహాదారులు జితేందర్ రెడ్డి అభినందించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వరి పంట

0: సాగు కంటే ఆయిల్ పామ్ పంట సాగు ద్వారా లాభాలుంటాయని రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రంగంపేట గ్రామానికి చెందిన రైతు లకావత్ రాములు నాయక్ చెప్పారు. ఆకాశవాణితో మాట్లాడుతూ ఆయన,
1: మేము ఆయిల్ ఫామ్ సాగు చేస్తా ఉన్నాం. మొత్తం 6 ఎకరాలు నాటుకున్నాం, 300 చెట్లు. వరి పొలానికి ఆ తర్వాత ఆయిల్ ఫామ్ కు సంబంధాలు చూసుకున్నట్టయితే మనకు వరి కంటే లాభాలు దీంట్లో ఉన్నాయి. మొదటి క్రాప్ కు మాకు 3 క్వింటాల 15 కిలోలు వచ్చింది. దీనికి తుఫాన్ వచ్చినాయం కాదు, చీడపీడ రాదు, ఖర్చులు తక్కువ, ఆదాయం ఎక్కువ, ఇది చాలా బాగుంది.
0: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఫామ్ హౌస్లు, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్లలో నేరాల నివారణే ధ్యేయంగా పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి పలు కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. చేవెళ్ల జోన్ పరిధిలోని యజమానులతో నిర్వహించిన అవగాహనా సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ, ప్రతి ఫామ్ హౌస్లో నాణ్యమైన సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి 30 రోజుల ఫిటోజీని భద్రపరచాలని ఆదేశించారు. అతిథుల వివరాల నమోదును సులభతరం చేసేందుకు సేఫ్ అతిథి యాప్ను ఆయన ఈ సందర్భంగా ప్రారంభించారు. రాష్ట్రంలో ఈరోజు ఆదిలాబాద్, కుమరభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా ఒక మోస్తరుగా కురుస్తాయని తెలిపింది. తొలకరి వర్షాలకే ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. పెన్గంగ, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తుండగా బెజ్జూరు మండలంలోని సుస్మిర్ వాగు ఉరకలెత్తడంతో తాత్కాలిక రహదారి కొట్టుకుపోయి 12 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే పలు గ్రామాలకు ఆర్టీసీ బస్సు సర్వీసులను రద్దు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2 రోజులుగా విస్తారంగా వర్షాలు కురిసినట్టు సిపిఓ శ్రీనివాసాచారి తెలిపారు. జిల్లా అంతటా సగటున 25.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉపాధి హామీ పథకం కింద పెంచిన 125 పని దినాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. పథకం కింద చేపట్టే పనుల్లో వేగం పెంచాలని అధికారులకు సూచించారు. వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటడం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, పాఠశాలల్లో టాయిలెట్ల నిర్వహణతో పాటు ఇంకుడు గుంతల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ఈ నెల 8వ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 4వ జిల్లా స్థాయి మిడిల్ అండ్ లాంగ్ డిస్టెన్స్ బాలబాలికల అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నట్టు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొజ్జా చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మం జిల్లాలో ఓటర్ల ప్రత్యేక సవరణ కార్యక్రమం పారదర్శకంగా, చురుగ్గా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1460 మంది బీఎల్ఓలు విధులు నిర్వహిస్తున్నారని, ఇప్పటికే 98.82% ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, 11.85% డిజిటలైజేషన్ పూర్తయిందని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 7 తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ఫేజ్ 2 మిగిలిపోయిన సీట్ల భర్తీకి ఈ నెల 6వ తేదీన స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ఈ నెల 18వ తేదీన ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్టు ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయాధికారి మేడబోయిన నాగరాజు తెలిపారు. వివిధ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు, చిట్ఫండ్ కంపెనీలలో పెండింగ్లో ఉన్న చెక్ బౌన్స్ కేసులను పరస్పర రాజీ మార్గంలో పరిష్కరించుకోవడానికి ఇదొక మంచి అవకాశమని చెప్పారు. కరీంనగర్ తీగలగుట్టపల్లిలో కొత్తగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ను మేయర్ కొలగాని శ్రీనివాస్ ప్రారంభించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సహకారంతో మలయప్ప ఫౌండేషన్ సిఎస్ఆర్ నిధులతో ఈ జిమ్ను ఏర్పాటు చేశారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు స్త్రీనిధి రుణాల పంపిణీ, వాయిదాల చెల్లింపుల్లో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం మన స్త్రీనిధి అనే కొత్త యాప్ను అందుబాటులోకి తెచ్చిందని వరంగల్ జిల్లా స్త్రీనిధి ప్రాంతీయ మేనేజర్ సైదిరెడ్డి తెలిపారు. ఈ యాప్ ద్వారా స్త్రీనిధి సేవల్లో పారదర్శకత మరింత పెరుగుతుందని, రుణాల పంపిణీ ప్రక్రియ సులభతరం అవుతుందని ఆయన పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాంపల్లి నియోజకవర్గంలోని పలు బస్తీల్లో ఈ ఉదయం విస్తృతంగా పర్యటించారు. స్థానికులు తామెదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆషాఢ బోనాల

0: సందర్భంగా జూలై 16 నుంచి హైదరాబాద్లోని హెచ్ఎండిఏ గ్రౌండ్స్లో రాష్ట్రస్థాయి చేతివృత్తి కళాకారుల వస్తు ప్రదర్శన అమ్మకాల మేళా నిర్వహిస్తున్నట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 1:20 దాటి 50 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన షో టైం.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాలని

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం షో టైం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. మరి షో టైంలో పాల్గొనాలంటే ఏం చేయాలి? నేను అడిగే ప్రశ్నలకి మీకు తెలిసిన సమాధానాలు మీ పేరు 0402-3248852 ఈ నంబర్కు సందేశం పంపించడమే. మరి ఈరోజు ఆదివారం అంటే ఎప్పటిలాగా రెగ్యులర్గా కాకుండా ఈరోజు షో టైం కాస్త భిన్నంగా ఉండబోతోంది. అప్పుడే శ్రోతలందరూ మేము షో టైంకి సిద్ధం మేడం గారు అంటూ చాలా సందేశాలు వచ్చేసాయి. మరి అస్సలు ఆలస్యం చేయకుండా షో టైంని ప్రారంభించేసుకుందాం. ఈరోజు షో టైంలో నేను రోజు అడిగేలాగా కొన్ని సినిమా ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు ఇలాంటివి అడగబోవటం లేదు. కాస్త సరదాగా, కాస్త మరింత ఫన్గా కొన్ని సరదైన ప్రశ్నలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. మరి ఆలస్యం ఎందుకు, మొదలుపెట్టేసుకుందాం మన షో టైం. మరి షో టైంలో మొదటిగా వస్తున్న ప్రశ్న, ప్రశ్ననే కన్నా ఒక సరదైన విషయం అనే చెప్పచ్చు, ఏంటంటే మిమ్మల్ని ఒకరోజు ఆర్జేగా రేడియో కార్యక్రమం, ఏదైనా మీకు నచ్చిన రేడియో కార్యక్రమం చేయమని అడిగితే మీరు ఏ కార్యక్రమం చేస్తారు? ప్రశ్న ఏంటంటే, మళ్ళీ మరొకసారి చెప్తాను, మిమ్మల్ని ఒకరోజు ఆర్జేగా ఏదైనా సరదాగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించమంటే మీకు ఇష్టమైన రేడియో కార్యక్రమం ఏం చేస్తారు? నాకు మెసేజ్ చేయండి 0402-3248852. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఈ పాట ఎంత స్పీడ్గా ఉందో, శ్రోతలు అంత స్పీడ్గా నాకు సందేశాలు పంపించారు. కోదమ సింహం చిత్రం నుండి మనో చిత్ర ఆలపించిన పాట విన్నారు. సంగీతం రాజ్ కోటి, రచన వేటూరి సుందరరామూర్తి గారు. మరి అసలు ఈ ప్రశ్న అడగడానికి వెనుక ఒక చిన్న గమ్మత్తైన అర్థం కూడా ఉంది. శ్రోతలు ఎవరెవరు ఏ ఏ కార్యక్రమాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు, ఫాలో అవుతున్నారో కూడా తెలిసిపోతుంది ఈ ప్రశ్న. మరి మీరు ఒక్కరోజు ఆర్జేగా మీకు ఏదైనా కార్యక్రమం చేసే అవకాశం వస్తే మీరు ఏ ప్రోగ్రాం చేస్తాను అని అడిగాను. అబ్బా ఎన్ని సమాధానాలు, ఎంత వైవిధ్యంగా పంపించారో. జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుండి, నేను అన్ని పాత పాటలే ప్లే చేస్తాను మేడం అంటున్నారు. మరి సమాధానం చైతన్య స్ఫూర్తి, ఈ కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం వస్తే నేను చేస్తానంటున్నారు. నిజామాబాద్ నుండి జనగామ చంద్రశేఖర్ శర్మ గారు, నేనైతే షో టైం చేస్తానంటున్నారు. న్యావనంద్ నుండి శ్రీరామ్ నరేందర్ గారు, అసలు ఒక విషయం తెలుసా, ఎంతమంది షో టైంని ఇష్టపడుతున్నారు, షో టైం కార్యక్రమం నిర్వహిస్తామంటూ చాలా సందేశాలు వచ్చాయి. మరి చింత శ్రీనివాస్ షాపల నుండి నేను వార్తలు చదువుతానంటున్నారు. ఇక పద్మావతి కిస్మత్పూర్ నుండి నేను కూడా షో టైం నిర్వహిస్తాను మేడం అంటున్నారు. జగదీష్ యూసఫ్ కూడా నుంచి షో టైం అంటున్నారు. నాకు తెలిసిన మంచి విషయాలు చెప్తాను నేను నిర్వహించే కార్యక్రమాలు అంటున్నారు దొండంరాజు. సూర్యశ్రీ మహాలక్ష్మి కౌకూర్ నుండి ఇక మనకి పోలేపల్లి శ్రీనివాస్ గారు రాస్తున్నారు, నాకు కూడా షో టైం అంటే ఇష్టం, మంచి మంచి పాటలు వినిపిస్తూ షో టైం నిర్వహిస్తానంటున్నారు. ఎవరైనా ఒక స్వతంత్ర సమరయోధ గురించి చెప్తానంటున్నారు. గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్ సుగుణ మరియు వారి కుటుంబ సభ్యులు నాకు అవకాశం వస్తాయి. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి, నాకు బాతాకాని అంటే చాలా ఇష్టం, నేను బాతాకాని నిర్వహిస్తానంటున్నారు. సూపర్ అండి. మరి నాగ్నాథ్ గుప్తా గారేమో ఒక గమ్మత్తైన సందేశం రాశారు. మా వల్ల కాదమ్మా, మైక్ ముందు మాట్లాడడం అంటే సాధ్యమైన పని కాదు, ధారాళంగా మాట్లాడే

సత్తా ఉండాలి అంటున్నారు. అలా ఏం కాదండి, సరదాగా ఇది ఒక సరదా అయిన ప్రశ్న కాబట్టి. షో టైం నిర్వహిస్తానంటున్నారు మాధురి మునగపాటి, ఎక్కడి నుంచో రాయలేదు. ఇక కల్వకుర్తి నుండి నేదునూరి కళ్యాణాచారిగా రాస్తున్నారు. ఒక్కరోజు ఆర్జేగా పనిచేసే అవకాశం వస్తే నేను షో టైం నిర్వహిస్తానంటున్నారు. అదే మా సమాధానం అంటున్నారు. ఎవరు? దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు కడప నుండి. జనరంజని మీరు కోరిన పాటలు అలనాటి మధురాలను వినిపిస్తానంటున్నారు పానుగండి రవిగౌడ్ మరియు వారి కుటుంబ సభ్యులు బీహెచ్ఎల్ నల్లగండ నుండి రాస్తున్నారు. నాకు గుర్తుకొస్తున్నాయంటే చాలా ఇష్టం. నాకు నేను ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తానంటున్నారు యలగందులు మార్కండేయ లక్ష్మి భూదాన్ పోచంపల్లి నుండి. ఇక షో టైం నాకు చాలా ఇష్టం, అదే నిర్వహిస్తానంటున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా నుండి ఆనందరావు గారు. మరి నెమ్మా నుండి పున్నా వెంకటేశం గారు కూడా ఏం రాశారంటే, షో టైం చేయాలని ఉంది కానీ కాంపిటీషన్ ఎక్కువగా ఉంది మేడం, గుర్తుకొస్తున్నాయి నిర్వహిస్తానంటున్నారు. మరి ఇంకా పోలుడని సందేశాలు ఉన్నాయి, అన్నీ చూద్దాం, మాట్లాడుకుందాం. దయచేసి పంపించిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ సందేశం పంపించకండి. అలా పంపిస్తే మీ సందేశం కిందకు వెళ్ళిపోతుంది. మరిన్ని ఎవరెవరు ఏ కార్యక్రమాలను ఇష్టపడుతున్నారు, ఏ కార్యక్రమం చేస్తారో మరిన్ని మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

షో టైం వింటున్నారు. బొబ్బిలి రాజా చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు పెంచిన పాట విన్నారు. సంగీతం ఇళయరాజా, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. మరి ఇంకా చాలా మంది శ్రోతలు సందేశాలు పంపించారు. మీకు అవకాశం వస్తే మీరు ఏ కార్యక్రమం నిర్వహిస్తారు అంటే, శ్రోతలు ఫోన్ ఇన్ ద్వారా పాటలు కోరుకునే రికార్డెడ్ జనరంజని నిర్వహిస్తారంటున్నారు. ఎవరు? అప్పలరాజ్ గారు పెడన్ నుండి. ఇక మనకి మహమ్మద్ జైనుద్దీన్ గారు మనకి సందేశం పంపించారు. మేడం గారు, నాకు షో టైం ఇష్టం, నేనైతే షో టైం చేస్తానంటున్నారు. ఇంకా మహబూబ్నగర్ జిల్లా నుండి మెర్సీ రోజా వాళ్ళు మనకు సందేశం పంపించారు. మాకు కూడా షో టైం ఇష్టం, దానికి సంబంధించిన మంచి పాటలు వినిపిస్తామంటున్నారు. ప్రగతి నగర్ నుండి సందేశం పంపించారు, నాకు ఇష్టమైన పాటలు మన జనరంజన్లో వినిపిస్తానంటున్నారు. షో టైం చేస్తాను, తక్కువ పాటలు ఎక్కువ ప్రశ్నలతో అంటున్నారు. ఆర్జే కాళ్లతో షో టైం అంటూ కాళ్ళు శ్రీనివాసరావు గారు కోదాడ నుండి మనకు సందేశం పంపించారు. ఇక చోడవరపు నాగేశ్వరరావు గారు గీతానగర్ నుండి ఏం పంపించారంటే, ఇష్టమైన పాటలు వినిపిస్తాను, జనరంజన్లో ఆపాతి మధురాలు వినిపిస్తానంటున్నారు. నేను ఒకరోజు ఆర్జే అయితే మొత్తం హలో ఎఫ్ఎం ప్రోగ్రామే చేస్తానంటున్నారు. ఎలా కుదురుతుందండి మొత్తం హలో ఎఫ్ఎం ప్రోగ్రామ్ చేస్తానంటున్నారు. రంజిత్ సంధ్య కుబేర్ నుండి మనకు సందేశం పంపించారు, నేను షో టైం జనరంజని కార్యక్రమాలను ఇష్టపడతాను, అవే చేయడానికి అవకాశం వస్తే నేను అవే చేస్తానంటున్నారు. భూదాన్ పోచంపల్లి నుండి భోగ మార్కండేయ అనిత. మరి బెల్లంపల్లి కాల్టెక్స్ నుండి సంతోష్ కుమార్ గారు రాస్తున్నారు, మధుర జ్ఞాపకాలు అంటే పాత జ్ఞాపకాలను ప్రసారం చేసే ఒక కార్యక్రమం నేను నిర్వహించే ప్రయత్నం చేస్తానంటున్నారు. కాస్త డిఫరెంట్గా ఉంటుంది, వైవిధ్యభరితంగా ఉంటుంది అంటున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇక రేడియో సంక్షిప్త శబ్ద చిత్రాన్ని ప్రసారం చేస్తాను, నాకు అవకాశం వస్తే అంటున్నారు. ఆర్మూరు నుండి ప్రేమ్నాథ్ కళావతి, ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ ఇష్టపడతాను, అదే కండక్ట్ చేస్తానంటున్నారు. కాశీబుగ్గ నుండి రామచంద్రం గారు. ఇక భాగలింగంపల్లి నుండి నేను ఒక కొత్త షో పేరు పెడతానండి, బోర్ కొట్టనివ్వం బాస్ట్. ప్రతిరోజు కొత్త ఛాలెంజ్, కొత్త నవ్వులు, అలాంటి కార్యక్రమం నిర్వహిస్తానంటున్నారు. వావ్, బాగుందండి ఐడియా. మోహన్ గారు భాగలింగంపల్లి నుండి రాశారు. ఇక జాప భూమేశ్వర్ భూలక్ష్మి గారు వెల్లూరు నుండి అందరూ పంపించిన వాట్సాప్ చదివి మంచి పాటలు వేస్తానంటున్నారు. మరి ఆళ్లగడ్డ నుండి పాలెం పోలే గారు రాస్తున్నారు, నాకు షో టైం అంటే చాలా ఇష్టం అండి, నేను షో టైంలో షో టైమే నిర్వహిస్తానంటున్నారు. మీ వివిధ భారతి నిర్వహించే అన్ని కార్యక్రమాలు బాగుంటాయండి, ఏ కార్యక్రమం అయినా పర్వాలేదు నిర్వహిస్తానంటున్నారు. చోడవరపు విజయ్ కుమార్ గారు చందానగర్ హైదరాబాద్ నుండి. ఇక వెంకటేష్ నందిపేట నుండి రాస్తున్నారు, నాకు నచ్చింది రేడియో కార్యక్రమంలో వార్తలు, వార్తలు చదివే అవకాశం వస్తే నేను తప్పకుండా చదువుతానంటున్నారు. పెండ్యాల భాగ్యలక్ష్మి సత్యనారాయణ గారు ఏనుగల నుండి, నేనైతే కథానికలు నాటికలు ఇష్టపడతానండి అంటున్నారు. వెరీ గుడ్ అండి. మరి మనకి సందేశం పంపించారు, మంచి పాత పాటలు వినిపిస్తానన్నారు. రమణి సుబ్బారావు గారు సికింద్రాబాద్ నుండి. ఇక తిప్పర్తి నల్గొండ జిల్లా నుండి బ్రహ్మచారి గారు, చిలకమరి ఉపేంద్రాచారి. మాకు చైతన్య స్ఫూర్తి అంటే ఇష్టం, ఒకరోజు అవకాశం వస్తే తప్పకుండా మంచి చైతన్య స్ఫూర్తి కార్యక్రమం నిర్వహిస్తానంటున్నారు. పెదంబర్పేట్ గుండు అంబదాస్ గారు సందేశం పంపించారు, జనరంజని కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం వస్తే చేస్తానంటున్నారు. అలాగే షో టైం చాలా ఇష్టం అంటున్నారు శ్రీనివాసరెడ్డి గారు ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కడప జిల్లా నుండి. ఇంకా చాలామంది సందేశాలు వచ్చాయి, చదువుదాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

లారీ డ్రైవర్ చిత్రం నుండి ఎస్ జానకి బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించిన పాట విన్నారు. సంగీతం చక్రవర్తి, రచన జొన్నవిత్తుల. షో టైం కార్యక్రమం వింటున్నారు. ప్రశ్న చాలా బాగుంది మేడం అంటున్నారు. మరి సండే ఫండే కదండి, రోజు కన్నా కాస్త డిఫరెంట్గా ఉంటే ఎంత బాగుంటుంది. అందుకే అసలు మీరు ఏ కార్యక్రమాలు వింటున్నారు, మీకు ఏవి ఇష్టమో తెలుసుకోవడానికి కూడా ఈ ప్రశ్న మాకు ఎంత బాగుంటుంది అనిపించింది. మరి ఇక్కడ భువనగిరి అర్బన్ కాలనీ నుండి కూడా యాదగిరి శాంత రాస్తున్నారు. నాకు జనరంజన్ అంటే చాలా ఇష్టం, నేను జనరంజన్ని నిర్వహిస్తాను అంటున్నారు. అలాగే షో టైంలో ప్రశ్నలు అడుగుతాను అంటున్నారు. నిజాంపేట నుండి గణేష్ వేదవతి గారు మంచి మెలోడీ సాంగ్స్ వినిపిస్తారంటున్నారు. శ్రీకాకుళం నుండి భాస్కర్ గారు, ఇక నాకు గుర్తుకొస్తున్నాయంటే చాలా ఇష్టం అండి, అదే నిర్వహిస్తానంటున్నారు. అరుణ గారు ఇబ్రహీంపట్నం నుండి, ఉదయం జనరంజన్ కార్యక్రమం మాకు చాలా ఇష్టం అండి అంటున్నారు, అదే నిర్వహిస్తానని. కీర్తి రాజ్కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుండి రాశారు, నాకు గుర్తుకు

చూపిస్తున్న ఇష్టం అదే చేస్తానంటున్నారు. ఓల్డ్ సిటీ శివగంగా నగర్ నుండి ధనరాజ్ సునీత, ఇక జక్రాన్పల్లి నుండి అరుణ రాజేందర్ గారు రాస్తున్నారు, మాకు షో టైం అంటే చాలా ఇష్టం, మంచి మంచి ప్రశ్నలు అడుగుతాను అంటున్నారు. ఇక షో టైమే అడుగుతాం మేడం అంటున్నారు. జయరాం రాధా కొడుమూర్ కర్నూలు జిల్లా నుండి మనకు సందేశం పంపించారు, మేము కూడా షో టైమే మాకు ఇష్టం అంటున్నారు. రాము బల్కంపేట నుండి హలో ఎఫ్ఎం ప్రోగ్రామ్ చేస్తానంటున్నారు. కానుగులు గోపాల్ గారు భారత్ ఫ్యూచర్ సిటీ కడతాల నుండి మనకు సందేశం పంపించారు. ఇంకా చాలామంది సందేశాలు పంపించారు. ఇది ఆ ప్రశ్నకు సంబంధించి. మరి రెండవ ప్రశ్న, ఇది కూడా కొంచెం సరదా అయిన ప్రశ్నే, మీరు కూడా సరదాగానే సమాధానం చెప్పండి. మాయాబజార్ సినిమా గుర్తుంది కదా అందరికీ, ఘటోత్కచుడిగా రంగారావు గారు వస్తువులన్నింటినీ మాయం చేసేస్తూ ఉంటారు. అయితే ప్రశ్న ఏంటంటే, చిలిపిగా ఒకవేళ మీకు అలాంటి పవర్ వస్తే మీ ఇంట్లో ఏ వస్తువుని మాయం చేస్తారు? మరి నేను ముందుగా నేను చెప్తాను, ఒకవేళ నేను ఘటోత్కచుడు నాకు అలాంటి అవకాశం వచ్చి వస్తువు మాయం చేయాలి అంటే నేను మాయం చేసేది టెలిఫోన్, ఫోన్ని మాయం చేస్తాను. ఎందుకంటే ఫోన్ వల్ల చాలా ఇబ్బందులు, అంటే ఎన్నో యూజెస్ ఉన్నాయి, కానీ ఫోన్ని కాసేపు పక్కన పెట్టేస్తాను మాయం చేసి, అప్పుడు మళ్ళీ నా అవసరానికి తీసుకుంటాను. మరి మీరు ఇలాగా ఏదైనా మీకు అలాంటి మాయ చేసే అవకాశం వస్తే మీరు అలాంటిది ఏం చేస్తారు? నాకు సందేశం పంపించండి 0402324085252 ఈ నంబర్కి.

శివ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఇళయరాజా, రచన వేటూరి సుందరామూర్తి గారు. షో టైం వింటున్నారు. మరి షో టైంలో నేను సరదాగా ఒక ప్రశ్న అడిగాను, మీకు ఇంట్లో వస్తువులు మాయం చేసే అవకాశం వస్తే ఏం చేస్తారంటే, నేను ఊహించాను మీరు ఇలాంటి సమాధానాలు పంపిస్తారని. అసలు ఎంతమంది రాశారు తెలుసా? రమణీ సుబ్బ

శివ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఇళయరాజా, రచన వేటూరి సుందరామూర్తి గారు. షో టైం వింటున్నారు. మరి షో టైంలో నేను సరదాగా ఒక ప్రశ్న అడిగాను, మీకు ఇంట్లో వస్తువులు మాయం చేసే అవకాశం వస్తే ఏం చేస్తారంటే, నేను ఊహించాను మీరు ఇలాంటి సమాధానాలు పంపిస్తారని. అసలు ఎంతమంది రాశారు తెలుసా? రమణి సుబ్బారావు గారు రాస్తున్నారు, నేను టీవీని మాయం చేసేస్తాను, ఇల్లు ప్రశాంతంగా ఉంటుందంటున్నారు సికింద్రాబాద్ నుండి. ఇక నేనైతే ఛానల్ మార్చకుండా రిమోట్ కంట్రోల్ని మాయం చేస్తానంటున్నారు న్యావనంది నుండి శ్రీరామ్ నరేందర్ వెంకట నర్సయ్య గారు. వీలున్నంతగా సోషల్ మీడియాని మాయం చేస్తానండి, ప్రశాంతంగా ఉంటుందంటున్నారు జయలక్ష్మి గారు హైదరాబాద్ నుండి. అలాంటి అవకాశం రావాలే కానీ నేను ఏం చేస్తాను, ఏమైనా చేయొచ్చు అంటున్నారు జోగులాంబ గద్వాల జిల్లా నుండి ఆనందరావు గారు. ఇక నార్కెట్పల్లి మండలం నిమ్మాని నుండి మనకి పునా వెంకటేశం గారు పంపించారు. అయ్యో బాబోయ్, నేనైతే టెలివిజన్ మాయం చేసేస్తానండి, సీరియల్స్ తోటి మా లేడీస్తో తలకాయ నొప్పి వస్తుంది అంటున్నారు. హేమలత గారు వింటున్నారు మరి మీ సందేశాన్ని. నాలోని ఈర్ష ద్వేషం మొత్తం స్వార్థం అంతా మాయం చేస్తానంటున్నారు భానుగంటి రవి గౌడ్ గారు బిహెచ్ఎల్ నల్లగండ్ల నుండి. ముందుగా స్మార్ట్ ఫోన్ కనిపించకుండా ఉంచేస్తానంటున్నారు మహమ్మద్ జైనుద్దీన్ గారు. నమస్కారం అంటున్నారు, మీకు కూడా నమస్కారం అండి. ఉమ్మడి నుండి మనకు సందేశం పంపించారు. టీవీని మాయం చేస్తానంటున్నారు దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుండి. నేను కూడా టీవీని మాయం చేస్తానంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ గారు, సుమలత గారు. ఇక టీవీని చాలామంది మాయం చేస్తానంటున్నారు, మరి అవినీతిని మాయం చేస్తానంటున్నారు కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుండి. టీవీని మాయం చేస్తానని మనకు సందేశం పంపించారు పెద్దంబరపేట నుండి గుండు అమ్మదాస్ గారు. అలాగే యలగందులు మార్కండేయ, లక్ష్మీ, భూదేవన్ పోచంపల్లి నుండి. ఇదే సందేశాన్ని మన కాళ్ళగడ్డ నుండి పాలెం పోలయ్య గారు పంపించారు. అంటే మీ అందరూ టీవీ చూడరా, ఇంట్లో టీవీని టీవీ మీకు అంత ఇబ్బంది పెడుతుందా, ఇవన్నీ సందేశాలు చూస్తూ ఉంటే నాకు అనుమానం వస్తుంది. ఇక చక్కెరను మాయం చేస్తానంటున్నారు గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్ గారు. అమ్మో, చక్కెర మాయం చేస్తే ఎలా అండి, స్వీట్లు ఎలా తింటారు ఇష్టపడిన ఇష్టమైన వాళ్ళందరూ. జక్రాన్పల్లి నుండి అరుణ రాజేందర్ గారు ఏం చేస్తారు, ఏదో సందేశం పంపించారు క్లియర్గా లేదు. ఇక మా అబ్బాయి కూడా ఎప్పుడు ఫోన్లో గేమ్ ఆడుతూ ఉంటాడు, నేను ఫోన్ లాక్కొని ఫోన్ మాయం చేస్తానంటున్నారు అప్పలరాజ్ గారు పెడన్ నుండి. మరి వరంగల్ కాశీబుక్ నుండి దాసి రామచంద్రం గారు కూడా టీవీని మాయం చేస్తానండి, పిల్లలకి టీవీ అందకుండా కొన్ని రోజులు దూరంగా పెడతానంటున్నారు. నేను కూడా టీవీనే మాయం చేస్తాను మేడం, ఎందుకంటే రేడియోయే బాగుంటుంది కదా, టీవీలో ఏముంటుంది, రేడియో వింటే హాయిగా ఉంటుంది అంటున్నారు. వా, ఎంత బాగుందండి మీ సందేశం. భూదాన్ పొచ్చంపల్లి నుండి భోగ మార్కండేయ గారు అంత గారు సందేశం పంపించారు. అలాగే నాకు మాయం చేసే శక్తి వస్తే ప్లాస్టిక్ కాలుష్యాన్ని మాయం చేస్తానంటున్నారు మోహన్ గారు భాగ్లింగంపల్లి నుండి. వెరీ నైస్ అండి, చాలా మంచి సమాధానం. ప్లాస్టిక్ కవర్ని మాయం చేస్తానంటున్నారు ఫ్యూచర్ సిటీ కడతాల్ నుండి కానుగల గోపాల్ గారు. ఇక టెలివిజన్ మాయం చేస్తానంటున్నారు ఆర్మూర్ నుండి ప్రేమ్నాథ్ కళావతి. చాలామంది సెల్ ఫోన్ మాయం చేస్తానంటున్నారు, టీవీని మాయం చేస్తానంటున్నారు. మరి వేముల నరసింహరావు గారు మనకు సందేశం పంపించారు, వాయు కాలుష్యానికి దూరం అవుతున్న పెట్రోల్తో నడిచే వాహనాలు మాయం చేస్తానంటున్నారు. మంచి ఉద్దేశం సార్, కానీ మనకు అలాంటి అదృశ్య శక్తులు రావాలి కదా. ఇక మేమైతే టీవీని దూరం పెట్టేస్తామంటున్నారు ఏకలవ్య నగర్ నుండి బిజ్లీ వెంకటేష్ శ్యామల. ఇంకా నేనైతే పిల్లలకి ఫోన్ కనిపించకుండా ఉంచుతానంటున్నారు గణేష్ వేదవతి నిజాంపేట్ నుండి. ఇక మ్యాజిక్ ట్రిక్ అంటూ వస్తే నేను అందరిలోనే ఉన్న దుఃఖాన్ని మాయం చేస్తానంటున్నారు హనుమంతరావు గారు పాపిరెడ్డి కాలనీ నుండి. నేనైతే టీవీని మాయం చేస్తాను, వాహనాల నుండి వచ్చే పొగని కూడా మాయం చేస్తానంటున్నారు మనకి అరుణ గారు సందేశం పంపించారు. నెట్ని పక్కకు పెట్టేస్తానంటున్నారు. మరి నెట్ పక్కకు పెట్టేస్తే రేడియో ప్రోగ్రామ్స్ ఎలా వింటారు మీరు, ఇది కొంచెం కష్టమైన సమాధానమే. నేనైతే సినిమా థియేటర్స్ని పక్కన పెట్టి అందరూ హాయిగా రేడియో వింటూ మంచి పాటలు వినేలా చేస్తానంటున్నారు వెల్లుల్లి నుండి జాప భూమేశ్వర్ గారు. చాలా చాలా అద్భుతమైన సందేశాలు పంపించారు. మీ అందరి సందేశాలకి షో టైంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు వేరిన ధన్యవాదాలు చెప్తోంది మీ రేడియోని ఇస్తాం పద్మిని. ఇది ఇవాళ షో టైం కాస్త భిన్నంగా రోజులా కాకుండా మీలో సరదాగా మీరు ఆలోచించే విధానాన్ని తెలుసుకోవాలని ఈ రెండు ప్రశ్నలు అడగడం జరిగింది. మరిన్ని మంచి ప్రశ్నలు ఇలాగే మీరు ఆన్సర్ చేస్తూ ఉండండి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 2 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్ ఇంగ్లీష్లో వార్తలు వింటారు. తిరిగి 2 గంటల 15 నిమిషాలకు ఆత్మవిశ్వాసమే ఆయుధంగా ధీశాలిగా మారిన ఒక శక్తిశీలి గురించి ఈరోజు వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

మీ ఆదివారం హాయిగా ఆనందంగా సాగుతుంది అనుకుంటున్నాను. మరి శక్తిశీలి కార్యక్రమంలో ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నాం అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారా? ఇందాక చెప్పాను కదా ఒక ధీశాలి గురించి, ఈనాటి మన శక్తిశీలి అని. కొంతమంది కష్టమైన పరిస్థితులను చూసి వెనుకడుగు వేస్తారు. మరి కొంతమంది మాత్రం ఎలాంటి పరిస్థితులనైనా తమకు అనుకూలంగా మార్చుకొని మనం ఏం చేయవచ్చు, ఏం సాధించవచ్చు అలాంటి పరిస్థితుల నుండి కూడా అని ఆలోచిస్తారు. సరిగ్గా ఇలాగే ఆత్మవిశ్వాసాన్నే ఆయుధంగా మార్చుకొని శివంగిలా ముందుకు దూకిన ఒక ధీశాలి, ఒక హీరో కథ మన శక్తిశీలిలో. మరి ఎవరు, ఆ విశేషాలేంటో తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

సీతారామం చిత్రం నుండి ఎస్పీ చరణ్ రమ్య బెహరాలపించిన పాట విన్నారు. సంగీతం విశాల్ చంద్రశేఖర్, రచన అనంత్ శ్రీరామ్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 2:21. మరి ఎవరు ఆ హీరో, ఎవరు

0: మధ్యశాలి ఆ కథ ఏంటి చెప్తానన్నాను కదా. గజని సినిమా గుర్తుందా? గజని సినిమాలో హీరోయిన్ పిల్లల్ని అక్రమ రవాణా చేస్తుంటే కాపాడుతుంది. ఆ గుర్తొచ్చింది పద్మిని, కానీ ఇప్పుడెందుకు ఆ విషయం అంటారా? చెప్తాను, దాని గురించి కాస్త వివరంగా చెప్తాను. ఎందుకంటే మన శక్తిశీలి కూడా అలాంటి ధీశాలి, అలాంటి శివంగే కాబట్టి.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మరి ఆ ధీశాలి ఎందుకు, ఎవరిని ఎలా కాపాడింది చెప్తానన్నాను కదా. ప్రపంచంలో వేలాది లక్షలాది పిల్లలు మాయమైపోతున్నారు ప్రతిరోజు. ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఈ బాధాకరమైన విషయం ఉంది. అక్రమ రవాణా, హ్యూమన్ ట్రాఫికింగ్కి గురి అవుతున్నారు ఈ పిల్లలు. అలాంటి వందల మంది పిల్లల్ని శక్తిగా కాళికలా కాపాడిన ధీర వనిత రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ RPF ఇన్స్పెక్టర్ శ్రీమతి చందనా సిన్హా. వారి ధీశాలి, వారి ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఆ విషయాలన్నీ మాట్లాడుకుందాం ఈనాటి మన శక్తిశీలిలో.

పుష్ప 2 చిత్రం నుండి మహాలింగం ఆలపించిన పాట విన్నారు. రచన చంద్రబోస్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ సినిమాలో పాటలాగే అపర కాళికల విరుచుకుపడింది. పిల్లల్ని ఎత్తుకుపోతున్న, అక్రమ రవాణా చేస్తున్న వాళ్ళందరి మీద శ్రీమతి చందన సిన్హా. అయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రం బిలాస్పూర్కి చెందిన చందన చిన్నతనంలో చూసిన ఒక టీవీ కార్యక్రమం వల్ల తాను పోలీస్ ఇన్స్పెక్టర్గా అవడానికి ప్రేరణ కలిగించిందంటారు చందన కొన్ని ఇంటర్వ్యూస్లో. 2010 ఆర్పీఎఫ్లో పోలీస్గా చేరారు చందన. అయితే నువ్వు మహిళవి, ఫీల్డ్ వర్క్కి పనికిరావు అంటూ అవహేళన చేసిన ఎన్నో సవాళ్ళని ఓర్చుకున్నారు, దీసాలిగా నిలిచారు. మరి ఆవిడ ప్రయాణం ఎలా సాగిందో చెప్పుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

చర్రగండి చర్రగండి చర్రగండి, గూగులెత్తికిన్న గుంసు వచ్చనండి. చర్రగండి చర్ర

గేమ్ చేంజర్ చిత్రం నుండి దలేర్ మెహందీ, సునిధి చౌహాన్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎస్ఎస్ తమన్, రచన అనంత్ శ్రీరామ్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:31 దాటి 16 సెకండ్లు.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. ఇన్స్పెక్టర్, ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ శ్రీమతి చందనా సిన్హా గారి గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఎలా కాపాడారు? ఫీల్డ్ వర్క్ వద్దు అందరూ అవహేళన చేశారు, అయినా సరే ఆవిడేం చేశారంటే ఆపరేషన్ నన్హే ఫరిష్తే అనే ఒక మిషన్ని ప్రారంభించారు. ఆవిడే దానికి ఆధిపత్యం వహిస్తూ ఒకరు కాదు, ఇద్దరు కాదు, 10 మంది కానే కాదు, ఏకంగా 1500 మంది పిల్లల్ని అక్రమ రవాణా, హ్యూమన్ ట్రాఫికింగ్ నుండి కాపాడి ఈరోజు దేశం గర్వించదగ్గ అతి విశిష్ట రైల్ సేవ పురస్కారాన్ని అందుకున్నారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి, అసలు ఈ సినిమాల్లోలాగా ఇలా వెళ్ళి సడన్గా కాపాడడం అట్లా కాదు కదా. ఈ కాపాడడం, ఈ రక్షణ కల్పించడంలో ఎన్నో సవాళ్ళు ఎదుర్కొన్నారు చందనా సిన్హా. అయితే ఈ ఆపరేషన్ రన్హే ఫరిష్తే మిషన్లో ఏం జరుగుతుందంటే, ఈ తప్పిపోయిన, అక్రమంగా తీసుకెళ్తున్న పిల్లలందరినీ గుర్తిస్తారు ముందుగా. ఆ గుర్తించడం ఎలా జరుగుతుంది, దాంట్లో ఎదుర్కొనే సవాళ్ళని చెప్తాను ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

అమరన్ చిత్రం నుండి రమ్యా బెహ్రా, అనురాగ్ కుల్కర్ణి ఆలపించిన పాట విన్నారు. సంగీతం జీవి ప్రకాష్ కుమార్, రచన రామజోగయ్య శాస్త్రి. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ చందనా సిన్హా గారి గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే అధికారినిగా ఆపరేషన్ నన్హే ఫరిష్తే నిర్వహిస్తున్నారు శ్రీమతి చందన. ఈ మిషన్లో తప్పిపోయిన, అక్రమంగా తీసుకెళ్తున్న పిల్లల్ని గుర్తించడం అన్నిటికన్నా పెద్ద సవాల్ అంటున్నారు చందన. దానికోసం వాళ్ళు సాధారణ ప్రయాణికుల అంటే ట్రైన్లో సాధారణ ప్రయాణికుల ట్రైన్లో రైల్వే స్టేషన్స్లో 10 గంటలకు పైగా ప్రయాణిస్తారట రోజు. నిశితంగా క్షుణ్ణంగా పరిశీలిస్తే కానీ నిజం తెలియదుట. వాళ్ళకి కొన్ని అనుమానాలు ఉంటాయి. ఆ అనుమానాలు నివృత్తి చేసుకుంటూ ఎవరైతే ఈ పిల్లల్ని ఎత్తుకెళ్తున్నారో, అక్రమ రవాణా చేస్తున్నారని వాళ్ళు పరిశీలించి నిజం తెలుసుకుంటారు. ఇది ఎంతో రిస్క్తో కూడిన మిషన్ అని శ్రీమతి చందన చెప్తున్నారు. ఎందుకంటే ఎందరో గ్యాంగ్స్, ఎందరో రౌడీల్ని ఎదుర్కొని వాళ్ళ నుండి పిల్లల్ని కాపాడడం అంటే అంత ఆషామాషి విషయం ఏం కాదు. అయితే ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, కేవలం 2025వ సంవత్సరంలో 1032 మంది పిల్లల్ని ఈ అక్రమ రవాణా నుండి రక్షించారట ఈ నన్హే ఫరిష్తే ఆపరేషన్ పరంగా శ్రీమతి చందన సిన్హా. అసలు వింటుంటే కొన్నిసార్లు భయం వేస్తుంది, కొన్నిసార్లు గబ్బురు పొరుస్తూ ఉంటుంది. అమ్మో అనిపిస్తుంది కదా. మరి ఇంకా పోలడన్ని ఆసక్తికర విషయాలు ఉన్నాయి. ఈ మిషన్లో ఏం చేస్తారు, చందన సిన్హా ఏం చేస్తున్నారు, అవన్నీ కూడా చెప్తాను.

0: ఓజీ చిత్రం నుండి శృతి రంజని ఆలపించిన పాట విన్నారు. రచన కళ్యాణ్ చక్రవర్తి, సంగీతం ఎస్ఎస్ తమన్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:43 దాటి 22 సెకండ్లు. మరి ఆపరేషన్ నన్హే ఫరిస్తే మిషన్లో అలా కాపాడిన పిల్లలు వారిని ఏం చేస్తున్నారు, ఆ విషయాలు చెప్తారన్నాను కదా. ఆపరేషన్ నన్హే ఫరిస్తే మిషన్లో కాపాడిన పిల్లల్లో ముందుగా చూస్తే ఎక్కువగా దాదాపు 13 నుండి 15 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలే ఎక్కువగా ఉన్నారట. అందులో ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరు ఉన్నారు. వాళ్ళని చూస్తే చాలా జాలిస్తుంది అంటారు చందన. ఎందుకంటే భయం భయంగా చూస్తూ ఎవరు సహాయం చేస్తారా, ఎవరు వస్తారా అని బేలగా ఎదురు చూసే ఎందరో పిల్లలకి రక్షణ కవచంలా నిలిచి వారిని కాపాడారు శ్రీమతి చందనా సిన్హా. తలుచుకుంటేనే బాబోయ్ అనిపిస్తుంది కదా. రక్షించిన పిల్లలకి కౌన్సిలింగ్ ఇచ్చి వారి తల్లిదండ్రులకి అప్పగించినప్పుడు పొందే ఆనందం చెప్పలేంది అంటారు ఇన్స్పెక్టర్ చందన.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

భాగ్మతి చిత్రానికి శ్రేయా ఘోషల్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎస్ఎస్ తమన్, రచన శ్రీజో. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ చందనా సిన్హా గారి గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే వారు ఒక సందేశాన్ని ఇస్తున్నారు అందరి తల్లిదండ్రులకి. మన ఇళ్లలో పిల్లల్ని జాగ్రత్తగా గమనించాలి. వారితో సమయం గడుపుతూ ప్రేమగా ఉండాలి. తల్లిదండ్రులు ఎంత బిజీగా ఉన్నా ఎప్పుడూ మన దృష్టి పిల్లలపై ఖచ్చితంగా ఉండాలి. ముఖ్యంగా ఆడపిల్లలకి చిన్నతనం నుండే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చెప్పి అవగాహన కల్పించాలి. ఎలాంటి పరిస్థితుల్లోనూ భయపడకుండా సహాయం కోసం అడగాలి అని ఆడపిల్లలకి నేర్పించాలి చిన్నతనం నుండే, స్కూల్కి వెళ్ళే టైం నుండే అంటున్నారు. ఇది మనందరి బాధ్యత, నిజమే కదా? మరి వారు కూడా, అంటే చందనా సిన్హా కూడా, వారి 11 ఏళ్ల అమ్మాయికి ఇదే నేర్పిస్తానంటున్నారు. ఇదే మనందరినీ కూడా అవలంబించమని చెప్తున్నారు.

తొమ్మిది వసంతాలు చిత్రానికి చిత్రమాలపించిన పాట విన్నారు. సంగీతం హేషం అబ్దుల్ వహాబ్, రచన వనమాలి. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియో క్లాక్ల సమయం 2:54 దాటి 12 సెకండ్లు. చేసే పని పట్ల అంకిత భావం, నిబద్ధతకి మారు పేరుగా ధీశాలిగా ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారు, నిలుస్తున్నారు ఇన్స్పెక్టర్ చందనా సిన్హా. వారి సేవ మానవత్వం సమాజానికి ఆదర్శం. ఇన్స్పెక్టర్ చందనా సిన్హాలాగే ప్రతి ఆడపిల్ల, ప్రతి మహిళా మూర్తి ఒక శక్తిశీలి కావాలి. ఇది ఈనాటి శక్తిశీలి. మళ్ళీ మరొక రోజు మరొక కార్యక్రమంలో కలుస్తుంది. మీ రేడియో నేస్తం పద్మిని, నమస్కారం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

శక్తిశీలి కార్యక్రమంలో మంచి విషయాలు తెలియజేశారంటూ చాలామంది శ్రోతలు ఆత్మీయంగా సందేశం పంపించారు. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తోంది మీ పద్మిని.

0: మనిషి ఉన్నట్టున్నాడు. ఆ మనిషి ఏంటి అలా ఉన్నాడు? ఒంటి నిండా మట్టి బురద. ఎవరై ఉంటారు?
1: ఓ, ఇంటికి సంబంధించిన పనివాడై ఉంటాడు.
0: అయినా వాడు పనివాడైతే నాకేంటి, పనికి మాలిన వాడైతే నాకేంటి, వచ్చిన పని చూసుకుంటే పోలా.
2: ఏమయ్యోయ్,
0: పిపి రావు గారు ఉంటే పిలుస్తావు? నిన్నేనయ్యా బురద మనిషి, సారీ సాటి మనిషి.
2: ఆయనతో నీకు పనేంటి?
0: చెప్తే గాని పిలవ్వా ఏంటి? అయినా పనివాడివి. చీచి కంపు, బాత్రూంలు కడిగేవాడిలా ఉన్నావు. నీకెందుకయ్యా డీటెయిల్స్? ముందు నీ అయ్యగారు. అదేనయ్యా, పిపి రావు గారిని పిలుస్తావు?
2: నీ మొహం మండ, ముందు ఆ పిచ్చి పిలుపు మానే. పిపి రావు ఏంటయ్యా? చండారంగా పీతల పాటి ప్రహ్లాదరావు అని పిలవలేవు?
0: వచ్చిన కవర్ మీద పిపిరావు అనే ఉందయ్యా, పెంట పాటో పీతల పాటో.
2: పీతల పీతల పాటి.
0: సరేనయ్యా, కంపు భరించలేకపోతున్నా. ఆ పీతల పాటి ప్రహ్లాదరావునే కొంచెం పిలుస్తావు?
2: పిలవటం కుదరదయ్యా.
0: ఎందుకు కుదరదు? ఆయన అంత బిజీగా ఉన్నాడా?
2: అవును, చాలా బిజీగా ఉన్నాడు. నీ కళ్ళు ఏమన్నా నెత్తికెక్కాయా? ఎదురుగా చూస్తున్నావుగా, కనపడి చావటంలే.
0: అదేంటండి ఈ అవతారం ఏంటి? సెప్టిక్ ట్యాంక్లో దిగి పనిచేస్తుంటే ఎవడో, సారీ ఎవరో పారిశుద్ధ్య కార్మికుడు అయి ఉంటాడు అనుకున్నా. అయినా మీరు చాలా గ్రేట్ అండి. మన పని మనమే చేసుకోవాలి అనే అద్భుతమైన సందేశం ఇచ్చారండి.
2: సందేశం సరే, ఇంతకీ సమాచారం ఏంటి? అదేనయ్యా, ఏదో కొరియర్ వచ్చిందన్నావుగా, అది ఇచ్చి తగలడు.
0: అవును సార్, ఇదిగోండి ఇక్కడ సైన్ చేయండి. బాబోయ్ కంపు,
2: నువ్వే అన్నావు కదయ్యా మన పని మనం చేసుకోవటంలో తప్పే ఉందని.
0: అవునవును, ఇంతకీ మీరు సెప్టిక్ ట్యాంక్లో దిగి అంతలా కష్టపడుతూ వెతుకుతున్నారేంటి? అంత విలువైన వస్తువు ఏమైనా ట్యాంకులో పడిపోయిందా?
3: ఎవండోయ్, ఇంకా ఎంతసేపు నా ట్యాంకులో దిగి వెతుకుతారు? ఆ కంపు ధాటికి ఇక్కడ తాలింపు కూడా కంపు కొడుతుంది. పోతే పోయిందండి విధవ రూపాయి బిళ్ళ. మీరు మీ పిసినారుతనం ఇక ఆపి స్నానం చేసి తగలడండి.
0: ఏంటి, రూపాయి బిళ్ళ కోసమా లెఫ్టినెంట్ ట్యాంకర్ మొత్తం దిగి వెతికారు? ఛీ, మీరు వద్దు, మీ లెటరు వద్దు, నేను పోతున్నా.
2: ఆగు ఆగు, ఎక్కడికయ్యా పారిపోతున్నావు? కొరియర్ అంటూ నన్ను వెతుక్కుంటూ వచ్చిన నిన్ను ఉత్తి చేతులతో పోనిస్తానా? చస్తే పోనివ్వను. నీకు మర్యాద చేయాల్సింది, నా స్టైల్లో నీకు మంచి గుర్తుండిపోయే గిఫ్ట్ ఇవ్వాల్సిందే.
0: పోనివ్వక ఏం చేస్తారు సార్, రూపాయి కోసం ఇంతలా తెగించారంటే ఇక నాకేం తిప్పిస్తారు?
2: తిప్పా నీ బొంద, అలాంటి తిప్పలు ఎన్నడూ చేయడు ఈ ప్రహ్లాదరావు. నువ్వు నాకు లెటర్ తెచ్చినందుకు అద్భుతమైన బహుమానం ఇస్తా, కాచుకో.
0: బహుమానం అంటూ మళ్ళీ కాచుకోవడం ఏంటండి?
2: హగ్గు హగ్గిస్తా రావయ్యా, జన్మలో మర్చిపోలేవు.
0: హగ్గా? నవరంధ్రాలు మూసుకునే విధంగా కంపు కుడుతున్న మీరిచ్చే హగ్గా? వద్దు బాబోయ్, తలుచుకుంటేనే నవరంధ్రాల్లో సీసం పోసినంత విరక్తి కలుగుతోంది. మీ దిక్కుమాలిన లెటర్ ఇక్కడే పడేస్తున్నా, నేను పారిపోతున్నా.
2: అదే, అలా పారిపోయి బతికిపోయావు, ఇంకోసారి వచ్చావంటే నాతో పాటు నిన్ను ట్యాంకులో దింపుతా. ఇంతకీ ఈ లెటర్ ఎవరి దగ్గర నుంచి? చూస్తే పోలా, ఇదో వెధవ సస్పెన్స్.
3: ఆగండి ఆగండి, ఆ కంపు చేతులతో అది ముట్టుకోక.
2: సరే పార్వతి, ముట్టుకోను, నువ్వే చూడు. అసలు అది ఎవరు రాశారో, ఎక్కడి నుంచి వచ్చిందో దిక్కుమారిన లెటరు.
3: ముందు వెళ్ళి మీరు స్నానం చేసిరండి, తల తిరుగుతోంది.
2: పార్వతి పార్వతి,
3: ఏంటండి అలా గుడ్లప్పగించి చూస్తున్నారు?
2: పార్వతి
3: ఏంటో చెప్పండి.
2: నీ వయసు ఎంత?
3: 55.
2: నా వయసు
3: 60.
2: మనకెంతమంది పిల్లలు?
3: ఇద్దరు. ఇద్దరికి పెళ్ళిళ్ళయి విదేశాల్లో ఉద్యోగాల్లో ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు.
2: మరిప్పుడు సడన్గా ఈ వాంతులేంటి, కొంపదీసి?
3: కొంప కాదు కంపు. మీ పిసినారితనంతో మీరు ఒంటికి పట్టించుకున్న కంపు తాలూకు వచ్చిన వాంతి. ముందు వెళ్ళి స్నానం చేసిరండి.
2: సర్లే ఓయ్, అర్థమైతే వచ్చింది. నీళ్లు చల్లటివి పోసుకుంటా, వేడి నీళ్ళంటూ గ్యాస్ మీద పెట్టకు, గ్యాస్ బొక్క ఏ నీళ్ళో పోసుకుని చేస్తా.
3: చీచీ, నోరు తెరిస్తే ఒక్క మంచి మాట కూడా రాదు కదా. మీ పిసినారి తనను తట్టుకోలేక కొడుకు కూతురు మాత్రమే కాదు మన బంధువులు కూడా మన ఇంటికి రావడం మానుకున్నారు. పాపం కొరియర్ ఇచ్చే వ్యక్తి కాబట్టి మీ వాలకం తెలియక వచ్చుంటాడు.
2: మరిక రా.

0: ఇదిగో మొన్న వర్షానికి పడ్డా ఈ కుంటలో నీళ్లు పోసుకుంటున్నా.
1: అయ్యో
0: నువ్వేం ఫీల్ అవ్వకు, నీళ్లను డబ్బును ఎలా ఉపయోగించుకోవాలో నాకు తెలిసినట్టు ఎవ్వరికి తెలీదు.
1: అవునవును, అసలు మీ గురించే ఎవరికి తెలీదు. అలా తెలియకే మా నాన్న మీకిచ్చి నా గొంతు కోశాడు.
0: నీ గొంతు కాదే, నా గొంతు కోశాడు. లక్షణంగా ఏ లక్షలిచ్చే పిల్లనో చేసుకుంటే లక్షణంగా కాలు కింద పెట్టకుండా కదలకుండా హాయిగా బతికేవాణ్ణి.
1: మీకు నన్నివ్వడమే గొప్ప. జాగ్రత్త పరుడు అర్ధాన్ని అర్ధాంగిని జాగ్రత్తగా చూసుకుంటాడని వాళ్ళు వీళ్ళు చెప్తే మా నాన్న నమ్మాడు పాపం. మా నాన్న మాట మీద నమ్మకంతో కనీసం మీ మొహం కూడా చూడకుండా నేను పెళ్లి చేసుకున్నాను. నేనెంత గ్రేటో తెలుసా?
0: నిన్ను చూసి కూడా నేను పెళ్లి చేసుకున్నా, మరి నేనెంత గ్రేటో తెలుసా? నేనేంటో నా విలువేంటో నీకు ఇన్నేళ్ల బట్టి తెలీదు.
1: అబ్బో మీరు మీకు ఒక విలువ, అలా బయటకెళ్ళి మీ గురించి మీరే ఎంక్వైరీ చేసి చూడండి, మీకున్న విలువ ఏ పాటిదో మీకే తెలుస్తుంది.
0: అంటే అంటే ఏంటి నీ ఉద్దేశం? బొత్తిగా నాకు విలువంటూ ఎక్కడ ఏడ్చిందనేగా. చూడు, ఎవరైనా సరే నా గురించి ఎంత బ్యాడ్గా అనుకున్నా సరే అది నేను గర్వంగానే ఫీల్ అవుతా. అసలు ఒకరి గురించి చర్చించుకుంటున్నారంటే వాళ్ళు నాలాగా గొప్పవాళ్ళు అయి ఉంటారు. ఎందుకంటే మన గురించి వాళ్ళంతట వాళ్ళు అంత ఫ్రీగా పబ్లిసిటీ చేస్తున్నారంటే ఏమని అర్థం? వాళ్ళ సెంట్రల్ ఆఫ్ అట్రాక్షన్ నేనే అన్నమాట. డబ్బులిచ్చి చేయమన్నా ఇంత పబ్లిసిటీ ఈ రోజుల్లో ఎవ్వడూ చెయ్యడు. కాబట్టి బయట వాళ్ళు నా గురించి నా పిసినారితనాన్ని ఎన్ని తిట్టుకున్నా సరే నేను ఫీల్ అవుతానని నువ్వు మాత్రం ఏం ఫీల్ అవ్వకు పార్వతి. అది నాకు ప్లస్సే కానీ మైనస్ ఎంత మాత్రం కాదు. సరేనా?
1: సరేలేండి, మొగుడన్నాక ఏది చెప్పినా అదే పాటించాలి కదా. నేను అదే పాటిస్తున్నా. మీకులేని అవమానం నాకెందుకులేండి. మీకేది ఇష్టమైతే నాకు అదే ఇష్టం. కాకపోతే మనం ఉన్న సొసైటీలో మన గురించి కనీసం నలుగురైనా కాస్త మంచిగా అనుకుంటే మంచిదని నా అభిప్రాయం. మీ అభిప్రాయం దానికన్నా భిన్నంగా ఉంది, అంతే తేడా.
0: ఆ తేడా ఏముందిలే, అయినా ఎవడేమనుకుంటే మనకేంటి, మనకి నచ్చిన పద్ధతిలో మనం నడుచుకుంటాం అంతే. నువ్వేమంటావు?
1: అంతేలేండి, మీరు మాత్రం అస్సలు మారకండి. ఫ్రీగా వచ్చేది ఏది వదిలిపెట్టకండి. దాన ధర్మాలని అస్సలు చేయకండి. పొరపాటును కూడా ఎవ్వరికీ ఎలాంటి సహాయం చేయకండి. అంతెందుకు? మన బ్యాంకులో వాళ్ళెవరో మిమ్మల్ని పెన్ను అడిగితే మీరివ్వలేదు. పైగా ఏమన్నారు, బ్యాంకుకు వచ్చేటప్పుడు పెన్ను కూడా తెచ్చుకోవాలి, ఎవరిని అడగకూడదు అని బాగా క్లాస్ పీకి మరీ చెప్పారట. కనీసం మీ ఆయన ఆ మాత్రం కూడా సహాయం చేయలేని పరమ లోభి అని నన్నే అడిగారండి.
0: అప్పుడు నువ్వేమన్నావు?
1: ఏమంటాను? మీరైతే ఏమంటారో నేను అదే అన్నాను. ఎంతైనా మీ భార్యని కదండి.
0: సరే గాని ఇవాళ గురువారం కదా, నేను అలా సాయిబాబా గుడికి వెళ్ళొస్తాను అన్నట్టు నువ్వు కూడా రారాదు?
1: నాకు చాలా పనుందండి. బట్టలు ఉతకాలి, ఇల్లు శుభ్రం చేయాలి, మొక్కలకు నీళ్లు కూడా పెట్టాలి.
0: అన్ని చేయి కానీ భోజనం మాత్రం వండకు.
1: ఓ, గురువారం ఉపవాసం కదూ?
0: అదేం కాదు, గుళ్ళో భోజనాలు ఉచితంగా పెడుతున్నారు, అందుకే నిన్ను కూడా రమ్మంటున్నాను. ఒక్క పూటైనా బియ్యం ఖర్చు కలిసి వస్తుంది కదా.
1: అయ్యయ్యో, నాకు తెలియక అన్నం వండేశానండి.
0: పర్వాలేదులే, రాత్రికి పనికి వస్తుంది. నువ్వైతే బయలుదేరు, 10 నిమిషాలు నడక. అలా వెళ్ళి తిని ఇలా నడుచుకుంటూ వచ్చేద్దాం. స్వామి కార్యం స్వకార్యం.
1: పెద్ద ఘన కార్యం.
0: ఏమిటి పార్వతి, ఏమిటి అంటున్నావు?
1: అబ్బే ఏం లేదులేండి, మీ ముందు చూపు అద్భుతం అంటున్నా.
0: పోనీలే, నీకు కనీసం అప్పుడప్పుడైనా అర్థమవుతుంటాను. మరి నువ్వు కూడా వస్తావా?
1: వద్దులేండి, ఆ పుణ్యం ఏదో మీరే మూట కట్టుకోండి. పుణ్యం మీకొస్తే ఒకటి, నాకొస్తే ఒకటా?
0: భలే చెప్తావు పార్వతి, అయితే నేను ఒక్కడనే వెళ్ళొస్తా అన్నట్టు వండిన అన్నం ఏ బిచ్చగాడో వస్తే దానం చేయకు, రాత్రికి నేనే తింటా.
1: ఆహా, మిగిలితే పొద్దున కూడా మీరే తిందురు గాని. మీరిప్పుడు ప్రశాంతంగా వెళ్ళరండి.
0: అది అలా అన్నావు బాగుంది, నాకిప్పుడు ధైర్యంగా ఉంది, వస్తా.
1: చచా, ఏం మనిషో ఏంటో, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని ఈయన పిసినారితనంతో నాకు పిచ్చెక్కిపోతుంది. ఇక ఈ జన్మకి ఈయన మారరు. నా అదృష్టం ఇంతేనని సరిపెట్టుకుంటాను. కర్మ ఏం చేస్తా.
2: అమ్మాయి పార్వతి, పార్వతి.
1: సత్యమన్నయ్య నువ్వా? రారా, ఎండను పడొచ్చో, అలా కూర్చో, కాసిన మజ్జిగిస్తానుండు.
2: పర్వాలేదు.

0: అమ్మా ఇక్కడ కూర్చుంటానులే అన్నట్టు ఆ మజ్జిగ నాకెందుకులే అమ్మా, కాసిన్ని మంచినీళ్ళు ఇవ్వు చాలు, లేకపోతే అర లీటర్ మజ్జిగ తగ్గిందని మీ ఆయన నీ మీద చిందలేయగలడు.
1: బాగా చెప్పావన్నయ్యా, అయినా ఆయన సంగతి నీకు తెలిసినంత బాగా ఇంకెవ్వరికీ తెలీదు. మజ్జిగే తెస్తాను, కాకపోతే ఆ మజ్జిగను భర్తీ చేసేంత నీళ్లు కలుపుతానులే అన్నయ్యా. అన్నయ్యా
0: అమ్మా
1: ఇదిగో మజ్జిగ తీసుకో.
0: అలాగే. అవును వీడెక్కడా, గుడికెళ్ళాడు కదమ్మా.
1: అవునన్నయ్యా, నీకు తెలియదేముంది, ఉచితంగా వస్తే చాలు ఆయన ఎక్కడికైనా ఎంత దూరమైనా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. కనీసం ఆయన ఏం చేస్తున్నారో ఆయనకైనా అర్థమవుతుందో లేదో అన్నయ్య, ఆయన ప్రవర్తనతో ఇంటా బయట చాలా నామోషిగా ఉంటుందన్నయ్య.
0: నిజమేనమ్మా, వయసుతో పాటు వాళ్ళలో ఈ పీనాసి గుణం కూడా పెరుగుతూ వచ్చింది. వాడికి స్నేహం, ప్రేమ, అభిమానం, బంధువులు, కుటుంబం అనే వ్యత్యాసాలు ఏమాత్రం లేవు. చాలా పిసినారి, ఎవరన్నా ఏమన్నా అనుకుంటారని కానీ మొహమాటం కానీ బొత్తుగా లేవు వాడికి. ఇంత చిత్రమైన పొదుపరిని, లోభత్వం ఉన్నవాడిని నేనెక్కడా చూడలేదమ్మా. ఏదో చిన్నప్పటినుంచి కలిసి చదువుకున్న వాళ్ళం అవడం, ఒకే ఊరు వాళ్ళం అవడం వల్ల వాడి గురించి పూర్తిగా తెలిసిన వాడిని కనుక ఇట్లా నెట్టుకొస్తూ ఉన్నాను. కానీ వాడికి సాక్షాత్తు అర్ధాంగివి, వాడిని వాడి లోభి లక్షణాలన్నీ నువ్వెలా భరిస్తున్నావో నాకైతే అర్థం కావటం లేదమ్మా.
1: కట్టుకున్నాక తప్పుతుందా అన్నయ్యా, అలవాటైపోయింది. పిల్లలు చాలా అదృష్టవంతులు, ఉద్యోగాలు వచ్చి పెళ్లిళ్ళు కావడంతో ఈ ఊబిలో నుంచి బయటకెళ్ళి సంతోషంగా బతుకుతున్నారు. వాళ్ళ ఇష్టాలకు తగ్గట్టుగా స్వేచ్ఛగా హాయిగా ఉంటున్నారు. వాళ్ళని తలుచుకుంటూ ఏదో ఇలా ఆయనతో నెట్టుకొచ్చేస్తున్నానన్నయ్యా.
0: అందుకేనేమో ఓర్పులో స్త్రీని భూదేవితో పోల్స్తారు. అంత సహనం నీలో ఉండటం వల్లే వాడి పిసినారితనాన్ని భరిస్తూ గుట్టుగా సంసారాన్ని నెట్టుకొస్తున్నావు. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదమ్మా, వాళ్ళలో కూడా మార్పు వస్తుందన్న నమ్మకం నాకుంది.
1: మార్పా ఆయనలోనా?
0: అవును,
1: శ్రీహరి ప్రత్యక్షమై తన పేగులు చీల్చేటప్పుడు హిరణ్యకశ్యపుడిలోనైనా మార్పు వచ్చిందేమో గాని, ప్రహ్లాదరావని పేరు పెట్టుకున్న ఈయన పేరుకే గాని అన్ని రాక్షస లక్షణాలే. నాకైతే ఈయన ఈ జన్మలో మారుతారు అనే నమ్మకమే లేదన్నయ్యా.
0: నాకుందమ్మా ఆ నమ్మకం. ఈ కాలం ఉంది చూసావు, ఇది చాలా విచిత్రమైంది. అందుకే అంటారు కదా దేనికైనా టైం రావాలని. మీ ఆయన విషయంలో కూడా టైం వస్తుంది. నువ్వు నిశ్చింతగా ఉండమ్మా. చూడు నేను మళ్ళీ సాయంత్రం వస్తాను, పడమట వీధిలో ప్రవచనాల కార్యక్రమం ఉందట, వీలైతే మీ ఆయన కూడా తీసుకెళ్తాను.
1: ప్రసాదం ఉంటే చెప్పన్నయ్యా, తప్పకుండా వస్తారు. ప్రవచనాలంటే రావడం కష్టమేమో మరి.
2: పార్వతి, పార్వతి.
1: అబ్బబ్బా వస్తున్నానండి. చెప్పండి, గుళ్ళో భోజనం బాగుందా?
2: బ్రహ్మాండంగా ఉంది, కాకపోతే నువ్వు మిస్ అయ్యావు. దేనికైనా అదృష్టం ఉండాలి. అవును ఇంతకి నువ్వు తిన్నావా? నా రాత్రికి భోజనం అట్లాగే ఉందిగా.
1: అలాగే ఉంది మహాప్రభు. అన్నట్టు ఉదయం మీకేదో కొరియర్లో లెటర్ వచ్చింది. ఇదిగో.
2: ఎలా ఇవ్వు, బాగా గుర్తు చేసావు. ఎవరు రాసుంటారబ్బా, అసలు ఏమై ఉంటుంది? ఓహో ఇదేదో శుభలేఖలా ఉందే.
1: శుభలేఖ?
2: ఏదో చిన్న కాగితం కూడా ఉందే, కస్తూరిలాగా చాలా అందంగా ఉంది. ఎవరు రాసుంటారబ్బా?
1: ముందు చదవండి.
2: చదువుతున్నా చదువుతున్నా. మహారాజశ్రీ ప్రహ్లాదరావు బావగారికి నమస్కారం. ఏమోయ్ వీడు చిట్టిబాబు, మీ పిన్ని కొడుకులేడు, బడుద్దాయ్, బాగానే సంబోధించాడు నన్ను.
1: అసలు విషయం ఏంటో చదవండి.
2: మా అక్కయ్య పార్వతి దేవుడు దయవల్ల బాగానే ఉందని భావిస్తాను. మీ కక్కుర్తిని కూడా తన గుండెల్లో పెట్టుకుని ఎంతో ఆర్తిగా విషాన్ని మింగిన శివయ్యలాగా మీతో ఇన్ని అగచాట్లు పడుతున్న పార్వతులకు ఆ దేవుడే మంచి రోజులు ఇస్తాడని నా ప్రగాఢ నమ్మకం.
1: మా చిట్టిగాడికి నేనంటే ఎంత అభిమానమో చూసారా?
2: నీకు అభిమానమే కనపడుతుంది, కానీ నాకు అవమానంగా ఉన్నట్టు నీకు కనిపించట్లేదా? వెధవ నాది కకృతి బుద్ధి అని రాస్తాడా?
1: ఏదో బావ కదా అని చమత్కారంగా రాసుంటాళ్ళండి.
2: బావా, కకృతి అన్నందుకు నువ్వు పెద్దగా ఫీల్ అవ్వవు అని నాకు తెలుసు. అసలు నీది పిసినారితనం కాదు, పొదుపు అని నేనంటాను. పార్వతి ఈ పాయింట్ బాగా రాశాడు చిట్టిగాడు, క్యాచ్ చేశాడు బాగా. తర్వాత ఏం రాశాడంటే, బావా వచ్చే నెల

0: 9వ తేదీన నా చిన్న కుమార్తె అపన లేదు, దానికి పెళ్ళి. పెళ్లి కొడుకు ఎవరో కాదు, ప్రసాద్ అని తను ఇష్టపడ్డవాడే. ఆ అబ్బాయి కూడా తన్ని ఇష్టపడ్డాడు. ఒక్కడే కొడుకు, బోలెడు ఆస్తి, గవర్నమెంట్ జాబు, అందుకే ఒప్పేసుకున్నాం, తాంబూలాలు ఇచ్చేసుకున్నాం. ఆ కొత్త జంటను ఆశీర్వదించడానికి మీ జంట తప్పకుండా రావాలని నా విన్నపం. సొంత వాళ్ళు కాబట్టి మీరు ఒక 10 రోజులు ముందే వస్తే ఇంకా మాకు సంతోషం. ఉదయం కాఫీ టీల నుండి మధ్యాహ్నం భోజనం, సాయంత్రం ఉపాహారాలు, రాత్రికి మంచి విందు భోజనాలు ప్రతిరోజు మీరు ఆస్వాదించి ఆనందంగా గడపవచ్చని, ఫోన్ల కంటే ఇలా ఉత్తరం రాయటమే నీకు ఇష్టమని నాకు తెలుసు కాబట్టి ఈ ఉత్తర సాహసం చేశాను. నా ఈ అభ్యర్థన నీకు బాగా నచ్చుతుందని, వెంటనే బయలుదేరడానికి నీకు ఎలాంటి మొహమాటం, సిగ్గు, లజ్జ లాంటివి ఉండవని భావిస్తూ మీకు ఇదే నా ఆహ్వాన విన్నపం. ఇట్లు మీ బామ్మది చిట్టిబాబు.
1: అబ్బా, మీ మనసుని నాకంటే మా చిట్టిగాడే బాగా చదివినట్టున్నాడు కదండి.
0: ఏడిశాడు వెధవ, తిట్టాడో పొగిడాడో తెలియదు కానీ 10 రోజుల ముందే రమ్మన్నాడు. ఆ ఒక్క లైన్ చాలు నాకు. అంతకన్నా ఓ 4 రోజులు ముందే బయలుదేరదాం, ఏమంటావు పార్వతి?
1: మీరు ఎలాగంటే అలాగేనండి. మరీ అంత ముందుగా వెళ్తే వాళ్ళేమన్నా అనుకుంటారు బాగోదండి అని నేను అన్నంత మాత్రాన మీరు ఆగుతారా ఏంటి?
0: ఆహా, ఓహో, ఏం చెప్పావు పార్వతి. పతి అడుగు జాడల్లోనే సతి అనే వాక్యానికి నిలువెత్తు రూపం నువ్వు. అంటే దాదాపు 15 రోజులు మనకి గ్రాసం ఖర్చు, ఉప్పు, పప్పు, బియ్యం ఖర్చు లేనట్టే.
1: అవునండి, కానీ కేవలం ఊరు వెళ్ళడానికి ఛార్జీలు మాత్రం పెట్టుకుంటే చాలు.
0: అదొకటి ఉంది కదూ, చిస్తా ఆలోచిస్తా, మనసుంటే మార్గం ఉండకపోదు.
1: కొంప తీసి నడిచెడిపోదాం అంటారేంటి? 400 కిలోమీటర్లండి మనం వెళ్లాల్సింది నెల్లూరు.
0: తెలుసులేవోయ్, నువ్వేం కంగారు పడకు, అవన్నీ నేను చూసుకుంటాగా.
1: అన్నట్టు పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి బట్టలు పెట్టాలి, లేదా డబ్బైనా చదివించాలి, లేకపోతే చుట్టాల్లో మన పరువు పోతుందండి. ఏం చేద్దామంటారు?
0: డబ్బులా? ఎందుకో శుద్ధ దండగా చేసుకోబోయేవాడు అదే పెళ్లి కొడుకు. ఆ ప్రసాద్ అనేవాడికి అంత ఆస్తున్నప్పుడు మనం ప్రత్యేకంగా ఇంకా డబ్బెందుకు చదివించడం అన్నట్టు మనం పెళ్లి కూతురు తరపు చుట్టాలం కాబట్టి ఆ పిల్లకి బట్టలు పెడితే సరిపోతుంది కదా. ఆలోచించు.
1: మరి ఆ బట్టలైనా కొనాలి కదండి.
0: కొనాలా? నీ తెలివి తెల్లారినట్టే ఉంది. మన అనిత పెళ్లికి బంధువులు పెట్టిన చీరలు తను తీసుకెళ్ళినవి పోగా ఇంకా బీరువాలో మిగిలిన్నాయి కదా, ఆ మూలబడి ఉన్న చీరల్లో ఏదో ఒకటి పెట్టేద్దాం.
1: బాగుంటుందంటారా?
0: చీరన్నాక కట్టుకుంటేనే బాగుంటుంది.
1: నేననేది అవి పాత చీరలు, అలాంటి దాంట్లోంచి పెడితే బాగుంటుందా అని.
0: ఓ, బ్రహ్మాండంగా బేషుగ్గా ఉంటుంది. ఇక ఆ విషయం గురించి నువ్వేం ఆలోచించకు. అయినా పాత చీరలని నీకు తెలుసు, నాకు తెలుసు, వాళ్ళకి తెలియదుగా. కొంచెం నాలాగా బుర్ర ఉపయోగించు పార్వతి.
1: అవునవును, ఈ నేల కాపురంలో మీకు బుర్ర అని ఒకటి ఉందనే సంగతే నాకు గుర్తురాలేదు.
0: అదిగో మళ్ళీ ఏదో లాజిక్ లేని మ్యాజిక్ లాగా మాట్లాడుతున్నావు. ఇంతకీ నేను చెప్తుంది నీకు అర్థమైందా?
1: అర్థంగింది కదండి, అర్థం చేసుకున్నాను. మొత్తానికి పైసా ఖర్చు లేకుండా మనం 10 రోజులు పెళ్లి వారింట్లో ఎంజాయ్ చేస్తున్నాం అంతే కదా.
0: శభాష్, ఇది నాకు కావాల్సింది. ఇలా చెప్పంగానే అలా అర్థం చేసుకునే నీలాంటి భార్య దొరకటం నిజంగా నా అదృష్టమే.
1: అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఇందాక సత్యవన్నయ్య వచ్చాడండి.
0: ఏంటో, ఏదన్నా విశేషమా?
1: సాయంత్రం పడమట వీధిలో ప్రవచనాలు చెప్తున్నారట, మీకు చెప్పాలని వచ్చాడు.
0: అఘోరించాడు.
1: సాయంత్రం మళ్ళీ వస్తానని చెప్పాడు, మిమ్మల్ని కూడా తీసుకెళ్తాట.
0: నేను వెళ్ళను, వారికి అవసరం అయితే వాడే వెళ్తాడు. అయినా మనమేంటో మనకి తెలిసినప్పుడు ఒకరు చెప్తే వినాలా? అయినా అక్కడ ఏం చెప్తారో మనకి తెలీదా? వినేవాళ్ళు వింటారు, నాకైతే అవసరం లేదు.
1: ఏదో స్నేహితుడు కదా, ఆ చనువుతో అనుకుని ఉంటాళ్ళేండి పోనితురు.
0: వాడంతగా తెలుసుకోవాలే గాని అంతకంటే మంచి మాటలు నేను చెప్తాను. పెరటి మొక్క ఔషధానికి పనికిరాదన్నట్టు నేను చెబితే వాడు వింటాడా? వాడి దృష్టిలో అందరిలాగే నేను పిసినారిని, పిల్లికి కూడా భిక్షం పెట్టను అని అంతేగా.
1: అయినా అందులో సత్యమన్నయ్య తప్పే ఉంది, బయట అందరూ అనుకుంటున్నదేగా.
0: అంతేలే, అప్పటికి అందరూ పేద దానకన్నులు, నేనొక్కడిని మీ దృష్టిలో పరమ పీనాశి వేధవని.
1: అయినా మీరు పతిదేవులు, మీరు చెప్పింది చేయడమే నా పని. కాకపోతే అన్నయ్యతో ప్రవచనాలకు వెళితే మీకు వచ్చిన నష్టమేంటి? ఏదో 4 మంచి మాటలు మీ చెవిన పడతాయి, అలాంటి మాటలు వింటే మనకు తెలియక

0: చేసిన పాపాలు ఏమైనా ఉంటే పోతాయట. పోనీ ఒకసారి మీరు కూడా వెళ్ళండి.
1: ఇవన్నీ నీ మాటలేనా? ఆ సత్యంగాడు నూరి పోసిన హితోపదేశమా? నన్ను నేరుగా అడిగే దమ్ము ధైర్యం లేక నిన్ను చెప్పమనుంటాడు ఆ విధవ. సర్లే రాని, ఆ బడుద్దాయిని నేనే వాడికి తగిన సమాధానం చెప్తాను. అబ్బా తలనొప్పిగా ఉందో, కాసిన కాఫీ ఉంటే ఇవ్వు.
0: ఇవాడ పాలు వద్దన్నారుగా, నిన్నటి కాఫీ ఉంది, కొంచెం వేడి చేస్తామంటారేమిటి?
1: నిన్నటి కాఫీని మరేం పర్వాలేదు, బాగా వేడి చేసి.
0: అలా నిలువ ఉన్నవి తాగొద్దని టీవీలో చెప్తున్నారండి.
1: అందుకే ఆ దిక్కుమాలిన టీవీ చూడొద్దనేది. పైగా నెలకి 400 రూపాయలు బొక్క. వచ్చే నెల నుండి టీవీ కూడా బంద్.
0: అయ్యో, మరి వార్తలు ఎలా వినాలి?
1: వార్తలు ఏముంది, పక్కింట్లో పేపర్ అడిగి తెస్తే 10 నిమిషాల్లో చదివిచ్చేస్తాం.
0: అయ్యో,
1: అయినా వార్తలు ఏముంటాయి? పెరిగిన బంగారం ధరలు, పైసా తగ్గిన పెట్రోల్ ధరలు, సెల్ ఫోన్ కొనివ్వలేదని కూతురు ఆత్మహత్యా ప్రయత్నం, పరీక్షా పేపర్స్ లీకు, చాలా ఇంకా చెప్పమంటావా వార్తలు?
0: చాలండి బాబు చాలు, మీరు మీ నాలెడ్జ్ చూస్తుంటే మనకు ఇక ఏ టీవీతో పనిలేదండి. అలా మీరు వార్తలు చెబుతూ ఉంటే నేతిగారులు తిన్నంత తృప్తిగా ఉందండి.
1: ఉంది కదా, ఉంది కదా. మళ్ళీ నేను చెప్పే వరకు గారిలో ఉండడం మాని వినాలనిపిస్తే చెప్పు, మళ్ళీ నా వార్తల పరంపర వినిపిస్తా.
0: వద్దులేండి, ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. ఇప్పుడు కాఫీ బ్రేక్.
1: ఫోన్ రింగ్ అవుతుంది, వచ్చి మాట్లాడు.
0: అబ్బబ్బబ్బా, నాకేం 4 చేతులు లేవు. మీరు ఖాళీగా ఉన్నారుగా, మీరే మాట్లాడండి, నేను కాఫీ వేడి చేస్తున్నా.
1: అయితే ఆ కాఫీ ఏదో అయ్యాకే మాట్లాడు, అవసరమైతే వాళ్ళే చేస్తారు. మళ్ళీ ఆ ఫోన్ ఎవరి దగ్గర నుంచో నీకు తెలుసు, నాకు తెలుసు. నా గొంతు వినగానే టక్కుని పెట్టేస్తారు. ఇంట్లో నేనేగా పనికి రాని వాడిని.
0: మళ్ళీ మొదలెట్టారు. ఫోన్ చేసింది అబ్బాయో అమ్మాయో అయి ఉంటారు. మన పిల్లల విషయంలో మనమే బెట్టు చేస్తే ఎలాగండి? ఇదిగో కాఫీ, మళ్ళీ చేస్తారేమో చూద్దాం.
1: పుట్టినప్పటి నుంచి పెంచి పెద్ద చేసి చదువులు చెప్పించా. అబ్బాయికి అమ్మాయికి పెళ్ళిళ్ళు చేశా. వాళ్ళు పిల్లలతో బాగానే ఉన్నారు. మొదట్లో నాతో బాగానే మాట్లాడేవాళ్ళు. ఇప్పుడేమైందో, నా గొంతు వినడానికి కూడా ఇష్టపడట్లేదు. అందరి పిల్లలు వాళ్ళలాగే ఉంటున్నారా?
0: వాళ్ళనేది అదేనండి, అందరి తండ్రులు మీలాగే ఉంటున్నారా అని. దానికి సమాధానం చెప్పాల్సింది మీరు.
1: అంతేలే, నువ్వు నీ పిల్లలు ఒకటి, నేనేమో వేరు. నా మాటలు వింటుంటే వాళ్ళకి చెవుల్లో సీసం పోసినట్టుంటుంది. కన్న తండ్రిని నేనేం చెప్పినా వాళ్ళ మంచి కోసమేగా, ఆ మాత్రం అర్థం చేసుకోలేరు. అందుకే నేనే నోరు మూసుకుంటున్నా. విషయాలు విశేషాలు ఏమైనా ఉంటే నువ్వే మాట్లాడు.
0: అనండి అనండి, ఈ స్థితి తెచ్చుకుంది మీరేగా. మీరు మంచిగా మాట్లాడితే వాళ్ళు ఎందుకు ఇష్టపడరు? మీరు మాట్లాడినన్నాళ్ళు డబ్బు గురించి, పొదుపు గురించి తప్ప వాళ్ళ బాగోగులు ఎప్పుడూ మాట్లాడలేదు. వాళ్ళేమైనా చిన్న పిల్లలా? వాళ్ళకే ఇప్పుడు పిల్లలు. ప్రేమగా అభిమానంగా ఆప్యాయత చూపించాలని వాళ్ళు కోరుకుంటారు. అది మీ మాటల్లో లేకపోవడంతో మీ గొంతు వినగానే కట్ చేస్తున్నారు. ఇది మీరు అర్థం చేసుకోలేరు. వాళ్ళకి నేను చెప్పలేను. మీ మధ్య పిల్లల మధ్య పడి నేను నలిగిపోతున్నాను.
1: నా మాట తీరే అంత, ప్రేమట అభిమానమట అవి లేకుండానే వాళ్ళు ఇంత వాళ్ళు అయ్యారా? అరే, ఏ మంచి మాట చెప్పినా అది తప్పనుకుంటే ఎట్లా? పొదుపు గురించి, డబ్బు విలువ గురించి, దుబారా ఖర్చుల గురించి ఒక తండ్రిగా నా పిల్లలకి నేను చెప్పుకునే స్థితి కూడా లేని నేను ఒక తండ్రినేనా? ఆ మాత్రం హక్కు నాకు లేదా?
0: ఉందండి. వారికి మన మీద ఎంత ప్రేమ లేకపోతే నెలలా డబ్బులు పంపిస్తున్నాడు. మన బాగోగులు ఎప్పటికప్పుడు ఎందుకు ఫోన్ చేసి కనుక్కుంటున్నాడు? ఒక్కసారి ఆలోచించండి.
1: అదిగో అదిగో, మళ్ళీ లాజిక్ అర్థం కాని మ్యాజిక్ మాటలు మాట్లాడుతున్నావు. నీ మాటలు వినడం కంటే
2: ప్రవచనాలు వినడం బెటర్రా. పద పడమటి వీధికి వెళ్దాం.
1: నువ్వా సత్యం, సమయానికి వచ్చావురా. అసలు ఈ పిల్లలు ఫోను
2: అంతా విన్నానురా. సంసారం అన్నాక అవన్నీ కామన్. నువ్వా రూపాయి కూడా అనవసరంగా ఖర్చు పెట్టవు. మా ఆవిడుందే నేను వద్దన్నా విపరీతంగా ఖర్చు పెడుతూనే ఉంటుంది. నీ వల్ల ఇటు మా చెల్లాయి, అటు మా ఆవిడ వల్ల నేను నిత్యం సతమతం అవుతున్నాం. ఏదో సర్దుకుపోతున్నాం అంతే.
1: అంటే ఏంట్రా, అప్పటికీ నీ భార్య అదేరా నా చెల్లెమ్మ, నేను మా పద్ధతులు మీకు నచ్చకపోయినా మీరు అడ్జస్ట్ అవుతున్నారని నీ ఎదవ సపోర్టింగా?
2: ఒరే, విషయాన్ని మరీ అంత సీరియస్గా తీసుకోకరా ప్రహ్లాదరావు. ప్రశాంతంగా అలా పడమట వీధికి వెళ్ళొద్దాం పద, కాస్త మనసుకు ప్రశాంతంగా ఉంటుంది.
1: ప్రవచనాలు వినడానికే
2: వినమ

0: ఎవరన్నారు, మన సంసారాల గురించి అలా కాసేపు మనసులు విప్పి మాట్లాడుకున్నారా? ఎప్పుడు యాంత్రిక జీవితమేనా? రే, నిజం చెప్పరా, నువ్వు హాయిగా ప్రశాంతంగా నవ్వుకుని ఎంతకాలం ఉంటుంది?
1: అవునరా, ఇదైతే నిజమే. సరే పద, అలా అలా తిరిగి వద్దాం.
0: అమ్మయ్యా, మొత్తానికి ఒప్పుకున్నావరా, సంతోషంగా ఉంది. ఆ చెల్లమ్మా, అలా వెళ్ళొస్తావమ్మా.
2: మంచిదన్నయ్యా, అలాగే వెళ్ళిరండి.
1: చూడు పార్వతి, ఏ ముసలాడో ఏ బిచ్చగాడో వస్తే దాన ధర్మాలు అంటూ రెచ్చిపోకు, చేతులు ఖాళీ లేవని చెప్పి పంపించేసే.
2: అది మీరు నాకు ప్రత్యేకంగా చెప్పాలా? అలాంటివి ఏవి చేయను, మీరు ధైర్యంగా వెళ్ళండి. భగవంతుడా, నాకేంటి తండ్రి ఇలాంటి భర్తనిచ్చావు? నువ్వే ఆయన్ని మామూలు మనిషిలాగా మార్చవయ్యా. ఆయన బుద్ధిని మమతలు బంధాలు బంధుత్వాల వైపు మార్చవయ్యా. డబ్బు కంటే ముఖ్యమైనవి చాలా ఉన్నాయని జ్ఞానోదయాన్ని ఆయనలో కలిగించు, కలిగించు స్వామి.
1: ఏంట్రా సత్యం, ఇంత నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశానికి తెచ్చావు?
0: నీతో ప్రశాంతంగా మాట్లాడానికి రా.
1: ప్రవచనాలు తప్పించుకున్నా నీ ప్రబోధ గీత వినాల్సిందే అన్నమాట.
0: ఎవరే ప్రహ్లాదరావు, నీ వాలకం ఏం బాగుంటుంది లేదురా. సొంతిల్లుంది, అణకువగా ఉండే భార్య ఉంది, రత్నాల్లాంటి బిడ్డలున్నారు. వాళ్ల తెలివితేటలతో ఉద్యోగాలు తెచ్చుకుని నీ చేత పైసా ఖర్చు కూడా పెట్టించకుండా ప్రేమ వివాహాలు చేసుకుని సుదూర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. అలా అయినా కూడా ప్రతి నెలా నీకు డబ్బు పంపిస్తున్నారు. అయినా నువ్వు మాత్రం కొంచెం కూడా దయాగుణం లేకుండా ప్రవర్తించటం నాకే నచ్చలేదురా.
1: అంటే ఏంట్రా, డబ్బుంది కదా అని దాన ధర్మాలు చేయమంటావా, సత్రాలు కట్టించమంటావా, లేకపోతే షోకిల్లా రాయుళ్ళ డబ్బు ఖర్చు చేస్తూ దర్జాగా బతకమంటావా? ఇదేగా నువ్వు చెప్పేది?
0: అలా అని కాదురా, మనీ ఎంతున్నా మనశ్శాంతి చాలా ముఖ్యంరా. గుండెల మీద చేయేసుకుని చెప్పు, నీకున్న ఆస్తితో నువ్వు ఎవరినైనా సుఖంగా ఉంచుతున్నావా? పోనీ నువ్వైనా సుఖంగా ఉండగలుగుతున్నావా?
1: నువ్వు అనుకున్నంత సుఖంగా అయితే లేననుకో, అయినా బాగానే ఉన్నానుగా.
0: అని నువ్వనుకుంటున్నావు, నిజమైన ఆనందం సుఖం ఎలా ఆస్వాదించాలో నీకు తెలియదురా.
1: నీకు తెలుసుగా, చెప్పు వింటాను.
0: మనం మన కోసం మాత్రమే కాదురా, ఇతరుల కోసం కూడా అప్పుడప్పుడు బ్రతుకుతుండాలి. ఆ ఇతరులు కూడా ఎవరో పరాయి వాళ్ళు కాదు, నీ భార్య నీ పిల్లలు. బంధాల్లో కూడా కమర్షియల్గా ఉంటే ఇంక నువ్వు నిజమైన ఆనందం ఎప్పుడు అనుభవించేది? నా మాట విని, కనీసం నీ కుటుంబం విషయంలోనైనా నీ ధోరణి మార్చుకోరా.
1: చెప్పొచ్చావులేరా, నేనిప్పుడు మారకపోతే నా పెళ్ళాం పిల్లలకు వచ్చిన నష్టం ఏంట్రా? పిల్లలు పెళ్ళిళ్ళయి వాళ్ళు బాగానే సెటిల్ అయ్యారు, ఇక భార్య అంటావా, తనకి కావలసినవన్నీ ఇంట్లోకి తెచ్చిపడేస్తున్నా, తనకు ఏ లోటు రాకుండా చూసుకుంటున్నా, ఏదో వేళకి ఇంత వండి పెడుతుంది. నా జీవితం అలా అలా వెళ్ళిపోతుంది శుభ్రంగా. ఇంకా ఇంతకన్నా నేను చేయాల్సిందే ఉంది, మారాల్సిందే ఉంది. ఓహో, దీనికోసం పెద్ద క్లాసు పీకడానికి ఈ దిక్కుమాలిన జనసంచారం లేని ప్రదేశానికి తీసుకొచ్చాం. నువ్వు బోధించిన సూత్రాలు చాలు, పాదకి వెళ్దాం.
0: రే, చిన్ననాటి నుంచి నా స్నేహితుడివని నాకు అనిపించిన మంచి ఏదో చెప్పా, నీ ధోరణిలో నువ్వుంటే నేను మాత్రం ఏం చేస్తాను? ఒక్క రూపాయి సెప్టిక్ ట్యాంక్లో పడిందని అందులోకి దిగడానికి కూడా ఏమాత్రం సందేహించిన నిన్ను ఎవడు మాత్రం మారుస్తాడు? అదేమంటే ఆ రూపాయి మాత్రం డబ్బు కాదా, ఊరికే వస్తుందా అని రివర్స్లో వాయించే నిన్ను ఆ మహాతల్లి పార్వతమ్మ కాబట్టి భరిస్తుంది. కానీ చూడు, మరొకరైతే క్షణం కూడా నీతో ఉండేది కాదు.
1: అనరా, అను, అన్నీ నువ్వే అనుస్తున్నావు.
0: ఏంట్రా అనేది, దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. ఛా, మరీ ఇంత పిసినారుతనవా. నీకున్న ఆస్తికి కానీ నీకు వచ్చే సంపాదనకు కానీ నాలుగు మంచి పనులు చేయాలి, నలుగురికి దానం చేయాలి, కనీసం ఇంటి ముందుకు వచ్చిన బిచ్చగాళ్ళకైనా మనకున్నంతలో పెట్టాలి. ఇవన్నీ నీ దృష్టిలో దుబారా ఖర్చులే. పెళ్లికి కూడా చేయి విదల్చని ఇంత చండాలమైన గుణం నీకెలా కప్పిందిరా?
1: 100 తిట్టు 1000 కొట్టు, మొహమాటం, సిగ్గు, శరం, బిడియం లాంటివి ఈ ప్రహ్లాదరావుకి అస్సలు పడవు.
0: తెలుసు,
1: చూస్తూ చూస్తూ రూపాయి ఖర్చు పెట్టడం నాకు చేత కాదు. 10 రూపాయలు ఫ్రీగా వస్తుందంటే 10 మైళ్ళు కూడా నడిచి వెళ్లే క్యారెక్టర్ అన్నది నీకు బాగా తెలుసుగా.
0: ఓ, తెలియకేమరా, బాగానే తెలుసు. డబ్బా ఫోన్లు వచ్చిన కొత్తల్లో అప్పుడు నువ్వుండే తాటాకుల కప్పున్న ఇల్లు అగ్ని ప్రమాదానికి లోనైతే నువ్వేం చేసావో అది తెలుసు. ఆ సమయంలో కూడా ఫైర్ ఇంజిన్ వాళ్ళకి ఫోన్ చేయకుండా నీ దిక్కుమాలిన పిసినారితనంతో వాళ్ళకి మిస్సుడ్ కాల్ ఇచ్చావు, ఎందుకు మర్చిపోతా?
1: మిస్సుడ్ కాల్ చూసి వాళ్లే చేస్తారనుకున్నా, చేయలేదు.
0: ఏమైంది, నీ కొంప మొత్తం పూర్తి కాలిపోయింది కదా.

0: బాగా అయినా కూడా నీకు సిగ్గురాలి. రే, ఒక పక్క కొంప అంటుకుంటుంటే ఏ దగ్గులు బాజీ విధమైనా మిస్టర్ కాల్ ఇస్తారట్రా.
1: అందుకే కదరా నేనిచ్చాను. దట్ ఈజ్ ప్రహ్లాదరావు.
0: ఏడ్చావ్, ఇంకాసేపు నీతో డిస్కస్ చేస్తే నీ దిక్కుమాలని గుణాలు నాకు సంక్రమించేట్టున్నాయి. భద్రబాబు నీకు దండం.
1: దట్స్ గుడ్ మై డియర్ ఫ్రెండ్ సత్యం. నువ్వు కూడా నాలా మారటానికి ట్రై చెయ్యి.
0: ఏంటి నీలాగానా? సరే సరే పద.
2: ఎలా ఉందండి ఆ అన్నం? కొంచెం వాసనగా ఉందా? రాత్రిది కదా.
1: పాచి పంటికి బలం, మురికి ఒంటికి బలం అన్నట్టుగా భోజనం రాత్రిదైతేనే బ్రహ్మాండంగా ఉందో.
2: సర్లే గాని, మా చిట్టి కూతురు పెళ్ళి, అదేనండి అపర్ణ పెళ్లికి మనం ఎప్పుడు వెళ్తున్నాం?
1: వెళ్ళడానికి ఇంకా టైం ఉందిగా.
2: 10 రోజులు ముందుగానే రమ్మన్నాడు కదండి. మొత్తం ఇంకా 15 రోజులు ఉంది పెళ్లికి. అంటే మనం కనీసం ఇంకో 5 రోజుల్లో బయలుదేరాలి. ఇద్దరం వెళ్ళాలంటే నెల్లూరు ఇక్కడుందా ఏమిటి? చార్జీలకి బాగానే ఖర్చు అవుతుంది అనుకుంటా. అబ్బా, ఖర్చు అన్న మాట వింటే ఏదేదో అయిపోతుంది. ముందు ఈ మంచినీళ్ళు తాగండి.
1: తెలుసు కదా, ప్రశాంతంగా తినేటప్పుడు దిక్కుమాలిన ఖర్చు అనే మాట నా చెవిన పడకూడదంటే వినవు. అయినా ఇంకో 5 రోజులు ఉందిగా, ఇప్పటి నుంచి ఆలోచన ఎందుకు అన్నట్టు పిల్లలు ఏమన్నా ఫోన్లు చేశారా? చేసే ఉంటారులే.
2: చేశారు.
1: ఏంటంట, నాన్న ఏమన్నా మారాడా, ఇంకా పిసినుగొట్టుగానే ప్రవర్తిస్తున్నాడా అని అడుగుంటారు. అంతేనా?
2: అంతే అంతే. అచ్చం మీరు చెప్పిందే అడిగారు వాళ్ళు. ఇంకేం అడుగుతారు? అన్నట్టు పెళ్లికి మన పిల్లలు కూడా వస్తున్నారట.
1: ఎందుకు? ఛార్జీలు దండగా, చేసే ఉద్యోగానికి సెలవు పెడితే శాలరీ దండగా. ఇప్పుడు వాళ్ళంత హడావిడిగా రాకపోతే ఈ చిట్టిగాడి కూతురు పెళ్లి ఏమన్నా ఆగిపోతుందా? దండ ఖర్చులు కాకపోతే.
2: అందరూ మీలాగే ఆలోచిస్తే ఇక బంధువులెందుకు, బంధుత్వాలెందుకు? అయినా వాళ్ళ డబ్బు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు, వాళ్ళిష్టం.
1: అంతేలేవే, వాళ్ళు వాళ్ళిష్టం. అంతదానికి మనకు ఫోన్ చేయడం ఎందుకు?
2: మనకి కాదు, వాళ్ళు ఫోన్ చేసింది నాకు. నాకు చేశారు.
1: ఓహో, ఈ తేడా ఒకటి వచ్చింది కదూ. సరే, వాళ్ళ ఏడుపేదో వాళ్ళని ఏడవని, నా ఏడుపేదో నేను ఏడుస్తా అన్నట్టు ఇంకోసారి పెళ్లికి ఎప్పుడు వెళ్తున్నావు అని ఊరికే నసపెట్టి ఏడవకు. నా ప్లాన్లు నాకున్నాయి. నేను కాసేపు అలా బయటికి వెళ్ళాలి. ఆ సత్యం గడిస్తే బయటికి ఏదో పని మీద వెళ్ళానని చెప్పు. వాడికే నువ్వు అన్నయ్య అంటూ రాస మర్యాదలు చేయకల్లా. అయినా ఆ వెధవ కాఫీలను తాగే వస్తాడు. మర్యాదలు ఏం చేయకల్లా, గుర్తుపెట్టుకో, వస్తా.
2: అడగకూడదు కానీ. ఇప్పుడు మీరు ఇంత హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నట్టు? ఇప్పుడే తిన్నారు, కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు కదా.
1: ఏడ్చినట్టుంది నీ సలహా. పెళ్లికి వెళ్ళాలంటే వెధవ ఛార్జీలు బోలెడు అవుతాయి. బస్సుకి వెళ్తే ఎంత అవుతుంది, రైలుకి వెళ్తే ఎంత అవుతుంది తెలుసుకోవాలంటే ఎంక్వైరీ చేయాలి కదా.
2: బస్సు కన్నా రైలు అయితే ఛార్జీలు చాలా తక్కువేమోనండి.
1: అదే తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. అక్కడికే వెళ్తున్నా.
2: రైల్వే స్టేషన్ చాలా దూరం కదండి. సిటీ బస్సులోనో ఆటోలోనో వెళ్ళండి జాగ్రత్తగా.
1: ఎంత ధైర్యంగా చెప్తున్నావు పార్వతి. నడిచి వెళ్ళాననుకో, ఇప్పుడే తిన్నాగా వాకింగ్ అయినట్టు అవుతుంది. మళ్ళీ డబ్బు ఎందుకు దండగా?
2: అమ్మో, అంత దూరం నడిచి వెళ్తారా?
1: కంగారు పడకు. నా అదృష్టం బాగుంటే ఎవరో ఒకరు లిఫ్ట్ ఇవ్వకపోరు. అయినా బయలుదేరేవాడిని పట్టుకుని నువ్వు నీ యక్ష ప్రశ్నలు. అసలే ఉపవాసం ఉన్నావు, కాసేపు విశ్రాంతి తీసుకో. ఇదిగో తలుపులు వేసి పడుకో, వస్తాను.
2: కర్మ కర్మ, ఈయన పిసినారితనం చూస్తుంటే నాకు అసలు ఆకలి కూడా చచ్చిపోతుంది. కొంప తీసి ఈయన పనికి మాలిన పిసినారితనం నాకు కూడా అంటుకోదు కదా. ఏం మనిషో ఏంటో. చచ్చా.
0: ఎటు చూసినా ఉరుకులు పరుగులు. వాహనదారుల హడావిడి చూస్తుంటే ఒక్కరు కూడా బండి ఆపేట్లేడు. ఇంకా నాకు లిఫ్ట్ ఎవడు ఇస్తాడు?
1: ఇస్తాడు ఇస్తాడు ఇస్తాడు. ఇచ్చేలా చేసుకోవడమే ఈ ప్రహ్లాదరావు స్పెషాలిటీ. ఇదిగో ఎవరు వస్తున్నా, అడుగుదాం. లిఫ్ట్ ప్లీజ్. సార్ సార్, నన్నా ప్లీజ్ ప్లీజ్. ఓర్ని కారు చల్లకుండా కాస్త నెమ్మదిగా పోనివయ్యా.
3: నేను స్లోగానే వస్తున్నా మాస్టర్ గారు. మీరే కంగారుగా నడుస్తున్నారు. హారన్ కొట్టినా మీకు వినిపించడం లేదు.
1: వినిపించకపోవడానికి నాకు ఇంకా చెవుడు రాలేదయ్యా. అయినా కారు నడిపేవాడివి, కాస్త జనాల్ని కూడా చూసుకొని నడపడం నేర్చుకో.
3: ఏదో పొరపాటుగా మీ పక్కకు వచ్చిందిలేండి కారు. ఇంత ఎండలో పాపం నడిచి వెళ్తున్నా.

0: అంటారు. ఎక్కడికి వెళ్ళాలేంటి?
1: ఎక్కడికైతే నీకెందుకయ్యా, పెద్ద ఆర్చేవాళ్ళగా లిఫ్ట్ ఇచ్చేవాళ్ళగా అడుగుతున్నావు. టూ వీలర్ వాళ్ళే లిఫ్ట్ ఇవ్వకుండా వెళ్ళారు, పైగా కారులో వెళ్తున్నవాడివి, నువ్వేమిస్తావులే లిఫ్ట్?
0: మాస్టరు, అలా వెహికల్స్ని బట్టి మనుషుల్ని అంచనా వేయకండి. మిమ్మల్ని ఇలా ఎండలో నడవడం చూస్తుంటే మీకు కాస్త సాయం చేయాలనిపిస్తుందండి.
1: అలా అనిపిస్తుందా? అంటే నన్ను నీ కారులో ఎక్కించుకుంటావా?
0: మీరు అలా అడుగుతుంటే చాలా బాధగా ఉంది. కారు ఖాళీనే ఉంది. పెద్ద ఆయనవి, మీలాంటి వాడికి లిఫ్ట్ ఇస్తే నాకు పుణ్యం వస్తుంది మాస్టారు. మీకు లిఫ్ట్ ఇచ్చినంత మాత్రాన నాకు వచ్చే నష్టమేం లేదు.
1: అవునవును.
0: ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్ళాలి?
1: అది రైల్వే స్టేషన్ వరకు వెళ్ళాలి బాబు.
0: ఓ అంతే కదా, అయితే ఎక్కేయండి బాబాయ్.
1: అమ్మయ్యా, దేవుళ్ళ వచ్చి నా పక్కన కారు ఆపవయ్యా.
0: ఉండండి, డోర్ తీస్తాను.
1: టీ బాబు,
0: ఇప్పుడు ఇప్పుడు ఎక్కండి. అది అది
1: అమ్మయ్యా, ఎక్కానయ్యా.
0: అది బేషుగ్గా కూర్చున్నారు. అలా విశ్రాంతిగా వెనక సీటుకు ఆనుకొని పడుకోండి మాస్టరు. అలా దర్జాగా వెనకకు చేరబడి రిలాక్స్ అవ్వండి బాబాయ్.
1: అలాగే. ఆహా, ఎంత బాగుందయ్యా సీటు, మెత్తగా.
0: మీకు కొత్తగా ఉందా?
1: గమ్మత్తుగా ఉందయ్యా. ఏదైనా కారులో ఇలా వెళ్తుంటే ఎంత హాయిగా ఆనందంగా ఉందో. నీకు చాలా థ్యాంక్స్ అయ్యా.
0: ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకు బాబాయ్ గారు?
1: ఆహా, నీది ఎంత మంచి మనసయ్యా.
0: అందరూ నన్ను అదే మీరన్నట్లే అంటుంటారు బాబాయ్. మానవ సేవే మహదవ సేవ అంటారుగా, అలాంటి సేవలు చేయటం అంటే నాకు మొదటి నుంచి చాలా ఇష్టం.
1: ఇంతకీ నీ పేరేమిటో?
0: మాధవ సేవ చేస్తుంటానని చెప్పానుగా.
1: అవునవును.
0: అందరూ నన్ను మాధవ సేవ మాధవ్ అంటుంటారు. మరి మీ పేరేమిటో చెప్పారు కాదు?
1: నా పేరు ప్రహ్లాదరావు. నీ అంత గొప్ప పేరు కాదులే మాధవ్.
0: అదేంటి బాబాయ్, ప్రహ్లాదరావు అనే పేరు మామూలు పేరా? సాక్షాత్తు తండ్రి హిరణ్యకశిపుడికే హరినామస్మరణ మహత్యాన్ని రుచి చూపించిన ఆయనే భక్తాగ్రేసరుడు ప్రహ్లాదుడు. అంత మంచి పేరు పెట్టుకున్న మీరు చాలా ధన్యులు బాబాయ్.
1: వీడేంటి నన్ను తెగ పొగిడేస్తున్నాడు? కొంపతీసి డబ్బులు అడగడు కదా. అసలు నా నిజమైన స్వభావం తెలిస్తే కారు కిందేసి తొక్కించేస్తాడేమో. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉంటా. అవునవును, చిన్నప్పటి నుంచి నాలో దయాగుణం పాళ్ళు కొంచెం ఎక్కువ ఉండడం వల్ల మా అమ్మ నాయన నాకు ప్రహ్లాదరావు అని పేరు పెట్టి ఉంటారు మాధవ్.
0: అది అలా చెప్పండి మీరు. మీరు చాలా గ్రేట్ బాబా.
1: ఎందుకు
0: అంత గొప్ప పేరు పెట్టుకొని ఇలా చాలా సింపుల్గా చాలా అమాయకంగా కనిపిస్తున్నారు?
1: అమాయకువా నీ మొహమా పిచ్చి సన్నాసి. నేను కాదురా అమాయకుణ్ణి, నువ్వు. ఉచితంగా నీ కారులో నన్ను ఎక్కించుకొని నాకు లిఫ్ట్ ఇస్తున్నావు చూడు, నువ్వురా అసలు సిసలు అమాయక చక్రవర్తివి. నీలాంటి తింగరోడు దొరకాలే కానీ రైల్వే స్టేషన్ ఏంట్రా, ఏకంగా నెల్లూరు దాకా ఫ్రీగా నీ కారులో జర్నీ చేయను. భలే దొరికేవరా.
0: ఏంటి బాబాయ్, నీ ముఖం చూస్తుంటే చాలా సంతోషంగా ఉన్నట్లున్నారు.
1: మామూలు సంతోషం కాదురా నీ మొహం మండ. ఎంత వెర్రిబాగుల వేసవి కాకపోతే కావుర్లో లిఫ్ట్ ఇస్తే సంతోషంగా ఉండరు. నీలాంటి అమాయకుని చూస్తుంటే ఎగిరి డ్యాన్స్ వేయాలనిపిస్తోందిరా.
2: అవును మాధవ్, నీలాంటి మాధవ సేవ చేసుకునేవాడు దొరకటం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఇవాళ నువ్వు నాకు దొరకటం నిజంగా నా అదృష్టం.
0: లేదు బాబాయ్, మీలాంటి పెద్దవారికి ఇలా సాయం చేసే అవకాశం కలగటం నా నిజంగా నా అదృష్టం.
1: పిచ్చి వేధవ, నేను దొరకటం వీడి అదృష్టం అంట. పింజారి వేధవ, ఇలా వీడు దారిన పోయే వాళ్లకు సేవలు చేస్తూ నాలాంటి వాళ్ళని ఎక్కించుకొని కారులో తిప్పుతూ ఉంటే వీడికి ఎంత నష్టమో అర్థం కానట్టుంది బడుద్దాయికి. ఏమోలే, తంతే తమన్న వాళ్ళో పడ్డట్టు వీడి కారులో వచ్చి పడ్డాను. ఇంత ఫ్రీగా కారులో వెళ్తున్నట్టు తెలిస్తే పార్వతి ఎంత మెచ్చుకుంటుందో, ఆ సత్యంగాడు ఎంత కుళ్ళుకుంటాడో. ఏమైనా అదృష్టం అంటే నీదేరా ప్రహ్లాదరావు.
2: మాధవ్, ఫోన్ రింగ్ అవుతుంది చూడు.
0: థ్యాంక్స్ బాబాయ్, డ్రైవింగ్ మీద ఫోకస్ పెట్టినప్పుడు ఫోన్ రింగ్ కూడా నాకు వినిపించదు.
2: ఫోన్ లిఫ్ట్ చేయి, ఏదన్నా మంచి గిరాకీ తగులుతుందేమో.
0: నిజమే బాబాయ్, ఎవరికి ఏ సేవ అవసరం పడి ఫోన్ చేస్తున్నారో. ఒకసారి మాట్లాడితే పోలా. హలో, హలో, నేనేనండి, మాధవ సేవ మాధవనే మాట్లాడుతున్నాను. చెప్పండి, ఏంటి, ఏం కావాలి మీకు? హలో.

0: కాస్త ఏసీ పెంచవయ్యా.
1: అలాగే బాబాయ్.
0: ఎంత చల్లగా హాయిగా ఉందో.
1: హలో, అవునా? ఓకే ఓకే, ఏమన్నారు? ఒక్క నిమిషం బాబాయ్.
0: ఏమిటి మాధవ్?
1: బాబాయ్, మీ బ్లడ్ గ్రూప్ ఏంటి?
0: అది నా బ్లడ్ గ్రూప్ చాలా రేర్ అయ్యా. ఓ నెగిటివ్.
1: హలో, ఓ నెగిటివ్ సార్?
0: ఎందుకు
1: బాబాయ్? మీ బ్లడ్ గ్రూప్ ఓ నెగిటివే కదా. సూపర్. హలో, ఏంటి ఒక్క నిమిషం బాబాయ్.
0: మళ్ళీ ఏంటి మాధవ్?
1: మీ వెయిట్ ఎంతో చెప్పరా?
0: అది పబ్లిక్లో అంత వెయిట్ లేకపోవచ్చు, కానీ మొన్న నా బరువు చూసుకున్నా 70 కేజీస్.
1: 70 కేజీస్ సార్? ఏంటి, కరెక్ట్గా ఉందా వెయిట్ కూడా? థ్యాంక్స్ బాబాయ్. హలో, ఏమన్నారు? వయసా? ఒక్క నిమిషం బాబాయ్.
0: అర్థమైంది మాధవ్, వాళ్ళెవరో నా వయసేగా అడుగుతున్నారు. పైకి కనిపించను కానీ నిజం చెప్పాలంటే ఈ మధ్యనే 60లో పడ్డాను, కానీ పైకి అలా కనిపించను కదా. దట్ ఈస్ మై సీక్రెట్.
1: 1 మినిట్ బాబాయ్. హలో, ఈ మధ్యనే 60 సంవత్సరాలు వచ్చాయంట. ఏంటి, అన్నీ కరెక్ట్గా సరిపోయాయా? అంతా మా బాబాయ్ అదృష్టం. అటువంటి సూటబుల్ పర్సన్ దొరకటం మీ అదృష్టం.
0: మాధవ్, నేను సూటబుల్ పర్సన్ ఏంటి? నేను దొరకటం వాళ్ళ అదృష్టం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు.
1: ఇందులో అర్థం కాండి ఏముంది బాబాయ్? ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న 60 ఏళ్ల పెద్ద ఆయనకు అర్జెంటుగా కిడ్నీ కావాలంట. మాధవ సేవ మాధవని కదా, నన్ను అడిగారు. నేను నిన్ను అడిగాను, నీ కిడ్నీ ఖచ్చితంగా మ్యాచ్ అవుతుందంటున్నారు డాక్టర్లు.
0: ఏంటి ఈ డీటెయిల్స్ అన్నీ అడిగింది నా కిడ్నీ కోసమా? మ్యాచ్ అయిందా? ఏంటి మాధవ్ నువ్వు అనేది?
1: అదేంటి బాబాయ్, లిఫ్ట్ అడిగాక ఇచ్చా, ఏసీ వేయమన్నా వేశా, ఇన్ని చేసినోన్ని వాళ్ళెవరో కిడ్నీ అడిగితే నువ్వు మాత్రం ఇవ్వద్దా? ఇవ్వాలి కదా బాబాయ్.
0: ఓ నాయనో, నేను ఎరక్కుపోయి వీడి కారు ఎక్కినట్టున్నా. వీడిప్పుడు నా కిడ్నీ కాజేసి కానీ నన్ను వదలడా ఏంటి కర్మ? మాధవ్ బాబు, నేను నీకు చెప్పిన డీటెయిల్స్ అన్నీ కరెక్టే, కానీ నీకు నా కిడ్నీ ఇవ్వడం నాకు ఇష్టం లేదు. రైల్వే స్టేషను ఇక్కడికి దగ్గరే, కారు ఆపితే నడుచుకుంటూ వెళ్ళిపోతాను. కారు ఆపు మాధవ్.
1: సారీ బాబాయ్, కారు ఆగదు. నువ్వు కూడా దిగలేవు, ఎందుకంటే డోర్స్ లాక్ చేశాక.
0: మాధవ్ ప్లీజ్, నన్ను అలా భయపెట్టకు, దయచేసి కారు ఆపు. అసలే నాకు చాలా భయంగా ఉంది.
1: అక్కడ పేషెంట్ కూడా చాలా భయంగా ఉందంట. హలో, వచ్చేస్తున్నా సార్, డోనర్ దొరికాడు. ఖచ్చితంగా మీకు సరిపోయే విధంగా అన్ని విధాలుగా మ్యాచ్ అవుతాడు. కంగారు పడకండి, వచ్చేస్తున్నాం. ఇక ఫోన్ పెట్టేయండి.
0: మాధవ్, నీకు చేతులెత్తి దండం పెడతా. నాలో ఒళ్ళు కూడా స్టార్ట్ అయింది, నీకు పుణ్యం ఉంటుంది, నన్ను వదిలేయి.
1: అదేంటి బాబాయ్, ఏసీలో కూడా ఆ చెమటలు? ఏంటి చిన్నపిల్లల్లా కళ్ళల్లో నీళ్ళేంటి బాబాయ్?
0: నీకు నా కళ్ళల్లో నీళ్ళు ఒక్కటే కనపడుతున్నాయి. లోపల భయం ఏ రేంజ్లో తాండవం చేస్తుందో నీకు కనపడదు. ఈ టెన్షన్లో యూరిన్ బ్లాడర్ ఏ క్షణంలోనైనా బెలూన్లాగా టప్పని పగిలిపోవచ్చు. కక్కుర్తి పడి నీ కారు ఎక్కినందుకు కరెంటు పోల్ని కౌగిలించుకున్నట్టుంది నా పరిస్థితి. దయచేసి కారు ఆపోయ్యా, నీకు దండం పెడతాను.
1: బాబాయ్, నువ్వు నాకు దండం పెట్టి వెళ్ళిపోతే అవతల వాళ్ళు నాకు పిండం పెడతారు. తప్పదు బాబాయ్, ఆపద్ బాంధవులాగా నా కారు ఎక్కావు.
0: నేను ఆపద్ బాంధవుణ్ణి కాదు, నువ్వే నా పాలిట యమధర్మరాజువి. జర్ర కారు ఆపావంటే జన్మలో ఎవరిని లిఫ్ట్ అడగను. వదిలే, దయచేసి నన్ను వదిలే.
1: అదేంటి బాబాయ్, నేను వదిలినా వాళ్ళు నిన్ను నన్ను వదలరు. అసలు వాళ్ళు ఎవరనుకున్నావు? కరుడు గట్టిన నేరగాళ్ళు.
0: అయ్ బాబాయ్,
1: నరమాంసాన్ని నాటుకోళ్ళ నంజుకునే రకాలు. వాళ్ళు పెద్ద ఫ్యాషనిస్టులు. వాళ్ళు ఒక్కసారి కమిట్ అయ్యారంటే వాళ్ళ మాట వాళ్ళే వినరు. అంతే, ఇప్పుడు మనం ఏం చేయలేం బాబాయ్.
0: ఓర్ని మొహమ్మండ, చూస్తుంటే చాలా అమాయకుల్లా కనిపించావు కదరా. ఎంత సైలెంట్గా నన్ను బుక్ చేసావేంట్రా, ఎంత స్కెచ్ వేసావేంట్రా. భయంతో నాకు కాలు చేయి ఆటం లేదు. అప్పటికీ మా పార్వతి చెబుతూనే ఉంది, నీ పీనాశితనం నీ కొంప ఎప్పుడో ముంచుతుందని. ఆ దరిద్రపు గడియలు ఇంత తొందరగా వస్తాయి అనుకోలేదురా. ఒరే మాధవ, చూసావా, టెన్షన్లో నిన్ను ఒరే అని కూడా పిలుస్తున్నా. కోప్పడకు, నన్ను రక్షించరా.
1: చెప్పానుగా బాబాయ్, సైలెంట్గా వాళ్ళు చెప్పింది వింటే కిడ్నీతో పోద్ది, లేకపోతే ప్రాణమే పోద్ది. కిడ్నీ దానం చేస్తావో ప్రాణం దానం చేస్తావో ఇక నీ ఇష్టం బాబాయ్.

0: ఒరే బాబు, నీకు పుణ్యం ఉంటుంది, ఇంకా నన్ను భయపెట్టకు. నాకు బాగా బుద్ధి వచ్చిందిరా. ఉన్నదాంతో తృప్తి పడుతూ లేని వాళ్లకు సాయం చేస్తూ హాయిగా బతికినా బాగుండేది అనిపిస్తోంది. మా పార్వతి చెప్పింది నేను వినరా, మా సత్యం చెప్పాడు నేను వినరా, మా పిల్లలు కూడా చెప్పారు నేను వినరా. ఇప్పుడు నాకు వాళ్ళు చెప్పినట్టు వినాలనిపిస్తోంది. ఒక్క అవకాశం ఇవ్వరా మాధవ.
1: అవకాశం నువ్వే తీసుకున్నావు బాబాయ్, నేనివ్వడం ఏంటి? నువ్వే వెతుక్కుంటూ వచ్చావు, నేను రమ్మన్నానా? కక్కుర్తి పడ్డావు, కారెక్కావు, కాలు వచ్చింది, నీ ప్రాణాల మీదకి వచ్చింది బాబాయ్, తప్పదు. భారీ మూల్యం నువ్వు చెల్లించాల్సిందే.
0: ఒరే ఒరే ఒరే, ఈ టైంలో అలాంటి దిక్కుమాల యాడ్ల కొటేషన్స్ చెప్పకురా. ఏంటో, హాయిగా పార్వతితో కలిసి పెళ్లికి వెళ్ళి బంధుమిత్రులతో పిల్లా పాపలతో సంతోషంగా గడపాల్సిన వాణ్ణి. కక్కుర్తి పడి కారెక్క, నాకు ఇలా జరగాల్సిందే జరగాల్సిందే. ఒక్క పూట అన్నం లేకపోతేనే బతకలేని వాణ్ణి. ఒక్క కిడ్నీతో బతకడం నా వల్ల కాదు. నాకిప్పుడు నిజంగా ఒక మానవత్వం ఉన్న మనిషిలా బతకాలనిపిస్తోందిరా. నన్ను నమ్మరా, నా జీవితంలో ఇంతవరకు నాకు ఎప్పుడూ ఇలా అనిపించలేదురా. ఏదైనా అద్భుతం జరిగి ఈ డేంజర్ల నుండి నేను బతికి బయటపడితే నిజంగా నిజంగా నేను మనిషిలాగా మంచి చేస్తూ బతుకుతానురా. ఎందుకంతగా నవ్వుతున్నావు? నేను చెప్పేది నీకు అంత కామెడీగా ఉందా?
1: కామెడీ గాక మరేంటి, పుట్టినప్పుడు వచ్చిన బుద్ధులు పుడకలతో గాని పోవని మా తాతమ్మ చెప్పేది. నువ్వు మారడమా? చాలా కష్టం బాబాయ్, నువ్వు మారతానంటే నవ్వు వచ్చింది.
0: నేను చెప్పేది అక్షరాల నిజం. ఇంత డేంజర్ సిచ్యుయేషన్లో ఎవడైనా కామెడీ చేస్తాడా? నన్ను నమ్ము, నన్ను ఎలాగైనా రక్షించు. బతికిన నాళ్ళు నీ పేరు చెప్పుకుంటా. ఇదేంటి కారాగింది? రే మాధవా, మాధవా, ఏడి వీడు, అక్కడేదో ఊరేగింపులాగుందే. ఓహో, ట్రాఫిక్ లాగుంది, వీడేంటి అక్కడికి వెళ్ళాడు? ఓహో, కారుకి దారి ఇవ్వమని అడగడానికి వెళ్ళినట్టున్నాడు. ఐడియా, ఇదే నాకు మంచి అవకాశం పారిపోవడానికి, మంచి ఛాన్స్ ఇచ్చాడా దేవుడు. ఇంకా ఒక క్షణం కూడా ఆలస్యం చేయకూడదు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి. ఆటో ఆటో.
2: చెప్పండి సార్, ఎక్కడికి వెళ్ళాలి?
0: పడమట వీధికి పోనివ్వు.
2: పడమట వీధికే? 100 రూపాయలు అవుతుంది సార్.
0: 200 తీసుకోవయ్యా, అర్జెంటుగా పోనివ్వు.
2: అట్లాగే సార్, అట్లాగే సార్.
3: పి ప్రహ్లాదరావు మొదటి జన్మదినోత్సవ అన్నదాన కార్యక్రమం. ఇదేంటి, మొదటి జన్మదినమా? ఇంకా నయ్యం, ప్రహ్లాదరావు గారి బారసాల కార్యక్రమం రాయించలేదు. చెల్లాయ్, పార్వతి, పార్వతి.
4: సత్యమన్నయ్య, మీరా, రండి, అక్కడే నిలబడిపోయారే.
3: నిలబడ్డం కాదమ్మా, ఆ ప్రహ్లాదరావు గారిని పిలువు. ఎంత పుట్టినరోజు అయితే మాత్రం మరీ 1వ పుట్టినరోజు అని రాయిస్తాడా? చివరికి బర్త్డే డేట్లో కూడా వాడు పిసినారితనం పోనించుకున్నాడు కాదు. పిలువండి.
4: ఆయన బయటికి వెళ్ళారన్నయ్య, అన్నపూర్ణ అనాథాశ్రమానికి వెళ్ళారు.
3: అనాథాశ్రమానికి ఉచిత భోజనం కోసమే కదా వాడు వెళ్ళింది.
4: అయ్యో కాదన్నయ్య, ఇవాళ ఆయన పుట్టినరోజు కదా, ఆ సందర్భంగా అక్కడ అనాథలకి అన్నదానం చేయడానికి స్వయంగా తను ఒక్కరే వెళ్ళారు.
3: అమ్మాయి, నీ జోకులు విని నవ్వుకోవడానికి రాలేదు నేను. అలా వెళుతుంటే ఆ బోర్డు చూసి ఇలా వచ్చాను. మీ ఆయన ఏంటి, తన డబ్బులతో అన్నదానం చేయడం ఏంటి? నేను అసలు నమ్మను.
4: అయ్యో నిజంగా ఇది నిజమన్నయ్య. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ నిన్న ఆయనే సొంత డబ్బులు పెట్టుకుని ఆటోలో ఇంటికి వచ్చారు. నిన్నంతా ఎప్పుడూ లేనంత ప్రశాంతంగా మాట్లాడారు. చిట్టిబాబు కూతురు పెళ్లికి ఘనంగా బహుమతులు చదివించాలన్నారు. కనీసం రోజుకొక్క పేదవాడికైనా కడుపు నిండా భోజనం పెట్టాలని అన్నారు. ఆయనలో ఇంత మార్పు వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదన్నయ్య.
3: ఏంటి, నిజంగా నువ్వు చెప్తుంటే నేను అసలు నమ్మలేకపోతున్నానమ్మా. హఠాత్తుగా వాళ్ళు ఇంత మార్పు రావడం ఏంటి? కొంపదీసి వాడికేమైనా పిచ్చిగానే పట్టలేదు కదా.
4: అయ్యో అవే మాట్లాడన్నయ్య, శుభమా అంటూ ఆయనలో వచ్చిన మార్పుకి సంతోషించాలి గాని.
3: నేను సంతోషించాల్సిందే.
4: అదిగో అన్నయ్య, మాటల్లోనే ఆయన వచ్చేశారు, మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను.
3: అసలు నేను వచ్చింది మా పిసునుగొట్టి ప్రహ్లాదరావు ఇంటికేనా?
0: అవునురా సత్యం, నువ్వు చూస్తున్నదంతా సత్యమేరా.
3: ఏంట్రా ఏంట్రా నీలో హఠాత్తుగా ఇంత మార్పు? ఎప్పుడు ఒకే రకం బట్టలు ఒంటి మీద వారం రోజులు వేసుకునేవాడివి, అదేమంటే సబ్బు దండగా డబ్బు దండగా అనేవాడివి, ఇవాళ్ళేంటి మల్లెపూల వంటి డ్రెస్సుల్లో వెలిగిపోతున్నావు?
0: అవునరా, సబ్బు కరిగిపోతుంది.

0: పోతుంది, డబ్బు తరిగిపోతుంది, మనిషిలో మానవత్వం ఒక్కటే ఎప్పటికీ నిలిచిపోతుంది అనే సత్యం బోధపడిందిరా సత్యం.
1: ఆహా, ప్రసాదం కోసం తప్ప ప్రవచనం కోసం వచ్చేవాడువి కాదు. ఇవాళ నువ్వే గొప్ప ప్రవచనం చెప్పే స్థాయికి ఎదిగావంటే చాలా చాలా ఆశ్చర్యంగా ఉందిరా. అయినా మనలో మాట, ఇంత సడన్గా నీలో ఈ మార్పు ఎలా వచ్చిందిరా?
0: పరిస్థితుల ప్రభావం రా సత్యం, అంతకు మించి నేనేం చెప్పలేను.
2: ఏమండి?
0: ఏంటి పార్వతి?
2: అబ్బాయి అమ్మాయి ఫోన్ చేశారు, వాళ్ళు మీతో మాట్లాడాలని చాలా ఉత్సాహపడుతున్నారండి, రండి, వాళ్ళు లైన్లోనే ఉన్నారు.
0: అలాగే, ఇదిగో వీడికి కావాల్సిన అతిథి మర్యాదలన్నీ ఘనంగా చేయి, నేను పిల్లలతో మాట్లాడొస్తా.
2: అలాగే, నువ్వు రా అన్నయ్య.
1: ఏంటమ్మా, మొదటిసారి గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నంత ఆనందంగా ఉందమ్మా వాణ్ణి చూస్తుంటే?
2: నువ్వే అనేవాడివి కదన్నయ్య, మీ ఆయనలో మార్పు తప్పకుండా వస్తుందని. నీ నోటి మాట వల్ల నిజంగానే ఆయనలో ఇంత మార్పు వచ్చింది. ఈ జన్మకు నాకిది చాలన్నయ్య, నువ్వు చేసిన ఈ మేలు జన్మలో మర్చిపోనన్నయ్యా.
1: అరే, అదేంటమ్మా,

0: ఏంటమ్మా, మొదటిసారి గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నంత ఆనందంగా ఉందమ్మా వాణ్ణి చూస్తుంటే.
1: నువ్వే అనేవాడివి కదన్నయ్యా, మీ ఆయనలో మార్పు తప్పకుండా వస్తుందని. నీ నోటి మాట వల్ల నిజంగానే ఆయనలో ఇంత మార్పు వచ్చింది. ఈ జన్మకు నాకిది చాలన్నయ్యా. నువ్వు చేసిన ఈ మేలు జన్మలో మర్చిపోనన్నయ్యా.
0: అరే అదేంటమ్మా, అప్పటికి క్రెడిట్ అంతా నాకే ఇస్తున్నావు. ఆ రోజు నువ్వు చెప్పిన దాన్ని బట్టే కదా మనం ఈ పథకం తయారు చేసాం. నువ్వు, నేను, మా మాధవ్ ముగ్గురు కలిసే కదా ప్లాన్ చేసాం.
1: అవుననుకో, మనం మాట్లాడుకునేటప్పుడు సరిగ్గా అదే సమయానికి మీ మాధవ్ ఊరు నుంచి రావడం మనకి ఈ సమస్యని పరిష్కరించుకోవడానికి సహాయం చేయడం వల్లే కదా. అసలు ఆ రోజు అన్నయ్య, నువ్వేం చెప్పినా నేనేం చెప్పినా ఆయన మాత్రం ఈ జన్మకి మారరు.
0: చెప్పా కదమ్మా దేనికైనా టైం రావాలని.
2: టైం వచ్చింది కాబట్టే నేను వచ్చాను డాడీ.
0: అరే మాధవ్, నువ్వెప్పుడొచ్చా?
2: జస్ట్ ఇప్పుడే డాడీ. ఇంటికి వెళ్తే అమ్మ తన ఫ్రెండ్స్తో కలిసి ఏదో ఫంక్షన్కి వెళ్ళిందట. నువ్వు ఇక్కడ ఉంటావని చెప్పింది ఫోన్ చేస్తే. అవును, మీరంతా ఎందుకంత సీరియస్గా డిస్కస్ చేస్తున్నారు? ప్రాబ్లం ఏంటంటే?
0: ప్రహ్లాదరావు అంకుల్తోనే రా ప్రాబ్లం అంతా.
2: ఆ అంకుల్ చాలా పిసినారి కదా. చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడే ఆయన గురించి అందరూ పెద్ద లోభి అని చెప్పుకునేవారు.
1: అవును బాబు, నువ్వు చిన్నప్పుడు చూసిందే ఇప్పుడు ఇంకా పెద్ద సమస్యగా మారింది. అవసరానికి కూడా డబ్బు ఖర్చు పెట్టనివ్వరు. ఈయనకున్న పిసినారితనం వల్ల బంధువులు కూడా ఇక్కడికి రావడం మానేశారు. ఆయనకి ఎవరేం చెప్పినా వినరు. తన ధోరణి తనదే. ఆయన్ని ఎలా మార్చాలో అర్థం కావడం లేదు బాబు.
2: అంతా అర్థమైందండి. ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు?
1: రైల్వే స్టేషన్కి వెళ్తానన్నారు.
2: బస్సులోనా ఆటోలోనా?
1: అయ్యో, ఆ మాత్రం డబ్బులిచ్చి వెళ్లే రకమే అయితే అసలు సమస్య ఏముంది? దారిలో ఎవరో ఒకరిని లిఫ్ట్ అడిగి వెళ్తానన్నారు.
2: ప్రాబ్లం నాకు అర్థమైందంటీ. నేనెప్పుడో చిన్నప్పుడు అంకుల్ని చూసా. మీ దగ్గర ఏమైనా ఆయన ఫోటో ఉంటే ఇవ్వండి, మిగతా సంగతి నేను చూసుకుంటా.
0: ఒక నిమిషంరా, నా సెల్లో ఉంది, నీకు పంపిస్తా చూడు.
2: ఓకే, ఇక డోంట్ వరీ ఆంటీ. నాటకం ఎలా రక్తి కట్టించాలో నాకు తెలుసు. మీరు నిశ్చింతగా ఉండండి, నేనెవరో అంకుల్ కూడా గుర్తుపట్టలేడు కాబట్టి నేను ఆడేది నాటకం అని ఆయన తెలుసుకోలేడు. తెలుసుకునే అవకాశం కూడా లేదు. ఇవ్వను.
3: పిల్లలతో మాట్లాడాను పార్వతి, పెళ్లిలో అందరం కలుసుకుందామని చెప్పా అన్నట్టు పెళ్లికి మనతో పాటు సత్యాన్ని కూడా తీసుకెళ్తాం.
0: ఏంటి, నన్ను కూడానా?
3: ట్రైన్లో ఫస్ట్ క్లాస్ ఏసీలో టికెట్స్ బుక్ చేశాను. వారం పాటు మంచిగా అందరం సంతోషంగా గడుపుదాం అన్నట్టు రిటర్న్లో పుణ్యక్షేత్రాలు అవి చూసుకుని తాపీగా వద్దాం. ఖర్చంతా నాదే.
0: సరేలేరా, ఒకసారి ఇంట్లో వాళ్ళకు కూడా చెప్తాను, వాళ్ళు కూడా ఓకే అంటే అలాగే వెళ్దాం.
3: ఇంట్లో వాళ్ళు ఎవర్రా? నీ భార్య ఒక్కతే కదా, తనకి చెప్తే కాదంటుందా ఏంటి?
0: మా సుపుత్రుడు కూడా ఓకే చెప్పాలి కదరా.
3: అదేంట్రా, నీ కొడుకు బెంగళూరులో జాబ్ చేస్తున్నాడుగా, వాడు ఎప్పుడొచ్చాడు? అయినా వాణ్ణి కూడా తీసుకురా, వాణ్ణి ఎప్పుడో చిన్నప్పుడు చూశా.
0: అరే అదిగో మాటల్లోనే వచ్చేసాడు. ఆ రెడ్ కలర్ షర్ట్ వేసుకున్నాడే, వాడే మా అబ్బాయి మాధవ్.
3: మాధవా?
0: అవును, దారి తప్పిన వాహనాలను రిపేర్ చేసి దారికి తెస్తుంటాడు. అయినా వాడు నీకు ఇంతకు ముందే తెలిసినట్టు మాట్లాడుతున్నాడురా.
2: హాయ్ డాడీ. హాయ్ అంకుల్, బాగున్నారా?
3: అంకులా, నువ్వు మానవ సేవ మాధవ్ కదూ కార్ డ్రైవింగ్.
2: అవును అంకుల్, నేను మాధవ్. సత్యం గారి అబ్బాయిని, మొన్ననే బెంగళూరు నుండి వచ్చాను. మాధవ సేవ చేస్తుంటాను, ముఖ్యంగా పాదచారులకు నా కార్లో లిఫ్ట్ ఇస్తుంటాను. మీకు తెలుసనుకుంటా.
3: అంత డీటెయిల్డ్గా చెప్పకలేదు, అర్థం చేసుకున్నా.
0: అదేంట్రా మాధవ్, ఈ ప్రహ్లాదరావు నీకు ముందే తెలుసా?
3: ఒరే సత్యం, అబ్బాయిని మరీ అంత డీప్గా అడగటం ఇప్పుడు అంత అవసరమా? బాబు మాధవ్, జీవితంలో జరిగే కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు కొందరి జీవితాలనే మార్చేస్తుంటాయి.
2: అంటే మీ జీవితంలో కూడా?
3: వద్దురా, ఇక ఆపే. ఆ సంఘటన తలుచుకుంటేనే వద్దులే. మీ తండ్రి కొడుకులు మాట్లాడుతుండండి, నేను వెళ్ళి గెస్టుల్ని పలకరించి వస్తా.
0: ఎరా మాధవ్, బాగా డోస్ ఇచ్చినట్టున్నావు ప్రహ్లాదరావు గారికి.
2: లేకపోతే మీ పిసినారి ఫ్రెండ్ అంత తేలిగ్గా దారిలోకి వస్తాడా? నువ్వు పార్వతి ఆంటీ చెప్పినట్లే కిడ్నీ నాటకం ఆడాను. లేని పాత్రను క్రియేట్ చేసి అంకుల్లో లేని ప్రాణభయాన్ని సృష్టించాను. ట్రీట్మెంట్ ఇంకా ఎక్కువైతే మనిషే పోతాడేమో అని భయపడి నేను కారు దిగి వెళ్ళి తనకు పారి

0: మర్చిపోయే అవకాశం ఇచ్చారు.
1: అద్భుతంగా నటించావయ్యా, ఆయనలో మంచి మార్పు వచ్చేలా చేశావు. ఇక ఈ జన్మలో ఉచితంగా వచ్చే వాటి వైపు కన్నెత్తి కూడా చూడరు అన్నట్టు మనం ఆడిన నాటకం ఆయనకి ఎప్పటికీ తెలియకూడదు.
0: తెలిసినా కూడా ఆయన నమ్మలేరా అంటే.
2: అవునరా, నీకిచ్చిన పాత్రని అంతలా పోషించావా నువ్వు. అదిగో వాడిటే వస్తున్నాడు, టాపిక్ మార్చండి. రే ప్రహ్లాదరావు.
3: ఏంట్రా?
4: మొదటి జన్మదినం ఆయన రాయించామిట్రా.
3: ఓ అదా, ఆ పాత ప్రహ్లాదరావు ఇప్పుడు లేడ్రా. మానవత్వంతో మంచి మనిషిగా మారిన ప్రహ్లాదరావుకి మనిషిగా ఇది మొదటి పుట్టినరోజు, అందుకే అలా రాయించా. ఒరే సత్యం, నేను ఇంతకాలం నేను బాగా బతుకుతున్నాను అనుకున్నానే గాని ఆ బతకటంలో పడిపోయి జీవించటాన్ని మర్చిపోయాంరా. ఆకలి కొన్న వాళ్ళకి ఇంత ముద్దు పెట్టినప్పుడు వాళ్ల కళ్ళల్లో కల్పించే వెలుగును చూస్తే కలిగే తృప్తి ముందు ఏ సంపదలు పనిచేయవురా. సాయం చేస్తే గాయం మానేస్తుందనే సత్యం తెలుసుకున్నా, ఎన్నాళ్ళు భయం అనేది లేకుండా నాకిష్టం వచ్చిన పద్ధతిలో అన్నీ ఉన్నా ఆస్వాదించగా అసమర్థుడిగా బతికాను. కానీ అదే భయం నా కళ్ళు తెరిపించింది.
2: భయమా? నిన్ను భయపెట్టిన భయం గురించి చెప్తావా?
0: మానుతున్న గాయాన్ని మళ్ళీ రేపుతారెందుకు డాడీ? అంకుల్, డాడీ మాటలు మీరేం పట్టించుకోకండి. నెల్లూరులో పెళ్ళుందట కదా, అదే ఆంటీ చెప్పింది, మిమ్మల్ని నా కారులోనే ఫ్రీగా తీసుకెళ్తా. వస్తారా? లిఫ్ట్ ఇస్తా?
3: వద్దు బాబు, పైసలు పెట్టి ఫ్లైట్లోనైనా వెళ్తాను కానీ ఫ్రీగా ఎక్కించుకునే దిక్కుమాలిన లిఫ్ట్ వద్దురా నాయన, తలుచుకుంటేనే గుండె జారుతోంది.

మీరింతవరకు గుండె జారింది హాస్య నాటకం విన్నారు. ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీ కేఎస్ కుమార్, శ్రీమతి శిల్ప, శ్రీ భోగిరెడ్డి శ్రీనివాస్, శ్రీ డిఎన్వి సాయికృష్ణ, డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. రచన శ్రీ ధరణికోట శివరామ ప్రసాద్. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీజంగా అనిల్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

Go.

Good.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియో క్లాక్ టైం 5 o'clock కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు. స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 5 గంటలు దాటి 39 సెకండ్లు. ఎఫ్ఎంఆర్ 103.5 MHz పై చిత్రసీమ తెలుగు సినీ గీతల కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది ఆకాశవాణి వరంగల్ కేంద్రం. చిత్రసీమలో తొలిపాటగా విందాం ప్రేమలేఖ చిత్రం కోసం. ఆర్ కృష్ణరాజ్ భువనచంద్ర పాడిన గీతం. పాట రచన భువనచంద్ర. సంగీతం దేవా.

శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందాం. పెద్ది చిత్రం కోసం మోహిత్ చౌహాన్ పాడిన పాట, పాట రచన బాలాజీ, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమలో తర్వాత పాటగా విందాం ప్రేమసాగరం చిత్రం కోసం యశ్వంత్ పాడిన పాట. పాట రచన వెన్నెల కంటి, సంగీతం కలైవనన్ మరియు ఇంద్రజిత్.

0: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: చిత్రసీమలో ఇప్పుడు విందా హరిహర వీరమల్లు చిత్రం కోసం రాహుల్ సిప్లిగంజ్, రమ్యా బెహరా మంగ్లీ పాడిన పాట, పాట రచన చంద్రబోస్, సంగీతం ఎంఎం కీరవాణి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం, ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెర్ట్స్ పై మై ప్రసారం. చిత్రసీమలో ఇప్పుడు విందాం ప్రేమాభిషేకం చిత్రం కోసం మనో నాయిల్ వేణుమాధవ్ పాడిన పాట. పాట రచన చంద్రబోస్, సంగీతం చక్రి.
2: Get set for the new love shaker. Get me more.

జయసుద జనడంతో పాటు మరణం పుడుతుంది. ఆ జనడానికి మరణం ఎప్పుడు తోడే మనమంటే ఉంటుంది. ఆ మరణానికి భయపడరు జయసుద, భయపడరు.

0: मेरा जूता है जापानी, पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
3: చిత్రసీమలో ఇప్పుడు విందాం. హాయ్ నాన్న చిత్రం కోసం ధ్రువ విక్రమ్, శృతి హాసన్, చిన్మయి పడిన పాట, పాట రచన అనంత శ్రీరామ్, సంగీతం హేషం అబ్దుల్ వహీద్.

0: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ఫోన్లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ఫోన్లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142.
1: శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందాం ప్రేమంటే ఇదేరా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం రమణ గోగులా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందాం దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో నేహాబాసిన్తో కలిసి పాడిన పాట, పాట రచన రామజోగయ్య శాస్త్రి, చిత్రం జై లవకుశ.

0: మీ వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
1: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
0: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
1: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
0: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
1: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
0: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
1: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
0: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 9182986142.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందాం ప్రేమికుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట, పాట రచన రాజశ్రీ, సంగీతం ఏఆర్ రెహమాన్,

శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీగీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందాం ఖైదీ నెంబర్ 150 చిత్రం కోసం నకాష్ అజీజ్ జాస్మిన్ శాండల్స్ పాడిన పాట. పాట రచన దేవిశ్రీ ప్రసాద్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

చిత్రసీమలో చివరగా మీరు వింటున్న ఆ పాట ప్రేమికుల రోజు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్వర్ణలత పాడిన పాట. పాట రచన ఏఎం రత్నం మరియు శివగణేష్. ఈ పాటకు సంగీతం అందించిన వారు ఏఆర్ రెహమాన్.

చిత్రసీమ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:12 సెకండ్లు. ఇప్పుడు విందాం ఒక దేశభక్తి గీతం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. అనంతరం 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. ముందుగా ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: gusty winds of 30 to 40 kilometers per hour and extremely heavy rainfall at isolated locations. Uttarakhand Chief Minister Pushkar Singh Dhami today flagged off the first batch of the Kailash Mansarovar Yatra 2026 from Tanakpur in Champawat district for the next leg of the pilgrimage. The first batch comprises 49 pilgrims, including a doctor, with 34 men and 15 women. Venezuela's acting president Delcy Rodriguez has thanked India for assistance in the wake of massive earthquakes. Rodriguez said that Venezuela will be reborn. In a social media post, Rodriguez said the country honors the rescuers from the United Kingdom, Qatar, France, India, Barbados, Brazil and Argentina in recognition of the invaluable work and the solidarity they have shown with Venezuela during these days of sorrow. She said Venezuela will never forget their dedication, courage and commitment. In the ICC Women's T20 World Cup, England will take on Australia in the final at the Lord's Cricket Ground in London today. The match will begin at 8 p.m. Indian time. In Wimbledon tennis, round of 16 matches have been played today. Serbia's Novak Djokovic will face Roman Saifulin of Russia, while top seed Yannick Sinner of Italy will take on Japan's Shintaro Mochizuki in the men's singles. In the other matches, Hubert Hurkacz of Poland will meet Germany's Johan Lennart Struff. Canada's Felix Oze Aliassime will play Alejandro Davidovich Fokina of Spain in the pre-quarterfinals. In the women's singles, Czech Republic's Karolina Muchova will take on compatriot Barbora Krejcikova. Top-seeded Arina Sabalenka will face Japan's Naomi Osaka. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి సమయం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వినే ముందు వాణిజ్య ప్రకటన.
2: इससे बेहतर कुछ नहीं. अपने परिवार को दीजिए सुरक्षित जीवन रूरल पोस्ट लाइफ इंश्योरेंस RPLI की लाइफ इंश्योरेंस पॉलिसीज के साथ. अपने नजदीकी डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. హైదరాబాద్ మెట్రో రైల్ 2వ ఫేజ్ విస్తరణకు అనుమతులు మంజూరు చేయడంతో పాటు తొలి ఫేజ్ను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, కిషన్ రెడ్డికి లేఖలు రాశారు. నేటి ఆధునిక జీవన శైలికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ వ్యాయామాన్ని తమ రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. హైదరాబాద్లోని ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. రాబోయే 3 రోజుల పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. హైదరాబాద్ మెట్రో రైల్ 2వ ఫేజ్ విస్తరణకు అనుమతులు మంజూరు చేయడంతో పాటు మెట్రో తొలి ఫేజ్ను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డికి విడివిడిగా లేఖలు పంపించారు. గత నెల 23-24 తేదీల్లో కేంద్ర మంత్రులతో జరిగిన ఉన్నతస్థాయి సమావేశాల్లో తీసుకున్న కీలక నిర్ణయాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. మెట్రో 1వ ఫేజ్ ఆస్తుల విలువను నిర్ధారించడం, అధిక వడ్డీ రుణాల పునర్వ్యవస్థీకరణ బాధ్యతలతో పాటు 2వ ఫేజ్ విస్తరణకు అవసరమైన దీర్ఘకాలిక ఆర్థిక వనరుల సమీకరణపై సమగ్ర అధ్యయనం నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ అయిన ఎస్బీఐ క్యాప్స్ను నియమించాలని ఉమ్మడిగా అంగీకరించిన విషయాన్ని ప్రస్తావించారు. కానీ ఇప్పటి వరకు టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ను ఖరారు చేయకపోవడం, ఎస్బీఐ క్యాప్స్కు అధికారికంగా బాధ్యతలు అప్పగించడంలో జాప్యం వల్ల మెట్రో 1వ ఫేజ్ నిర్వహణలో రోజువారీ ఇబ్బందులు, అనిశ్చితి ఎదురవుతున్నాయన్నారు. అలాగే 2వ ఫేజ్ డిపిఆర్ల ఆమోదం, నిధుల సమీకరణ ప్రక్రియలు ఆలస్యమవుతున్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ విషయం

0: పర్యటనలో ఇద్దరు కేంద్ర మంత్రులు వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని ఎస్బీఐ క్యాప్స్ నియామక ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని కోరారు. మారుతున్న నేటి ఆధునిక జీవన శైలికి అనుగుణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ఫిట్ ఇండియా నినాదం స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ వ్యాయామాన్ని తమ రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని మల్లేపల్లి డివిజన్ శ్రీరాంబాగ్ బస్తీలో కేంద్ర మంత్రి పర్యటించారు. అక్కడి రామ్లీలా గ్రౌండ్స్లో స్థానిక ప్రజల కోసం నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ను ప్రారంభించారు. హైదరాబాద్లోని ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈరోజు హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్లో రాష్ట మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్తో కలిసి చాంద్రాయణగుట్ట, నాంపల్లి నియోజకవర్గాలతో పాటు నాచారం కాలనీకి చెందిన 361 మంది లబ్దిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, హైదరాబాద్ మహానగరంలో పేదల ఉపాధికి ఇబ్బంది కలగకుండా వారు నివసించే ప్రాంతాల సమీపంలోనే విలువైన ప్రభుత్వ భూములను సేకరించి 100 ఇందిరమ్మ ఇళ్లను నిర్మించేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోందని వెల్లడించారు. రానున్న గోదావరి పుష్కరాల దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రహదారులు, పుష్కర ఘాట్లు, వసతి సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఈరోజు జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం కోటిలింగాల్లోని కోటిలింగేశ్వర స్వామిని మంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో చేపట్టవలసిన అభివృద్ధి పనులను పరిశీలించారు.
1: ఇవైతే ఇప్పుడు 10 కోట్ల రూపాయల దేవాలయం పునర్నిర్మాణం, 8 కోట్ల రూపాయలు గోదావరి ఉన్నటువంటి ఒడ్డున పుష్కరిని ఘాట్స్, 16 కోట్ల రూపాయలు. అంటే ఇంత పెద్ద ఎత్తున ఈ కోటిలింగ కోటేశ్వర స్వామికి గౌరవ ముఖ్యమంత్రి గారు గోదావరి పుష్కరాల సంవత్సరకాల క్రితమే 117 కోట్ల రూపాయలు నిధించినందుకు ప్రత్యేకంగా ధర్మపురి మంత్రి గారిని మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు
0: తెలియజేసుకుంటున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కన్నెపల్లి పంప్ హౌస్ను రాష్ట ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు తారక రామారావు విమర్శించారు. ఈ పంప్ హౌస్ నుంచి సుమారు 100,000 క్యూసెక్కుల నీరు వృధాగా కిందికి పోతోందన్నారు. బీఆర్ఎస్ నాయకుల బృందంతో కలిసి ఈరోజు పంప్ హౌస్ను ఆయన సందర్శించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పంపులను ఆన్ చేయకపోతే 60,000 మంది రైతులతో కలిసి కన్నెపల్లి పంప్ హౌస్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. మారుమూల ప్రాంతాల అభివృద్ధికి రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, డ్రైనేజీ వ్యవస్థలను మెరుగుపరుస్తామని రాష్ట కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రస్తుత ప్రజాప్రభుత్వం సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని రాష్ట పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని ఫారూక్ నగర్ మండలం అన్నారం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్తో కలిసి ప్రారంభించారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని రాష్ట పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో 9వ వార్డులో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. వరి సాగులో అధిక దిగుబడుల కోసం ఆరోగ్యకరమైన నారుమడి తయారీకి రైతులు ప్రత్యేక శ్రద్ద వహించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు రైతులకు సూచించారు. విత్తనాలను ముందుగా 24 గంటలు నీటిలో నానబెట్టి, అనంతరం 36 గంటలు మూటకట్టి, మొలక వచ్చిన తర్వాత సెంటుకు 5 కిలోల చొప్పున నారుమడిలో సమానంగా చల్లాలని పేర్కొన్నారు. రైతులకు ఎరువుల సరఫరాను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు యూరియా బుకింగ్ యాప్లో రాష్ట ప్రభుత్వం పలు మార్పులు చేసినట్టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ ఒక ప్రకటనలో తెలిపారు. 2 ఎకరాల వరకు ఒకేసారి 5 ఎకరాల వరకు 2 విడతల్లో, 5 ఎకరాలకు పైగా సాగు చేసే రైతులు 40-30-30% నిష్పత్తిలో 3 విడతల్లో యూరియాను బుక్ చేసుకోవాలని తెలిపారు.

0: పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కోచుకుళ్ళ రాజేష్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూల్ మండలం తుడుకుర్తి గ్రామంలో 140 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం జరుగుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. రాగల 3 రోజుల పాటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెదపల్లి, భూపాల్పల్లి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు, బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. తెలంగాణలో పోలీస్, అగ్నిమాపక, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 7437 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసినట్టు భర్తీకి రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. వీటికి సంబంధించిన లోకల్ క్యాడర్ వివరాలు, విద్యార్హతలు, రోస్టర్ పాయింట్ల ఆధారంగా మరికొన్ని రోజుల్లోనే అధికారిక నియామక నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్టు పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. హైదరాబాద్ మెట్రో రైల్ 2వ ఫేజ్ విస్తరణకు అనుమతులు మంజూరు చేయడంతో పాటు తొలి ఫేజ్ను రాష్ట ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, కిషన్ రెడ్డికి లేఖలు రాశారు. నేటి ఆధునిక జీవన శైలికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ వ్యాయామాన్ని తమ రోజువారీ జీవితంలో భాగంగా చేసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:20 దాటి 24 సెకండ్లు. ఇప్పుడు విందాం ప్రసార విశేషాలు. ఈ పూట మరియు రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ముందుగా ఈ ప్రసారంలో 6:25 సమాచార దర్శిని వింటారు. 6:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో స్నేహితులే ఉంటే పి శ్రీనివాస్ అందిస్తున్న రూపకం వింటారు. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 జానపద గీతాలు వింటారు. అర్షం, రాధ మరియు బృందం పాడిన జానపద గీతాలు వింటారు. 7:30 ICC T20 మహిళల ప్రపంచకప్ 2026 క్రికెట్ ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:00 News@9 ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:15 ICC T20 మహిళల ప్రపంచకప్ 2026 క్రికెట్ ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 10:45 మధుర గీతలు కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి ఈ పూట మేము ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం. 6:40 దేశభక్తి గేయం వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 6:55 ప్రసార విశేషాలు. 7:00 జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

వింటారు. 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో కవిత్రయ భారతం వ్యక్తిత్వ నిర్మాణం డాక్టర్ పిఎల్ఎన్ ప్రసాద్ గారి ప్రసంగం వింటారు. 8:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమం, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 8:30 ఎన్సిఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటారు. 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 12:40 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: 1:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. ఇవి రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:25. ఇప్పుడు విందాం సమాచార దర్శిని.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
5: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
6: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
5: సందర్భం ఏదైనా,
6: శుభకార్యం మరేదైనా,
5: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
6: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
5: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
6: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
7: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా BIS క్వాలిటీ మార్క్ అంటే ISI మార్కును తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
8: ఆ చిహ్నం లేకపోతేనో?
7: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన BIS మార్కును తప్పనిసరి చేసింది. ఈ రోజే BIS యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
9: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
10: BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
11: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
5: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ ఫోన్లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ ఫోన్లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా

0: మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యమెందుకు, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142.
1: ఇంకో మ్యాచ్ ఏదైనా ఉందా?
2: అలాంటిది అనుకో గురు, బ్యాంక్ వెళ్ళాలి తాతగారిని తీసుకుని.
1: అవును కదా, వయసు అయిపోయినప్పుడు రన్నర్ కావాలి మరి.
3: కానీ బ్యాంకింగ్ కాదు.
4: అయినా గానీ ఆర్బీఐ అంటుంది సీనియర్ సిటిజన్స్ అందరికంటే ముందని. మీరు 70 ఏళ్లు నిండిన వారైనా, డిఫరెంట్లీ ఏబుల్డ్ అయినా, మీరు బ్యాంకుకు వెళ్ళలేకపోయినా, బ్యాంకు మీ దగ్గరికి వస్తుంది అవసరమైన సేవలతో, అది యోగ్యమైన ధరలకి.
5: సీనియర్ అందరికన్నా ముందు ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

సమాచార దర్శిని విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:30 దాటి 8 సెకండ్లు. ఇప్పుడు విందాం యువవాణి యువజనుల కార్యక్రమం.

యువవాణి యువజనుల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం, నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో స్నేహితుడే ఉంటే పి శ్రీనివాస్ అందిస్తున్న రూపకం వింటారు.

అమ్మ అనే పదం తర్వాత ఆత్మీయతను, ఆనందాన్ని ధ్వనింపచేసే మరో బంధం స్నేహబంధం. స్నేహబంధంలో పీకల్లోతు కూరుకుపోయి దాన్ని ఆస్వాదించేవారికి మండుటెండల్లో చల్లని ఐస్ క్రీమ్ తింటున్నట్టు, చల్లని చలిలో వెచ్చని కాఫీ తాగినట్టు అనుభూతినిస్తుంది ఆ భావన. స్నేహానికి ఎంతమంది ఎన్ని రకాలుగా నిర్వచనమిచ్చినా ప్రతిదీ సరిగ్గా సరిపోతుంది. అసలు స్నేహం అంటేనే అనిర్వచనీయమైన సున్నితమైన భావన. స్నేహ మాధుర్యాన్ని పంచుకునే మిత్రులకే స్నేహంలో ఉన్న గొప్పతనం అర్థమవుతుంది. చిన్ననాడు కాగితం పడవలతో మొదలైన స్నేహం బాల్య, కౌమార, యౌవన, వృద్ధాప్య దశ వరకు ఎందాక పయనించిన మనతో పాటు ఉండి అనేక తీపి జ్ఞాపకాలను పంచుతుంది ఈ స్నేహం అనే భావన. చిన్నప్పుడు మొదటిసారి స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్కి వెళ్ళను అని మారం చేసే పిల్లవాడు వారం రోజుల తర్వాత హుషారుగా స్కూల్కు వెళ్తూ ఉంటాడు. ఈ మార్పు కేవలం స్కూల్ వల్లనో, స్కూలు వాతావరణం వల్లనో, టీచర్ల వల్లనో వచ్చింది కాదు. అంతకుముందు ఇంట్లో అమ్మ నాన్నలతో గడిపిన పిల్లవాడు మొదటిసారిగా స్కూల్కెళ్ళి తన బాహ్య ప్రపంచాన్ని తన చుట్టూ ఉన్న స్నేహితులతో పంచుకోవడం ఎప్పుడైతే మొదలు పెడతాడో అప్పుడే స్నేహం అనే భావన కలిగి ఆ భావనతోనే పిల్లవాడు హుషారుగా స్నేహితులను కలుసుకోవడానికి మారాం చేయకుండా స్కూల్కు వెళ్తుంటాడు. కల్మషం ఎరుగని పసి మనసుల్లో అప్పుడే వికసిస్తుంది స్నేహం అనే అలౌకికానందం. ఆ ఆనందమే అతన్ని రోజూ స్కూల్కి వెళ్లేలా చేస్తుంది. ఇక వారు తిరిగి ఇంటికి వచ్చాక ఎక్కువగా చెప్పేది వాళ్ల చుట్టూ ఉన్న స్నేహితుల గురించే. కులం, మతం, ఆడ, మగ, ధనిక, పేద అనే ఏ తేడా లేకుండా

స్వచ్ఛమైన మనసుతో ఆ వయసులో పొందే స్నేహమాధుర్యం పుట్టతేనెలా కమ్మగా ఉంటుంది. చిన్ననాటి నుండి వారితో పాటే స్నేహబంధం పెరిగి పెద్దదై విడిపోయే చివరి దశలో ఎన్నో అనుభవాలను అనుభూతులను మిగులుస్తుంది. స్కూలు దశ నుండి కాలేజీ దశ వరకు స్నేహితుల సంఖ్య పెరగడంతో వారిలో వారికి చిన్న చిన్న గిల్లిగజ్జాలు, కోపాలు, తాపాలు, ప్రేమలు, ఓదార్పులు, తుళ్ళింతలు, కేరింతలు వాటితో అలా అలా కాలం గడిచిపోతుంది. ఆ దశలో వారికి స్నేహానికి మించింది మరొకటి లేదు అనిపిస్తుంది.

0: యవ్వన దశలో స్నేహం అనేది చాలా కీలకం. ఇంకా చెప్పాలంటే చాలా సున్నితమైన అంశం. యవ్వనంలో ఉన్నప్పుడు ఒక దశలో ఇంట్లో కుటుంబ సభ్యుల కంటే స్నేహితులే ఇష్టమయ్యే స్థితికి చేరుకుంటారు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు మనలో గమనించలేని, గుర్తించలేని సృజనాత్మకతను, నైపుణ్యాలను, లోటుపాట్లను, బలాలను, బలహీనతలను చుట్టూ ఉన్న స్నేహితులే గుర్తిస్తూ ఉంటారు. వాటికి తగ్గట్టు మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. కాబట్టి సాంకేతిక విప్లవం వల్ల ప్రపంచమే కుగ్రామంగా మారిన ఈ రోజుల్లో స్నేహితుల మధ్య ఎడబాటును కొంచెం తగ్గిస్తున్నాయి ఫేస్బుక్, వాట్సాప్ లాంటి సామాజిక అనుసంధాన వేదికలు. వీటి పుణ్యమా అని దూరమైన మిత్రులందరినీ మన అరచేతిలోనే చూసుకోగలుగుతున్నాం. ఫేస్బుక్, వాట్సాప్ వంటివి కేవలం యువ మంత్రమే కాదు, అన్ని వయసుల వారికి వారి మంచి చెడులను స్నేహితులతో పంచుకోవడానికి వేదికలయ్యాయి. నేడు సాంకేతిక విప్లవంతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చోటు చేసుకున్న పెను మార్పుల కారణంగా స్నేహితుల సంఖ్య మరింత పెరుగుతుంది. ఇక ఫేస్బుక్ రాకతో ప్రపంచ వ్యాప్తంగా స్నేహం తీరు తెన్నెలే మారిపోయాయి అని చెప్పవచ్చు. గతంలో ఒక వ్యక్తికి సగటున 70 మంది మిత్రులు ఉండే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఫేస్బుక్ రాకతో ఒక్కొక్కరి ఫ్రెండ్ లిస్టులో మిత్రుల సంఖ్య 200కు మించి ఉంటున్నాయి. మరింత ఫాలోయింగ్ ఉన్న వ్యక్తికి అయితే ఫ్రెండ్ లిస్టులో 1000 సంఖ్యలో స్నేహితులుంటారు. కానీ అంతమందిలో నిజమైన మిత్రులు ఎవరో తెలుసుకోవడము కష్టమే. కానీ ఇందుకు విరుద్ధంగా ఫేస్బుక్లో కొద్ది మంది నాణ్యమైన మిత్రులను మాత్రమే కలిగి ఉన్న వారు కూడా ఉన్నారు. ఫ్రెండ్షిప్ డే రోజు ఫేస్బుక్, వాట్సాప్ లాంటి సామాజిక అనుసంధాన వేదికల్లో యువత చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఏ వాట్సాప్ గ్రూప్లో చూసినా, ఏ వాట్సాప్ చాట్ చూసినా, ఎవరి వాట్సాప్ స్టేటస్ చూసినా, ఎవరి ఫేస్బుక్ పేజ్ ఓపెన్ చేసినా స్నేహితులతో స్నేహితుల దినోత్సవానికి సంబంధించిన మెసేజ్లు, గ్రాఫిక్లు, ఫోటోలు స్నేహ బృందాల ఫోటోలతో నిండిపోయాయి. మిత్రులందరూ వాట్సాప్లో ఒక బృందంగా ఏర్పడి చిన్ననాటి విషయాలను, ఫోటోలను షేర్ చేసుకుంటూ మురిసిపోతే ఇంకొందరు ప్రత్యక్షంగా ఒకరిని ఒకరు కలుసుకొని స్నేహితుల దినోత్సవాన్ని మర్చిపోలేని రోజుగా మలుచుకుంటున్నారు. మరి అలాగే కాకతీయ యూనివర్సిటీలో పరిశోధక విద్యార్థులు మొన్నటి ఫ్రెండ్షిప్ డేను ఎలా జరుపుకున్నారో మనకు తెలియజేస్తున్నారు.
1: నా పేరు ఎం శ్రీను. నేను కాకతీయ విశ్వవిద్యాలయంలో జిఆర్ఐలో పిహెచ్డి చేస్తున్నాను. స్నేహితుల దినోత్సవం అనేది అన్ని పండుగల కంటే చాలా గొప్పది. ఎందుకంటే ఈ జగంలో చాలా పండుగలు జరుపుకుంటారు, చాలా పండుగలు ఉంటాయి, కానీ అవి ఒక కులానికి, ఒక మతానికి సంబంధించినవి. కానీ ఏ కులం, ఏ మతం, ఏ లింగ భేదం లేకుండా జరుపుకునేదే ఒక స్నేహితుల దినోత్సవం అని మనం గర్వంగా చెప్పొచ్చు. ఈ స్నేహితుల దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ గత 6 సంవత్సరాల క్రితం July 30 జరుపుకోవాలని ప్రకటించింది. కానీ మనం పాత విధానాన్ని అనుసరిస్తున్నాము. ఐక్యరాజ్య సమితి స్నేహితుల దినోత్సవం బ్రాండ్ అంబాసిడర్గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కార్టూన్ పాత్ర విన్నీ ది పూని ఐరాస ప్రకటించింది. స్నేహితుల దినోత్సవం నాడు చేతికి కట్టుకునే ఫ్రెండ్షిప్ బ్యాండ్ పైన చాలా దేశాల్లో ప్రజలకు అనేక నమ్మకాలున్నాయి. కానీ నాకు అది మన స్నేహితుల జీవితంలో మంచి మార్పు రావాలని కోరుకుంటూ ఇవ్వాలి. అదేవిధంగా మన స్నేహితులలో మంచి చెడుని వివరించగలగాలి, తన మార్పుకు మనం తోడుగా నిలవాలనేదే నా కోరిక. ఈ స్నేహితుల దినోత్సవం నాడు చేతికి కట్టుకునే ఫ్రెండ్షిప్ బ్యాండ్ సంప్రదాయం చైనా నుంచి మొదలైంది.

0: అని చెబుతారు. మా యొక్క స్నేహంలో మంచి మార్పు, మంచి స్నేహం బలపడడం కోసం మేమంతా కలిసి కాకతీయ విశ్వవిద్యాలయం నందు కలుసుకున్నాము. అలాగే అందరము వనమాసంలాగా వెళ్ళి భోజనం అందరం కలిసి తయారు చేసుకున్నాము. చాలా సంతోషంగా అందరి సుఖదుఖాలను పంచుకున్నాము. ఇప్పుడు ఉన్న ఈ యొక్క యవ్వన జీవితంలో ఎలా ఎదగాలి అని చర్చించుకున్నాము. ఈ విధంగా మా యొక్క స్నేహితుల దినోత్సవం చాలా అందకరంగా సాగింది. ఆట పాటల్లోనే కాదు, జీవితపు ఆటు పోటుల్లోనూ తోడుండేదే నిజమైన స్నేహం.
1: నా పేరు కె సైదులు, కాకతీయ విశ్వవిద్యాలయంలో పిహెచ్డి చేస్తున్నాను. ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం వచ్చిందంటే చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా అందరిలో మొదలయ్యే ఉత్సవమే స్నేహితుల దినోత్సవం. ఈ యొక్క స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకోవడానికి గల కారణం, మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ప్రజల మధ్య సుహృద్భావ వాతావరణం దెబ్బతినడంతో తిరిగి అందరి మధ్య స్నేహభావాన్ని పెంచే ఉద్దేశంతో 1930 సంవత్సరంలో ఈ స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకోవాలని అమెరికా నిర్ణయించింది. కాబట్టి ప్రతి సంవత్సరం ప్రపంచ దేశాలు అన్ని స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఈ సంవత్సరం జరిగిన స్నేహితుల దినోత్సవంలో మా బాల్యమిత్రులతో కలిసి వరంగల్ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలైన లక్నవరం, రామప్ప, వాజేడు జలపాతానికి వెళ్ళి అక్కడ ఈ యొక్క స్నేహితుల దినోత్సవాన్ని సంతోషంగా జరుపుకున్నాము. మా యొక్క స్నేహం బాల్యం నుండి ఉన్నత చదువులైన పిహెచ్డి వరకు కొనసాగుతూనే ఉన్నది. ఇలాంటి మంచి మిత్రులు నాకు దొరకడం వలన నేను ఈరోజు ఉన్నతమైన చదువులు చదువుకుంటున్నాను. ఇలానే మా యొక్క స్నేహం కలకాలం పెరిగి తుదిశ్వాస విడిచే వరకు కొనసాగుతుంది. ఒక మంచి పుస్తకం 100 మంది స్నేహితులతో సమానం, అదే ఒక మంచి స్నేహితుడు ఒక గ్రంథాలయంతో సమానం అని అబ్దుల్ కలాం గారు చెప్పిన మంచి మాట.
2: విన్నారుగా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు స్నేహితుల దినోత్సవాన్ని ఎంత సంబరంగా జరుపుకున్నారో.

0: ఒక వ్యక్తి గుణగణాలను అతను పెంచుకున్న స్నేహాన్ని బట్టి, స్నేహ సముదాయాన్ని బట్టి నిర్ణయించవచ్చు. నీ స్నేహితులెవరో చెప్తే నువ్వెలాంటి వాడువో చెప్పడం పెద్ద కష్టం కాదంటారు పెద్దలు. నిజమే, మన స్నేహితుని ఆలోచనలే మన ఆలోచనలు, వారి అలవాట్లే మన అలవాట్లు, వారి వ్యక్తిత్వమే మన వ్యక్తిత్వం. మన స్నేహితుడు మంచి నాయకుడు అయితే మనలోనూ ఎన్నో కొన్ని ఆ లక్షణాలు కనిపిస్తాయి. అలాగే కష్ట సమయంలో కలత చెందిన మనసుకు శాంతి కలిగించే దివ్య ఔషధం స్నేహం. అవసరమైనప్పుడు సహకరించడానికి, కష్టాల్లో ఆదుకోవడానికి ఆప్తమిత్రులు ఉన్నారనే భావన మన కష్టాల్లో బాధను తగ్గిస్తుంది, సుఖశాంతులకు దోహదం చేస్తుంది. అందుకే స్నేహితుల ఎంపిక విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. దానికంటే ముందు మనమే ఒక మంచి మిత్రునిగా మారిపోవాలి. అందుకోసం సహనం, అబద్ధాలు చెప్పకపోవడం వంటి మంచి అలవాట్లను అలవర్చుకోవాలి. సహనం లేకపోతే స్నేహబంధం ఎక్కువ కాలం నిలబడదు. స్నేహితుల మధ్య ఆ బంధం కలకాలం ఉండాలంటే అబద్ధాలు చెప్పకపోవడం ఉత్తమం. స్నేహితుల్లోని మంచిని ప్రచారం చేయడానికి ప్రయత్నించాలి. పరస్పర సహకారంతో సాధించలేని విజయం ఉండదు. మన స్నేహితుల శక్తి సామర్థ్యాలు, నైపుణ్యాలను చూసి అసూయ పడకూడదు. స్నేహితుని గుణగణాలను పొగడటం ఉత్తమ స్నేహితుని లక్షణం. స్నేహబంధాన్ని కలకాలం నిలబెట్టుకోవాలంటే నిస్వార్థం, త్యాగం, అసత్యం మాట్లాడకుండా ఉండటం అవసరం. ఫ్రెండ్షిప్ అనేది ఇద్దరు అబ్బాయిల మధ్య, లేక ఇద్దరు అమ్మాయిల మధ్య, లేదా ఒక అబ్బాయి ఒక అమ్మాయి మధ్య ఉండొచ్చు, లేదా ఒక స్నేహ బృందంలో అబ్బాయిలు అమ్మాయిలు కలిసి ఉండొచ్చు. ఈ స్నేహ బంధాలన్నింటిలో చాలామంది చర్చించుకునేది అమ్మాయి అబ్బాయి మధ్య స్నేహం. అబ్బాయి అమ్మాయి మధ్య కల్మషం లేని స్నేహమే ఉన్నా సమాజంలో కొందరు దాన్ని ప్రేమగా చిత్రీకరిస్తూ ఉంటారు. నిజానికి పరిపక్వత కలిగిన అమ్మాయి అబ్బాయిల మధ్యే నిజమైన స్నేహం కలుగుతుందని కొన్ని అధ్యయనాలు, కొందరు అధ్యయనకర్తలు చెప్తున్నారు. అబ్బాయి అమ్మాయిల మధ్య ఆకర్షణ సహజం కాబట్టి ఆ ఆకర్షణకు, స్నేహానికి, ప్రేమకు మధ్య ఉన్న పలుచటి పొరలను ఎరిగి ప్రవర్తిస్తే అబ్బాయి అమ్మాయిల స్నేహం అర్థవంతంగా ఉంటుంది. స్త్రీ పురుషుల మధ్య స్నేహం స్నేహంగా మాత్రమే నిలిచి ఉండే అవకాశం తక్కువగా ఉంటుందని, ఏదో ఒక సందర్భంలో స్నేహానికి అతీతమైన ఆకర్షణకు లోనవుతూ ఉంటారు అని ఒక యూనివర్సిటీకి చెందిన అధ్యయనకర్తలు వెల్లడించారు. చాలామంది ఆడామొగ స్నేహితులను పరిశీలించాకే దీన్ని వెల్లడించారు. అబ్బాయి అమ్మాయి మధ్య ఒక స్నేహభావం ఉంటే చుట్టూ ఉన్న సమాజమే వారికి లేనిపోని ఆలోచనలను పుట్టిస్తాయని, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, సమాజంలో ఆడామొగ మధ్య స్నేహాన్ని తప్పుగా చూడకుండా ఉండాలని అంటుంది బీఎస్సీ విద్యార్థిని భాగ్యశ్రీ.
1: హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాగ్యశ్రీ. నేను బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. అమ్మాయిల అబ్బాయిల స్నేహం అనేది ఈ కాలంలో చాలా తక్కువగా కనబడుతుంది, కానీ ఉన్న కొద్దిలోనైనా ఆ స్నేహబంధం జీవితకాలం వరకు ఉంటుంది. ఈ కొద్ది మందిలో నేను ఉన్నాననేది నా గట్టి నమ్మకం. ఈ అమ్మాయిలు అబ్బాయిల మధ్య స్నేహం బలపరచడానికి గల కారణం మనం చూసే చూపు, మన వ్యవహార శైలి. అంటే మనం వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు ఎలా ఉంటాము, అలాగే దూరంగా ఉన్నప్పుడు ఎలా ఉంటాము, అంటే మన ఆలోచన విధానంలో మార్పు రాకుండా ఉంటే ఆ బంధం బలపడుతుంది, లేదంటే మన ఆలోచన విధానంలో మార్పు ఉంటే అది అడమగ స్నేహం కాదండోయ్, ప్రేమగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి అలా కాకుండా ఉండాలి, అప్పుడే స్నేహబంధానికి విలువ ఉంటుంది. ఎలా అంటే, మనం అబ్బాయిలతో స్నేహం చేసేటప్పుడు మన తల్లిదండ్రులు, చుట్టూ ఉన్నవాళ్ళు దాన్ని తప్పుడు కోణంతో చూడకూడదు. అలా చూడకుండా స్నేహపూర్వక వ్యవహార శైలి ఉంటే ఆ స్నేహబంధం ఎల్లప్పుడూ కొనసాగుతుంది. నా జీవితంలో కొంతమంది ఇలాగే స్నేహంగా ఉంటూ ప్రేమ వ్యవహారాలు చెప్పేవారు, కానీ నేను వాటిని ఖండించాను. మొన్న జరిగిన స్నేహితుల దినోత్సవం నాడు నా చిన్ననాటి స్నేహితులం అందరం కలిసి జరుపుకున్నాం. చాలా సంతోషంగా నా చిన్ననాటి జ్ఞాపకాలు, అనుభవాలు అన్నీ పంచుకున్నాం. మా స్నేహం ఎల్లప్పుడూ ఇలా జీవితకాలం ఉండాలని ప్రతిజ్ఞ కూడా చేశాము. ఈ విధంగా మా యొక్క ఫ్రెండ్షిప్ డే జరిగింది. మనం లైఫ్లో జరిగే ప్రతి విషయం బంధువులతో, ఇంట్లో వాళ్ళతో పంచుకుంటామో లేదో తెలియదు, కానీ అదే ఒక ఫ్రెండ్ ఉంటే మాత్రం అన్నీ షేర్ చేసుకుంటాం కదండి. అలాంటి ఫ్రెండ్స్ నాకున్నందుకు నేను చాలా హ్యాపీ. పేద ధనిక చూడనిది, కులమత భేదం లేనిది, బంధుత్వం కన్నా గొప్పది స్నేహం ఒక్క.

0: సుదీర్ఘకాలం సంతోషంగా జీవించడానికి స్నేహితుల సహచర్యం చాలా కీలకం. నిత్యం స్నేహితుల సమక్షంలో గడిపిన వారికి, బాధ అయినా సంతోషమైనా ప్రతి విషయాన్ని ఇతరులతో పంచుకునే వాళ్ళకి ఒత్తిడికి దారితీసే హార్మోన్లు అదుపులో ఉంటాయి. ఆత్మహత్యకు దారితీసే ఒంటరితనాన్ని జయించాలంటే స్నేహితులే కీలకం. కానీ మంచి స్నేహితులను సంపాదించుకోవడం అంత సులభం కాదు. పరిచయస్తులు సులభంగానే దొరుకుతారు, కానీ నిజమైన స్నేహం సంపాదించుకోవాలంటే కొంత సమయం పడుతుంది. కాస్త ప్రయాస పడితే గానీ నిజమైన స్నేహాలు నెలకొనలేవు. స్నేహాలు పరీక్షను ఎదుర్కోవలసి రావచ్చు. ఆ పరీక్షలకు తట్టుకొని నిలబడే స్నేహాలు ఇంకా పటిష్టమవుతాయి. నిజమైన స్నేహం కష్టం వచ్చినప్పుడు పక్కబలంగా నిలుస్తుంది. ఎండ కాస్తున్నంతసేపు మనకు తన గొడుగునిచ్చి, వాన కురవడం మొదలవగానే దాన్ని లాగేసుకునే వ్యక్తిని అవసరానికి ఆదుకోని మిత్రుడంటారు. అలాంటి వారికి దూరంగా ఉండటమే మంచిది. కొందరు వేరువేరు ఉద్దేశాలతో స్నేహం చేస్తూ ఉంటారు. కొందరికి సంతోషంగా ఉండడానికి స్నేహం చేయడం అంటే ఇష్టం. మరికొందరికి తమ అవసరం తీర్చుకోవడానికి స్నేహం చేయడం అంటే ఇష్టం. మరి అలాంటి కృత్రిమ స్నేహాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఇంకా స్నేహం గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు యువ కవి ఎస్ బాబు.
1: స్నేహం అంటే రెండు దేహాలలో ఉండే ఒకే ఆత్మ అని చెప్పుకోవచ్చు. ఒక దీపాన్ని వెలిగించాలంటే దానికి తైలం కావాలి. ఏదైనా మిషనరీ వస్తువు పనిచేయాలంటే విద్యుత్ కావాలి. కానీ స్నేహానికి మాత్రం ఏదీ అవసరం ఉండదు. ఒక మంచి

0: మిత్రుడు కనుక ఉంటే మందులు అవసరం ఉండదు అంటారు. అంటే స్నేహితులకు ఉన్నటువంటి స్థానం ఎలాంటిదో అర్థమవుతుంది. మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు చాలా అందంగా కనబడుతుంది, అది కొన్ని రోజులకు చెడిపోయి కళాహీనంగా దర్శనమిస్తుంది. కానీ స్నేహం మాత్రం మొదట మామూలుగా ఉంటుంది, పాతపడే కొద్దీ బాగుంటుంది. ఈ కాలమంతా సాంకేతిక రంగములో ముందున్నప్పటికీ, మనిషి ప్రయాణం అంతరిక్షాన్ని అంటుతున్నప్పటికీ, ఓ అందమైన సాయంత్రం కలిసి కలని కన్నీళ్ళని పంచుకునే మిత్రుడుంటే ఎంతో అదృష్టంగా భావించాలి. శుభకార్యాల్లో అలంకరించే అరటి ఆకులు, మామిడి తోరణాలు మరుసటి రోజుకే ఎండిపోయినట్లు కృత్రిమ ప్రవర్తనతో ఏర్పరచుకున్న స్నేహం అతి కొద్ది కాలంలోనే మూడువారుతుంది. స్నేహానికి అడ్డుతోవలు లేవు. ఎదుటి వ్యక్తిని మనస్ఫూర్తిగా అభిమానిస్తుంటే అతడు అంతకు రెట్టింపు అభిమానాన్ని కనపరుస్తాడు. స్నేహానికి శరీరాలు వేరైనా హృదయాలు మాత్రం ఒకే విధంగా నడుచుకుంటాయి. స్నేహితుల్లో కూడా వ్యక్తిగత స్వార్థానికి ఉపయోగించుకోవడం కోసం పులితోలు ధరించిన మేక మాదిరిగా ఉంటారు. అలాంటి వారిని మనం గ్రహించుకొని తిరగాలి. ఎదుటి వ్యక్తిని అరమరికలు లేకుండా అభిమానించడం, వారి మేలుకు తోడ్పడటం ద్వారానే స్వచ్ఛమైన స్నేహం వెల్లివిరుస్తుంది. లేనిపోని అనురాగాల్ని పొలకపోయటం, కృత్రిమంగా మాట్లాడటం, అసందర్భంగా పొగడటం ద్వారా స్నేహాన్ని నెలకొల్పుకునే ప్రయత్నం చేస్తే ఏమీ ప్రయోజనం ఉండదు. స్నేహం అనేది మనుషుల మధ్య బంధాలకి పునాది వేస్తుంది, అనుబంధాలు బలపడతాయి. మనుషులతో మాట్లాడకుండా ఉండడానికి చాలా కష్టపడాలి, కానీ స్నేహభావంతో హాయ్ అని పలకరించడానికి క్షణం పట్టదు. ఆ పిలుపులో, ఆ స్వరములో మనిషిని ఆకట్టుకునే ఆత్మీయత ఉట్టిపడితే అది స్నేహానికి రాదారి అవుతుంది. మానవుడు ఈనాడు అగ్రవాదం, ఉగ్రవాదం, తీవ్రవాదం వంటి సర్వవ్యాధులతో పీడింపబడుతున్న మనిషికి నేడు కావలసిన ఒకే ఒక్క దివ్య ఔషధం స్నేహం. స్నేహ హస్తాలను ఆప్యాయంగా చాచి తేడాలు లేకుండా ఎదుటి వ్యక్తిని గుండెలకు హత్తుకొని నువ్వు, నేను ఒకటే, మనం మనం, స్నేహితులం, దోస్త్ దోస్త్, భాయి భాయి అని స్నేహాన్ని పంచగలిగితేనే మనిషి బతుకు అర్థం, పరమార్థం అవుతుంది. స్నేహాన్ని మించిన ఆస్తులు, అంతస్తులు ఈ లోకంలో ఉండవు. ఐశ్వర్యాలు స్నేహానికి అడ్డురావు. నీదెంత నాదెంత అనే బేరసారాలుండవు. తీసివేతలు బాగాహారాలుండవు. నమ్మకమే పునాదిగా, మమేకమైన అపురూప భావమే స్నేహం. స్నేహం అంటే తెలియని వారుండరు, కానీ దాని విలువ తెలియని వారు ఎందరో ఉన్నారు. స్నేహం అంటే నిజం, అమృతం, మరణం లేనిది, నిత్యమైనది, సత్యమైనది, శాశ్వతమైనది అని నిక్కచ్చిగా చెప్పుకోవచ్చు. స్నేహపు జల్లులలో తడవటం కాదు, స్నేహపు వరదలో మునిగిపోవాలి, మునకలు వేయాలి, ఈత ఈదాలి. బాల్యంలో, యవ్వనంలోనే కాదు, వృద్ధాప్యంలో కూడా స్నేహం అవసరం. మనల్ని నడిపించేందుకు, సంతోషాన్ని పెంచేందుకు స్నేహితులు ప్రతి ఒక్కరికి అవసరం. ప్రతి ఒక్కరూ ఇటువంటి స్నేహాన్ని అందించగలగాలి. మదర్ తెరిస్సాకు మారుపేరుగా మన కుటుంబానికి, మన చుట్టూ ఉన్న సమాజానికి, మన దేశానికి, మన బంధు మిత్ర సహచర బృందానికి స్నేహభావం కలిగిన అభిమానాన్ని పంచి ఇవ్వాలి. అసూయ ద్వేషాలను పరిపూర్ణంగా స్నేహభావం నుండి తొలగించాలి. మనమంతా స్నేహాన్ని పంచుతూ స్నేహం అనే బాటలో పయనిద్దాం. స్నేహతత్వాన్ని మనుషుల మనస్సుల్లో పండించాలి. మన పరిసరాలను స్నేహంతో నింపాలి. సాటి మనసుల్ని స్నేహానికి ప్రతిరూపాలుగా,
1: మానవత్వానికి

0: మచ్చుతునకలుగా మార్చే ప్రయత్నం చేయాలి మనమంతా. నేను నమ్ముకున్న సిద్ధాంతం ఏంటంటే, నేను ఉన్నా లేకున్నా నా ఆత్మ స్నేహితులతోనే నిలిచి ఉంటుంది. అంటే మిత్రులకు ఇచ్చేటువంటి ప్రాముఖ్యత ఏ విధంగా ఉండాలో అర్థమవుతుంది.
1: ఇప్పుడు స్నేహం అంటే ఏంటో కవిత రూపంలో తెలియజేస్తున్నారు ఎస్ బాబు.
0: జన్మమిచ్చును అమ్మ, మార్గమిచ్చును మైత్రి, స్వేచ్ఛనిచ్చును పృథ్వీలోన, స్నేహితుడుంటే చాలు హృదయంలోన. కలిసిమెలిసిందాము, కలహాలు వద్దు, పక్కలో పాములుగా మనముండవద్దు, చక్కనైన స్నేహాన్ని చెదరగొట్టొద్దు, కలిమిలేములు లేని కలయికే ముద్దు. కపట ప్రేమలు, నయవంచనలు, కాలిపోయే కోరికల కొర్రాసులు లేకపోతే మదిలో జనించిన స్నేహం మరణానికి దరచేరనివ్వదు. 10 మంది కలిస్తే సమాజం, పుడతిలో అదే సామాజిక జీవనం, ఆప్యాయతల్లో

0: కలిసిమెలిసి ఉందాము, కలహాలు వద్దు, పక్కలో పాములుగా మనముండవద్దు, చక్కనైన స్నేహాన్ని చెదరగొట్టొద్దు, కలిమిలేములు లేని కలయికే ముద్దు. కపట ప్రేమలు, నయవంచనలు, కాలిపోయే కోరికల కుర్రాసులు లేకపోతే మదిలో జనించిన స్నేహం మరణానికి దరచేరనివ్వదు. 10 మంది కలిస్తే సమాజం, పుడతిలో అదే సామాజిక జీవనం. ఆప్యాయతల్లో మనస్సులుంటే వెదజల్లును స్నేహ పరిమళం. ప్రేమ అనుభూతి కావచ్చు, కానీ స్నేహం మాత్రం సజీవ హృదయంలో కరుణను పండించి కాఠిన్యాన్ని కరిగించి స్నేహాన్ని ధరించిన మనిషి మృత్యుంజయుడు.
1: కెరీర్లో భాగంగా వేరైన స్నేహితులు మళ్ళీ కలుసుకునేంత వరకు గతంలో వారు పంచుకున్న అనుభవాలతో గడిపేస్తూ కొత్త స్నేహితులను అన్వేషిస్తూ ఉంటారు. గతంలో సుఖదుఖాల్లో ఓదార్పును పంచి, ఒంటరిగా ఉన్నప్పుడు తోడుగా నిలిచి, ఒడిదొడుకులలో అండగా నిలిచిన స్నేహితులను కోల్పోయి వేదనను మిగిల్చిన కాలాన్ని ఒక్కసారి వెనక్కు వెళ్లమని, వెళ్తే బాగుండు అని అనుకుంటూ ఉంటారు కొందరు. కానీ అది జరిగే పని కాదు కాబట్టి వారే ఒకసారి వెనక్కు వెళ్ళి తమ స్కూలు, కాలేజీ మిత్రులను కలుసుకోవడం కోసం స్కూళ్లలో, కాలేజీల్లో, యూనివర్సిటీల్లో అలుమ్ని మీట్స్ను ఏర్పాటు చేసుకొని పాత స్నేహాలను పునరుద్ధరించుకోవడానికి, కొత్త స్నేహితులను పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. 5-6 ఏళ్ళు కలిసి చదువుకున్న మిత్రులు చదువు పూర్తయిన తర్వాత వారు చదువుకున్న విద్యాలయాల్లోని మిత్రులను విడిచి వెళ్ళలేక పడే వేదన అంతా ఇంతా కాదు. ఆ వేదనను కూడా తీపిగా పంచుకోవడానికి ఫేర్వెల్ పార్టీలు జరుపుకుంటున్నారు నేటి యువత.

స్నేహం ఒకరి మీద ఒకరికి గౌరవంతో ఏర్పడితే అది మంచి స్నేహం. ఒకరి అభిప్రాయాలకు విలువనిస్తూ వాటికి తగ్గట్టు ప్రవర్తిస్తూ ఉంటే స్నేహం కలకాలం నిలిచిపోతుంది. ఇది స్నేహితుల నిబద్ధత, వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. సృష్టిలో ఏ బంధాన్ని మనం ఎంచుకోలేం. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, కానీ మనం ఎంచుకోగల ఒకే ఒక బంధం స్నేహం అనే ఆత్మీయ బంధం. కాబట్టి సాధ్యమైనంత వరకు మంచి స్నేహితులను ఎంచుకోవాలి. స్నేహబంధాలు చెడిపోయేవి కేవలం చెప్పుడు మాటల వల్లే. స్నేహితుల మధ్య బంధం ఎలాంటి దాపరికాలు, అరమరికలు లేకుండా తెరిచిన పుస్తకంలా ఉంటేనే స్నేహమాధుర్యం రెట్టింపు అవుతుంది, శాశ్వతమవుతుంది.

0: శ్రోతలు, ఇంతవరకు యువవాణి యువజనుల కార్యక్రమంలో స్నేహితుడే ఉంటే పి శ్రీనివాస్ అందించిన రూపకం విన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు.
3: మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి.

0: ఆన్లైన్లో ఓటర్ ఎనిమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనిమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.

0: యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7 గంటలు దాటి 10 సెకండ్లు. ఇప్పుడు విందా ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ IBPS వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. డిగ్రీ పీజీ అర్హత ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్లో భాగంగా బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులు పాల్గొంటున్నాయి. అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ 190, పర్సనల్ ఆఫీసర్ 60, ఐటీ ఆఫీసర్ 301, లా ఆఫీసర్ 105, రాజభాషా అధికారి 89, మొత్తం 765 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్ట్ని అనుసరించి బీఈ, బీటెక్ లేదా మాస్టర్స్ పూర్తి చేసి ఉండాలి సంబంధిత విభాగాల్లో. అభ్యర్థుల వయసు 20 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రిలిమినరీ, మెయిన్స్, ఆ తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ IBPS.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూలై 21, 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ IBPS వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 6,715 ఖాళీలను భర్తీ చేయనున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 1900, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 500, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 1100, కెనరా బ్యాంకులో 1500, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 500, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 550, పంజాబ్ నేషనల్ బ్యాంకులో 504, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 161 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తంగా 6,715 ప్రొబేషనరీ ఆఫీసర్ ఖాళీలు. అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 20 ఏళ్ల నుండి 30 ఏళ్లకు మించకుండా ఉండాలి. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ IBPS.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూలై 21, 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ APGENCO లో 100 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఖాళీలను ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు AICTE లేదా UGC గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా కళాశాల నుండి సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో BE లేదా BTEC డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి లేదా తత్సమాన డిగ్రీ కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు జూలై 1, 2026 నాటికి 18 నుండి 42 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ APTRANSCO లో డైరెక్ట్ రిక్రూట్ ప్రాతిపదికన వివిధ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. APTRANSCO లో ఎలక్ట్రికల్ విభాగంలో 167, సివిల్ విభాగంలో 23, టెలికాం విభాగంలో 10 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్టుని అనుసరించి సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి BE లేదా BTEC సంబంధిత విభాగాల్లో ఉత్తీర్ణులై

0: ఉండాలి. అభ్యర్థుల వయసు జూలై 1, 2026 నాటికి 18 నుండి 42 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూలై 20, 2026. ఏపీ ట్రాన్స్కో మరియు ఏపీ జెన్కోలలో ఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ apvidyutrecruitment.apcfss.in అనే వెబ్సైట్ను చూడవచ్చు.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు.
2: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఇండోనేషియాలో పర్యటిస్తారు. విబిజీ రామ్జీ చట్టం 2025 కింద రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయలకు పైగా తొలి విడత నిధులను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో నిరంతర సంప్రదింపులు నిర్వహించడం వల్ల పరిపాలన మరింత బలోపేతమవుతుందని కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ రాత్రి లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్లో జరిగే ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఇండోనేషియాలో పర్యటిస్తారు. ఈ పర్యటనతో భారత్ ఇండోనేషియా ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కావడంతో పాటు పరస్పర సహకారానికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని ఇండోనేషియాలోని భారత రాయబారి సందీప్ చక్రవర్తి తెలిపారు. జకార్తాలో ఆకాశవాణికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, రేపటి నుంచి ఈ నెల 28వ తేదీ వరకు జరిగే మోదీ ఇండోనేషియా పర్యటన సందర్భంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత విస్తరించడంతో పాటు ఆర్థిక భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందని పేర్కొన్నారు. రెండు దేశాల లక్ష్యాల సాధన కోసం వ్యూహాత్మక సహకారాన్ని మరింత విస్తరించేందుకు కృషి చేస్తున్నాయని చెప్పారు. భారత అవసరాలు ఇండోనేషియా ఆర్థిక విధానాల మధ్య సమన్వయాన్ని పెంపొందించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. భారత్ ఇండోనేషియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం రక్షణ భద్రతతో పాటు ఆర్థిక రంగంలోనూ సహకారాన్ని వేగంగా విస్తరిస్తోందన్నారు. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 30 బిలియన్ అమెరికన్ డాలర్లకు పైగా ఉందని, దానిని మరింత పెంచడంపై దృష్టి సారించినట్టు తెలియజేశారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ విబిజీరామ్జీ చట్టం 2025 ఈ నెల మొదటి తేదీ నుంచి విజయవంతంగా అమలులోకి వచ్చినందుకు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయలకు పైగా తొలి విడత నిధులను విడుదల చేశారు. అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ది మంత్రులతో కలిసి పథకం అమలుపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాల వద్ద తగిన నిధులు అందుబాటులో ఉండి గ్రామీణ కార్మికులకు 15 రోజుల్లోపు వేతనాలు చెల్లించేలా ఈ నిధులను విడుదల చేసినట్టు తెలిపారు. రాబోయే 5 ఏళ్లలో దేశంలోని 286,000 గ్రామ పంచాయతీల్లో 750,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టి వికసిత్ భారత్ లక్ష్యాన్ని వేగవంతం చేయనున్నట్టు ఆయన తెలిపారు. మొదటి వారంలోనే అనేక గ్రామ పంచాయతీల్లో పనులు ప్రారంభమై లక్షలాది మంది గ్రామీణ కార్మికులకు ఉపాధి కల్పించినట్టు ఆయన వెల్లడించారు.
1: मनरेगा को पूरे देश में लागू करने में 3 साल लगे थे, लेकिन मुझे आप सब पर गर्व है, 1 साल 2 साल नहीं, पहले दिन ही विकसित भारत जी राम जी योजना एक साथ पूरे देश में लागू हो गई. 100 दिन नहीं, अब 125 दिन रोजगार, 5 साल में 7.5 लाख करोड़ से ज्यादा की राशि 2,86,000 पंचायतों में ठीक से लग गई, तो गाँव संपूर्ण विकसित हो जाएंगे, समृद्ध और विकसित गाँव.

0: का निर्माण हो जाएगा।
1: ಭಾರತ ವೈದ್ಯ ಪರಿಶೋಧನಾ ಮಂಡಳಿ ಐಸಿಎಂಆರ್ ಪ್ರತಿಷ್ಠಾತ್ಮಕ ಕಾರ್ಯಕ್ರಮವು ಐಸಿಎಂಆರ್ ಮೈಂಡ್ಸ್ ಜಾತಿಯ ಆರೋಗ್ಯ ಪರಿಶೋಧನಾ ಪ್ರಾಧಾನ್ಯತಾ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಜಾತಿಯ ಇ ಗವರ್ನೆನ್ಸ್ ಅವಾರ್ಡುಲು 2026 ಸ್ವರ್ಣ ಪುರಸ್ಕಾರಾನ್ನಿ ಅಂದುಕುಂದಿ. ಈ ಅವಾರ್ಡును ಕೇಂದ್ರ ಸಿಬ್ಬಂದಿ ಪ್ರಜಾ ಫಿರ್ಯಾದುಲು ಪೆನ್ಷನ್ಲ ಶಾಖ ಸಹಾಯ ಮಂತ್ರಿ ಡಾಕ್ಟರ್ ಜಿತೇಂದ್ರ ಸಿಂಗ್ ಪ್ರದಾನ ಚೇಸರು. ಈ ಸಂದರ್ಭಂಗಾ ಐಸಿಎಂಆರ್ ಡೈರೆಕ್ಟರ್ ಜನರಲ್ ಡಾಕ್ಟರ್ ರಾಜೀವ್ ಬಹಲ್ ಮಾತಾಡುತ್ತಾ ಸಂಕ್ಲಿಷ್ಟ ಪ್ರಜಾರೋಗ್ಯ ಸಮಸ್ಯೆಗಳಿಗೆ ಡೇಟಾ ಆಧಾರಿತ ವಿಸ್ತೃತ ಸ್ಥಾಯಿಲೋ ಅಮಲು ಚೇಯಗಲಿಗೆ ಸಾಂಕೇತಿಕ ಪರಿಷ್ಕಾರಾಲನು ಅಭಿವೃದ್ಧಿ ಚೇಯಡಂಲೋ ಐಸಿಎಂಆರ್ ಮುಂದಂಜಲೋ ಕೊನಸಾಗುತ್ತಂದನಿ ತಿಳಿಪಾರು. ಭಾಗಸ್ವಾಮ್ಯ ಸಂಸ್ಥಲು ರಾಷ್ಟ್ರ ಆರೋಗ್ಯ ವ್ಯವಸ್ಥಲತೋ ಸಮನ್ವಯಾನ್ನಿ ಮರಿಂತ ಬಲೋಪೇತಂ ಚೇಸ್ತೂ ದೇಶ ಪ್ರಜಲಕು ಅಂದುಬಾಟು ಧರಲ್ಲೋ ಪ್ರಮಾಣೀಕರಿಂಚಿನ ನಾಣ್ಯಮೈನ ಆರೋಗ್ಯ ಸೇವಲನು ಅಂದಿಸಡಾನಿಕಿ ಐಸಿಎಂಆರ್ ಕಟ್ಟುಬಡಿ ಉಂದನಿ ಆಯನ ಪೇರ್ಕೊನ್ನಾರು. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో నిరంతర సంప్రదింపులు నిర్వహించడం వల్ల పరిపాలన మరింత బలోపేతం అవుతుందని, ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించిన సమస్యలను సకాలంలో పరిష్కరించడానికి దోహదపడుతుందని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈరోజు భారతీయ మజ్దూర్ సంఘ్ దాని అనుబంధ ఉద్యోగుల సంఘాల ప్రతినిధి బృందంతో మంత్రి సమావేశమయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, పరిపాలనా సంస్కరణలకు సంబంధించిన పలు అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను సంస్థాగత చర్చల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో ఉద్యోగుల సంఘాలు పోషిస్తున్న నిర్మాణాత్మక పాత్రను డాక్టర్ జితేంద్ర సింగ్ అభినందించారు. ఈ నెల 20వ తేదీ నుండి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమై 13వ తేదీ వరకు కొనసాగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారని, దీంతో జూలై 20 నుండి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిర్వహించేందుకు మార్గం సుగమం అయ్యిందని ఆయన అన్నారు. సైక్లింగ్ వల్ల గుండె, శరీరం, మనసు ఆరోగ్యంగా ఉంటాయని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో నిర్వహించిన ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం 80వ సంచికలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, నగరాల్లో కాలుష్యం, ట్రాఫిక్ రద్దీ సమస్యలకు కూడా సైక్లింగ్ ఒక సమర్థవంతమైన పరిష్కారమని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక గురువు శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 9,000 మందికి పైగా ప్రజలు కమ్యూనిటీ రన్, సైకిల్ ర్యాలీలో పాల్గొనడంతో పాటు జుంబా, యోగా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజలు ప్రతిరోజు కనీసం 1 గంట పాటు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి ఆ సమయాన్ని వ్యాయామం, క్రీడలు వంటి శారీరక కార్యకలాపాలకు కేటాయించాలని మంత్రి పిలుపునిచ్చారు. తద్వారా మెరుగైన ఆరోగ్యం సాధ్యమవుతుందని ఆయన అన్నారు.
2: साइकिलिंग हार्ट को ठीक रखता है और बॉडी को भी फिट रखता है, सोल को भी ठीक रखने का काम करता है. एक साइकिलिंग से पॉल्यूशन का सॉल्यूशन होता है, अपने स्वयं को फिट रखती है. साइकिलिंग ही ट्रैफिक का भी समाधान है, क्यों न हम साइकिलिंग करके विकसित भारत के प्रधानमंत्री जी के स्वप्न के साथ चले, यही आज आप सबसे अपेक्षा है.
1: आईसीसी महिला T20 प्रपंच कप फाइनल मैच ఈ రోజు జరుగుతుంది. లండన్ లోని ప్రతిష్టాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్లో ఇంగ్లాండ్ జట్టు ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 8:00 ప్రారంభమవుతుంది. ప్రపంచకప్ విజేతను నిర్ణయించే ఈ ఫైనల్ మ్యాచ్పై క్రీడాభిమానుల్లో ఆసక్తి నెలకొంది. వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంటులో రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లు ఈరోజు ఉత్కంఠంగా కొనసాగుతున్నాయి. పురుషుల సింగిల్స్లో సెర్బియాకు చెందిన నోవాక్ జోకోవిచ్ రష్యాకు చెందిన రోమన్ సఫీయుల్లీన్తో తలపడతారు. అలాగే టాప్ సీడ్ ఇటలీ ఆటగాడు జానిక్ సినర్ జపాన్కు చెందిన షింటారో మోచిజుకీతో పోటీ పడతారు. ఇతర మ్యాచ్లలో పోలాండ్కు చెందిన హోబర్ట్ హుర్కాచ్, జర్మనీ ఆటగాడు జాన్ లెనార్డ్తో, కెనడాకు చెందిన ఫెలిక్స్ ఆగర్, స్పెయిన్ ఆటగాడు డేవిడోవిచ్తో ప్రీ క్వార్టర్ ఫైనల్లో తలపడతారు. మహిళల సింగిల్స్లో చెక్ రిపబ్లిక్ చెందిన కరోలినా ముచోవా, బార్బోరా

0: క్రెజికోవాతోను, టాప్ సీడ్ ఆర్యనా సబలెంక, జపాన్కు చెందిన నవోమి ఒసాకాతో తలపడతారు. ఫుట్బాల్ ప్రపంచకప్లో ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లు ఉత్కంఠంగా కొనసాగుతున్నాయి. భారత కాలమానం ప్రకారం ఈరోజు అర్ధరాత్రి 1:30 న్యూజెర్సీలో జరిగే మ్యాచ్లో బ్రెజిల్ నార్వేతో తలపడుతుంది. అలాగే మరో ప్రీ క్వార్టర్ ఫైనల్లో రేపు ఉదయం 5:30 మెక్సికోలో జరిగే మ్యాచ్లో ఇంగ్లాండ్ మెక్సికోతో ఆడుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఇండోనేషియాలో పర్యటిస్తారు. విబీ జీరామ్జీ చట్టం 2025 కింద రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయలకు పైగా తొలి విడత నిధులను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో నిరంతర సంప్రదింపులు నిర్వహించడం వల్ల పరిపాలన మరింత బలోపేతమవుతుందని కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ రాత్రి లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్లో జరిగే ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:15 దాటి 36 సెకండ్లు. ఇప్పుడు విందాం జానపద సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో అర్షం రాధ బృందం పాడిన జానపద గీతాలు విందాం. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన విందాం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇప్పుడు విందాం అర్షం రాధ బృందం పాడిన జానపద గీతం.

0: శ్రోతలు అర్షం రాధా బృందం పాడిన జానపద గీతాలు వింటున్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఇప్పుడు విందాం అర్షం రాధా బృందం పాడిన జానపద గీతాలు.

కొత్త సీరే కట్టుకొని కొడుకు రంగన్ని ఎత్తుకొని కొత్త సీరే కట్టుకొని కొడుకు రంగన్ని ఎత్తుకొని కొత్త కొండకు నేనే పోతెను నిలవంక రాజగండ జిలకల నేనే కడితెను.

0: కొని కొడుకు రంగన్నెత్తుకొని కొత్త సీరె కట్టుకొని కొడుకు రంగన్నెత్తుకొని కొత్త కొండకు నేనే పోతెను, నిలవంక రాజగండ జిలకల నేనే కడితేను.
1: కొత్త సీరె కట్టుకొని కొడుకు రంగన్నెత్తుకొని కొత్త సీరె.

సీరె కట్టుకొని కొడుకు రంగన్నెత్తుకొని కొత్త కొండకు నేనే పోతెను నిలవంక రాజగండ సిలకల నేనే.

శ్రోతలు ఇంతవరకు అర్షం రాధ బృందం పాడిన జానపద గీతాలు విన్నారు. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ 2026 క్రికెట్ ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:30 దాటి 38 సెకండ్లు. ఇప్పుడు విందాం చిత్రసీమ తెలుగు సినీ గీతల కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది ఆకాశవాణి వరంగల్ కేంద్రం. చిత్రసీమలో తొలిపాటగా విందాం ప్రేమించి పెళ్లాడతా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, పాట రచన వెన్నెల కంటి, సంగీతం జాటిన్ లలిత్.

చిత్రసీమలు తర్వాత పాటగ విందాం. కలేజ చిత్రం కోసం హేమచంద్ర శ్వేత పాడిన పాట. పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి. సంగీతం మణిశర్మ.

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: చిత్రసీమలో ఇప్పుడు విందాం. బలగం చిత్రం కోసం రామ్ మిరియాల మంగ్లీ పాడిన పాట, మంగ్లీ మరియు భీమ్స్ సిసిరిలియో పాడిన పాట. పాట రచన కాసర్ల శ్యామ్, సంగీతం భీమ్స్ సిసిరిలియో.
2: ఓరి వారి, ఇంకా వింటున్నావురా పాలు? ఎప్పుడు వద్దావురా ఊళ్ళో కొన్ని అక్క?
3: ఇక పొద్దు పొద్దునే మొదలు పెట్టినావా నీ బాసుగాల?

శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందాం కొత్త కొత్తగా చిత్రం కోసం చైతు హారిక నారాయణ్ పాడిన పాట. పాట రచన కృష్ణ చైతన్య, సంగీతం శేఖర్ చంద్ర.

0: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
0: సందర్భం ఏదైనా,
1: శుభకార్యం మరేదైనా,
0: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
1: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
0: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
1: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
2: చిత్రసీమలో తర్వాత పాటగా విందా, కేర్ ఆఫ్ కంచెరపాలెం చిత్రం కోసం స్వీకార్ అగస్తి స్వీయ సంగీత సారథ్యంలో పాడిన పాట, పాట రచన రఘుకుల్.

solo.

శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందా కృష్ణార్జున యుద్ధం చిత్రం కోసం పెంచల్ దాస్ రచించి పాడిన పాట. ఈ పాటకు సంగీతం అందించిన వారు హిప్ హాప్ తమేజా.

మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz మై ప్రసారం. చిత్రసీమలో ఇప్పుడు విందాం ఛాంపియన్ చిత్రం కోసం రామ్ మిరియాల పాడిన పాట, పాట రచన కాసర్ల శ్యామ్, సంగీతం మిక్కీజే మేయర్.

0: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
1: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
0: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
1: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
0: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
1: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
0: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 మెగాహెడ్జ్ పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
1: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
2: శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందా మహర్షి చిత్రం నుండి ఏకచిత్ర గానం వింటారు. ఈ పాటల రచన శ్రీమణి, ఈ పాటలకి సంగీతం అందించిన వారు దేవిశ్రీ ప్రసాద్. వినండి మహర్షి చిత్రం నుండి ఏకచిత్ర గానం.

శ్రోతలు ఇంతవరకు మహర్షి చిత్రం నుండి ఏకచిత్ర గానం విన్నారు. ఈ పాటల రచన శ్రీమణి. ఈ పాటలకు సంగీతం అందించిన వారు దేవిశ్రీ ప్రసాద్. చిత్రసీమలో ఇప్పుడు విందాం మజిలి చిత్రం కోసం. చిన్మయి శ్రీపద పాడిన పాట

శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందాం నా సామిరంగ చిత్రం కోసం. కరీముల్లా, సాహితీ చాగంటి, సాయి చరణ్, లోకేష్, అరుణ్ కౌండియా మరియు హైమత్ పాడిన పాట, పాట రచన చంద్రబోస్, సంగీతం ఎంఎం కీరవాణి.

చిత్రసీమలో తర్వాత పాటగా విందా. కమిటీ కుర్రోళ్ళు చిత్రం కోసం అర్మాన్ మలిక్ పాడిన పాట, పాట రచన కిట్టు విశ్వప్రగాఢ, సంగీతం అనుదీప్ దేవ్.

మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై మై ప్రసారం చిత్రసీమలో. ఇప్పుడు విందాం నాన్నకు ప్రేమతో చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ షర్మిల పాడిన పాట. పాట రచన భాస్కర భట్ల, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ఫోన్లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ఫోన్లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142.
1: చిత్రసీమ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 9 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో న్యూస్ 8 ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 9:15 దాటి 33 సెకండ్లు. ఇప్పుడు విందాం చిత్రసీమ తెలుగు సినీ గీతాలు. చిత్రసీమలో తొలిపాటగా విందాం సంక్రాంతికి వస్తున్న చిత్రం కోసం. రమణ గోగుల మధుప్రియ పాడిన పాట, పాట రచన భాస్కర్ భట్ల, సంగీతం భీమ్స్ సిసిరోలియో.

చిత్రసీమలో తర్వాత పాటగా విందాం. ప్రేమించుకుందాం రా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి. సంగీతం మహేష్.

0: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
0: సందర్భం ఏదైనా,
1: శుభకార్యం మరేదైనా,
0: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
1: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
0: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
1: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
2: చిత్రసీమలో ఇప్పుడు విందాం RRR చిత్రం కోసం హేమచంద్ర పాడిన పాట. పాట రచన సిరివెన్నెల సీతారాం శాస్త్రి. సంగీతం MM కీరవాణి.

చిత్రసీమలో ఇప్పుడు విందా. ప్రియమైన నీకు చిత్రం కోసం చిత్ర బృందం పాడిన పాట. పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి. సంగీతం శివశంకర్.

శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు వింత పుష్ప 2 చిత్రం కోసం శంకర్ బాబు లక్ష్మీదాస పాడిన పాట. పాట రచన చంద్రబోస్ మరియు సిజు. ఈ పాటకు సంగీతం అందించిన వారు దేవిశ్రీ ప్రసాద్.

శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు వింత దేవర చిత్రం కోసం శిల్పారావు పాడిన పాట, పాట రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం అనిరుద్ధ్ రవిచందర్.

శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందాం సర్కారు వారి పాట చిత్రం కోసం సిద్ధు శ్రీరామ్ పాడిన పాట. పాట రచన అనంత శ్రీరామ్, సంగీతం ఎస్ఎస్ ధమన్.

0: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
1: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
0: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
1: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
0: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
1: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 MHz పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
0: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
2: చిత్రసీమలో ఇప్పుడు విందాం ధమాకా చిత్రం కోసం భీమ్స్ సిసిరోలియో స్వీయ సంగీత రచనలో సాహితీ మంగ్లీతో కలిసి పాడిన పాట

చిత్రసీమలో ఎప్పుడు విందా? ముత్తు చిత్రం కోసం మను సుజాత పాడిన పాట, పాట రచన భువన చంద్ర, సంగీతం ఏఆర్ రెహమాన్.

పుట్టినిల్లు మెట్టినిల్లు చిత్రం కోసం ఏఎం రాజా పి సుశీల పాడిన పాట. పాట రచన దాశరథి, సంగీతం సత్యం.

నీరాజనం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. పాట రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం ఓపి నయ్యర్.

బంగారు కుటుంబం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. పాట రచన వేటూరి, సంగీతం రాజ్కోటి.

0: వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
1: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
0: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
1: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
0: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
1: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
0: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
1: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందర్నీ ఆత్మీయంగా పలకరిస్తూ
0: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 9182986142.
2: శ్రోతలు చిత్రసీమ వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందాం ఆలాపన చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. పాట రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందాం బృందావనం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట. పాట రచన వెన్నెలకంటి, సంగీతం మాధవ పెద్ది సురేష్.

అమెరికా అబ్బాయి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట. పాట రచన ఆరుద్ర, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: శ్రోతలు చిత్రసీమ అంటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందా చెట్టు కింద ప్లీడర్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన పాట. పాట రచన వెన్నెలకంటి, సంగీతం ఇళయరాజా.

0: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ఫోన్లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ఫోన్లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142.
1: శ్రోతలు, చిత్రసింహం.

చిత్రసీమలో చివరగా మీరు వినబోతున్న పాట అంకురం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం హంసలేఖ.

0: పిలగాళ్ళు నిరోధ్, అధిక జనాభాకు విరోధ్. అమ్మా, బొమ్మకి పట్టు తీర సార పెట్టి బొంబాయి పంపాలా? ముద్దొస్తున్న బొమ్మ తల్లి ముఖం చూడమ్మ.
1: బాగుంది సంబడం, బొమ్మ లాంటి పిల్లకి పెళ్లి చేయలేక చస్తుంటే నీ బొమ్మ పిల్లకి పేరంటావా?
2: తిరి తిరి తిరి తిరి ఛాయాగరం

0: टेढ़े टेढ़े छाया गरम टेढ़े टेढ़े छाया गरम
1: ఏది బిడ్డ ఒక బీడీడా పారి
2: టికెట్ టికెట్
1: రే బయలాగి లే
3: ఇది నీ బాబు గారి గొర్ర బగ్గి కాదు తన్ని పెట్టుకుని సీట్ లో బయట ఎత్తడానికి ఆ కక్కస దగ్గరేడ్రా
1: కథలు కోక బిడ్డ కాషాయం చూసైనా కాస్త కనికరించు

చిత్రసీమ కార్యక్రమం ఇంతటి సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 10:45 దాటి 22 సెకండ్లు. ఇప్పుడు విందాం మధుర గీతాలు కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది ఆకాశవాణి వరంగల్ కేంద్రం. మధుర గీతాల్లో తొలి పాటగా విందాం

0: సోగ్గాడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట. పాట రచన ఆచార్యయాత్రేయ, సంగీతం కెవి మహాదేవన్.
1: చలి.

మధుర గీతాల్లో తర్వాత పాటగా విందాం. 16 ఏళ్ల వయసు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి బృందం పాడిన పాట. పాట రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

శ్రోతలు మధురగీతాలు వింటున్నారు. మధురగీతాల్లో చివరగా మీరు వినబోతున్న పాట నోము చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట. పాట రచన దాశరథి, సంగీతం సత్యం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలు, ఇంతవరకు ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ 2026 క్రికెట్ ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 12:28 దాటి 32 సెకండ్లు. ఇంతటితో ఈ మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ఎఫ్ఎం బ్యాండ్ 105.5 MHz మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. మరి నమస్తే. జై హింద్.